శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం 101.5 మెగాహెడ్స్పై ఈనాటి మా ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948, ఆషాఢమాసం 15వ రోజు, క్రీస్తుశకం 2026వ సంవత్సరం, జూలై నెల 4వ తేదీ, శనివారం. ఇప్పుడు నిలయంలో సమయం 5:59:20. శుభోదయం.

మీరు ఇంతవరకు దేశభక్తి గానం బృందగానం విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. సమయం 6:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి రిలీజ్.

శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశమయే వ్యాసం వశిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం

దుర్గతి సప్తమః సుధన్వాఖండ పరశుద్ధారుణో ద్రవిణ ప్రదః దివస్పృక్ సర్వ దృగ్వ్యాసో వాచస్పతిరయో నిజః త్రిసామాసామగస్సామ నిర్వాణం భేషజం భిషజ్

సుఖదో నైకజోగ్రజః అనిర్విన్నః సదామర్షీ లోకాధిష్టానమద్భుతః సనాత్ సనాతన తమత్కపిలః కపిరవ్యయః స్వస్తి స్వస్తి కృత్ స్వస్తి స్వస్తి భుక్ స్వస్తి దక్షిణః ఆరోగ్య కుండలీ చక్రీ విక్రమ్యూర్జిత శాసన.

మీరింతవరకు భక్తి రంజని కార్యక్రమంలో విష్ణు సహస్రనామ స్తోత్రం విన్నారు. గానం శ్రీమతి ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు. ఆకాశవాణి మార్కాపురం.

సూక్తి ముక్తావళి. ఈనాటి సూక్తి ముక్తావళి కార్యక్రమంలో చింతనామృతం ఈ అంశం గురించి ఆర్ కామేశ్వరరావు గారు అందించే వ్యాఖ్యానం వింటారు.

మనం మన అస్తిత్వం లోతుల్లోకి చూడకుండా కేవలం అస్తిత్వం బాహ్యతలంలోనే పరిభ్రమిస్తుంటాం. ఇలా చేస్తూ ప్రశాంతమైన నిశ్చలమైన జీవితాన్ని కోరుకుంటాం. మన ఆత్మ అనంతమైన సుఖాన్ని, ప్రేమను, ఆనందాన్ని కోరుతుంది. కానీ వచ్చిన చిక్కేమిటంటే, మనం దాన్ని అనిత్యమైన విషయాల్లో పొందటానికి ప్రయత్నిస్తాం. వాటిలో అది మనకు దొరకనప్పుడు నిరాశ చెందుతాం. నిజానికి ఆనందం ఎక్కడో లేదు, మన అస్తిత్వపు అంతరంగంలో నిండుగా ఉంది. మనం అంతరంగం లోతుల్లోకి, ఎంత లోతుల్లోకి వెళ్ళగలిగితే అంతగా వెళ్ళాలి. అప్పుడే ప్రశాంతంగా, నిశ్చలంగా జీవించగలుగుతాం. దైవానికి అంతకంతకు సన్నిహితం కాగలుగుతాం. జీవన సంవృద్ధిని పొందగలుగుతాం. ఈ ప్రపంచం మన కోసం మారదు, మనమే ఆధ్యాత్మిక పురోగతి కోసం మారాలి. మన వ్యక్తిగతమైన స్వభావాన్ని పరమసత్యంతో అనుసంధానం చేసి సామరస్యాన్ని సాధించాలి. మన చైతన్యపు కేంద్రాన్ని అహంకారం నుంచి దివ్యత్వంలోకి మళ్లించగలిగితే, అంటే మన అంతర్గత జీవితాన్ని దివ్య చైతన్యంతో నింపగలిగితే ఆంతరిక స్వాంతన లభిస్తుంది. జీవిత ప్రయాణంలో ఎత్తుపల్లాలు సహజం. అయితే మన మనస్సులో ఆనందం ఎల్లప్పుడూ ఉండేలా చూసుకోవాలి. మన మనస్సులో ప్రేమ, విశ్వాసం, నమ్మకం దృఢంగా వేళ్ళూనుకొని ఉన్నప్పుడే అవధులు లేని ఆనందం ఉదయిస్తుంది. పరిపూర్ణత అనేది మనుషుల సహజ ప్రవృత్తి. కానీ అది సరైన రీతిలో వికసించకుండా అడ్డగింపబడుతోంది. ఈ అడ్డంకులను తొలగించగలిగితే పరిపూర్ణత సిద్ధిస్తుంది. మనం సహజమైన జీవితాన్ని గడపడానికే ప్రయత్నించాలి. సరళత్వం అంటే మనలో ఉన్న మహోన్నతమైన దైవత్వమే. ఈ ప్రాపంచికం నుంచి ఎప్పుడు విముక్తి పొందగలం? ఎప్పుడు కావాలంటే అప్పుడే పొందగలం. మానసికంగా అన్నీ వదులుకొని నీవు నీవుగా మిగిలిన ఆ క్షణమే దృష్టి మారిపోతుంది, సమదృష్టి కలుగుతుంది. ప్రియురాలు తలుపు తట్టే ప్రియుని గురించి ఓ గొప్ప సూఫీయోగి అయిన జలాలుద్దీన్ రూమి చెప్పే దృష్టాంతం చాలా ప్రఖ్యాతి పొందింది. లోపల ఉన్న ప్రియురాలు ఎవరు బయట అని అడుగుతుంది. నేను అని బయట ఉన్న ప్రియుడు జవాబిస్తాడు. తలుపు తెరుచుకోదు. ప్రియుడు మళ్లీ తలుపు తట్టినప్పుడు అదే ప్రశ్న పునరావృతం అవుతుంది. ఈసారి నీవే అని సమాధానం చెబుతాడు. వెంటనే తలుపు తెరుచుకుంటుంది. ఈ దృష్టాంతం మనకు బోధించే విషయం ఏమిటంటే, నేను అన్న అహంకారం ఉన్నంత వరకు జీవాత్మ పరమాత్మలో ఐక్యం కానేరదని. పరీక్షా సమయాల్లో కూడా సంతోషంగా ఉండడానికి ప్రయత్నించాలి. సంతోషంగా ఉన్నట్టు కనబడటం దైవీయమైన కళ. అది ఇతరులకు సహాయం చేస్తుంది. అందుకే ప్రేమ యొక్క సత్యత్వంలో దృఢంగా ఉండండి. ఎందుకంటే సమస్తమైన చికాకులు, నిస్పృహలు మీ నీడ మాత్రమే. పరిమితమైన శరీరం మనస్సుల స్థాయిని దాటి అత్యున్నతమైన స్థాయికి చేరుకున్నప్పుడు మాత్రమే అనంతమైన దాని దివ్యత్వపు సారం అవగాహన అవుతుంది. శ్రీరామకృష్ణులు ఓ కథ చెప్పేవారు. ఓ చిన్నపిల్లాడు నిద్రకు ఉపక్రమిస్తూ, అమ్మా నాకు ఆకలి వేస్తే నిద్రలేపు అని తన తల్లిని అడుగుతాడు. తల్లి చిరునవ్వుతో, నాయనా ఆ పని నేను చెయ్యాల్సిన పని లేదు, ఆ ఆకలే నిన్ను నిద్రలేపుతుంది అని బదులిస్తుంది. మన ఆధ్యాత్మిక వికాస మార్గంలో పారమార్థిక పిపాస మనల్ని తప్పకుండా నిద్రలేపుతుంది. కానీ మేల్కొన్నంత మాత్రాన సరిపోదు, లేచి పనిచేయాలి. మనలో నిద్రాణంగా ఉన్న దివ్యత్వాన్ని జాగృతం చేసి జీవన పరమగమ్యమైన ఆత్మజ్ఞానానికి చేర్చే మార్గాన్ని బోధించే ఈ చింతనామృతాన్ని ఆస్వాదించండి.

గురించి ఆర్ కామేశ్వరరావు గారు అందించిన వ్యాఖ్యానం విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం చేనుముచ్చట్లు. ఈనాటి చేనుముచ్చట్లు కార్యక్రమంలో ఖరీఫ్లో కంది పంట సాగు, సమగ్ర యాజమాన్యం ఈ అంశం గురించిన వివరాలు వింటారు.

0: అపరాలలో కందిని ప్రధానమైనదిగా చెప్పుకోవచ్చు. మరి ఈ ఖరీఫ్లో కంది సాగు చేపట్టాలి అంటే పంట వేయకముందు పొలాన్ని ఏ విధంగా తయారు చేసుకోవాలి, పంట వేసే ముందు విత్తన శుద్ధి యొక్క ఆవశ్యకత ఎంతవరకు ఉంది, ముఖ్యంగా ఏ రకాలు మన ప్రాంతానికి అనుకూలంగా ఉంటాయి, బెట్టను తెగుళ్లను తట్టుకొని అధిక దిగుబడులు ఇవ్వాలి అంటే ఏ రకాలు వేసుకోవాలి ఇత్యాది అంశాల గురించి తెలియజేయడానికి దర్శి వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ పి సంధ్యారాణి గారు మన స్టూడియోస్లో ఉన్నారు. రైతులకు మేలైన యాజమాన్య పద్ధతులను వారి ద్వారా తెలియజేద్దాం. నమస్కారం మేడం.
1: నమస్కారం అండి.
0: ఖరీఫ్ కందిలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే అధిక దిగుబడులు సాధించడానికి అవకాశం ఉందంటారు?
1: ఖరీఫ్ కంది పంటకు సంబంధించి అధిక దిగుబడి ఎలా పొందాలి, ఏ నేలలు అనుకూలం అన్న విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందామండి. కంది పంట ఆంధ్రప్రదేశ్లో దాదాపు 2.39 లక్షల హెక్టార్లలో సాగు చేయబడుతూ ఉంది. అంతేకాకుండా 0.96 లక్షల టన్నుల ఉత్పత్తి ఇస్తుంది. అంటే సరాసరి ఒక హెక్టార్కి 413 కిలోల దిగుబడి వస్తుందన్నమాట. ఈ కంది పంట అనేది ప్రత్తి, మిరప, పొగాకు వీటికి ప్రత్యామ్నాయంగాను, అదే రీతిగా సజ్జ, జొన్న, మొక్కజొన్న, పెసర, సోయా చిక్కుడు, వేరుశనగ ఇటువంటి పైర్లతో అంతర పంటగా మనం పండించుకోవచ్చు. అంతేకాకుండా నీటి వసతి ఉన్న ప్రాంతాల్లో కూడా కంది పంటను మనం పండించుకోవచ్చు. మరి విత్తే సమయం వచ్చేటప్పటికి జూన్ చివరి నుంచి జూలై మాసము చివరి వరకు కూడా కంది పంటను విత్తుకోవచ్చు. కంది పంటను మంచి యాజమాన్యంగాని చేపట్టినట్లయితే ఎక్కువ దిగుబడి పొందే అవకాశం ఉంటుంది. నేలల గురించి మనం ఆలోచించినట్లయితే నీరు త్వరగా ఎండిపోయే గరప నేలలు ఉంటాయి, అట్లానే ఎర్ర రేగడి నేలలు ఉన్నాయి, అట్లానే చెల్కా నేలలు, మురుగునీరు పోయే వసతి ఉన్న రేగడి నేలల్లో కూడా ఈ కంది పంటను వేసుకోవచ్చండి. అయితే చౌడు నేలలు కానీ, నీటి ముప్పుకు గురయ్యే నేలలు కానీ ఇవి పనికిరావు. సాధారణంగా మరి నేలలను బాగా చదును చేసుకుని 2 సార్లు నాగలతో దున్ని తర్వాత మెత్తగా చేసుకొని తర్వాత విత్తినట్లయితే చక్కగా దిగుబడి పొందే అవకాశం ఉంటుంది. తర్వాత రకాలు మనం పరిశీలించినట్లయితే రకాలలో LRG 41 అని ఆచార్య ఎన్జీరంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు విడుదల చేసిన రకం ఉందండి. ఇది ఖరీఫ్, రబి 2 పంటకాలాల్లో కూడా మనం వేసుకొనవచ్చును. అదే రీతిగా పంటకాలం వచ్చి ఖరీఫ్లో అయితే 180 రోజులు, రబీలో అయితే 120 నుంచి 130 రోజులు ఉంటుందండి. మంచి దిగుబడి వస్తుంది. 1 ఎకరాకు 8 నుంచి 10 క్వింటాళ్ళ వరకు కూడా దిగుబడి వస్తుంది. పైరు ఒకేసారి పూతకు రావటం వలన కొమ్మలు వంగినట్లుంటాయి. ఇది దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే LRG 41 శనగపచ్చ పురుగును తట్టుకుంటుంది. అంతేకాకుండా నల్లరేగడి భూములకు కూడా ఇది అనుకూలం. నీటి వసతితో తక్కువపాటి మరి తేలికపాటి భూముల్లో కూడా మనం ఈ యొక్క LRG 41 రకాన్ని మనం పండించవచ్చు అన్నమాట. ఇక లక్ష్మీ రకాలు ఉన్నాయి. ICPL 85/063 ఖరీఫ్ కంది, రబీ కందిగా మనం పండించుకోవచ్చు. ఖరీఫ్లో అయితే 160 నుంచి 170 రోజులు, అదే రబీ అయితే 120 నుంచి 130 రోజులు మనం పంటకాలానికి వస్తుంది. దిగుబడి 7 నుంచి 8 క్వింటాళ్ళ వరకు వస్తుందండి. అయితే ఈ చెట్లు గుబురుగా ఉంటాయి, ఎక్కువ కొమ్మలు ఉంటాయి అన్నమాట. కొంతవరకు కూడా ఇది ఎండు తెగుల్ని తట్టుకునే రకం అని గుర్తించారు. ఇకపోతే BSMR 736, ఇది కూడా ఖరీఫ్ మరియు రబీ సీజన్స్కి అనుకూలమైనది. ఖరీఫ్ అయితే 180 రోజులు, రబీ అయితే 130 రోజులు. మరి దిగుబడి వచ్చేటప్పటికి 8 నుంచి 10 క్వింటాళ్ళు 1 ఎకరానికి

అందించవచ్చు. ముఖ్యంగా దీని యొక్క సుగుణం ఏంటంటే బిఎస్ఎంఆర్ 736 వెర్రి తెగుల్ని తట్టుకునే రకం. వెర్రి తెగులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో బిఎస్ఎంఆర్ 736 రకాన్ని మనం వినియోగించుకోవచ్చు. ఇకపోతే ఎల్ఆర్జి 52 ఇది మంచి ప్రాచుర్యంలో ఉన్న రకం అండి. ఆచార్య ఎన్జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం లామ్ ఫామ్ వారు విడుదల చేసిన రకం. దీన్ని అమరావతి అని కూడా అంటారు. ఇది రెండు సీజన్స్కు అనుకూలం. ఖరీఫ్లో అయితే 160 రోజులు, రబీలో అయితే 130 రోజులు వస్తుంది. దిగుబడి కూడా దాదాపు 8 నుంచి 9 క్వింటాళ్ళు ఒక ఎకరాకు వస్తుంది. మరి అమరావతి యొక్క రకం యొక్క సుగుణం ఏంటంటే ఎండు తెగుల్ని కొంతవరకు తట్టుకుంటుందండి. అంతేకాకుండా గింజ కాస్త లావుగా కూడా ఉంటుంది. కాబట్టి

0: దిగుబడి కూడా దాదాపు 8 నుంచి 9 క్వింటాళ్ళు ఒక ఎకరాకు వస్తుంది. మరి అమరావతి యొక్క రకం యొక్క సుగుణం ఏంటంటే ఎండు తెగుల్ని కొంతవరకు తట్టుకుంటుందండి. అంతేకాకుండా గింజ కాస్త లావుగా కూడా ఉంటుంది. కాబట్టి ఎక్కువగా రైతు సోదరులు LRG 52 మనకి అనుకూల రకమైన కంది విత్తనంగా వారు తీసుకుంటారు. భూమిని మనం సిద్ధంపరచుకొని LRG 52 విత్తనాన్ని కంది పండించే ప్రాంతాల్లో మనం వాడుకోవచ్చు. ఇకపోతే LRG 105 LRG 105 కూడా ఖరీఫ్ మరియు రబీ పంటలకు అనుకూలమండి. ఖరీఫ్లో అయితే 170 రోజులు, రబీలో అయితే 145 రోజులకు పంట కోతకు వస్తుందన్నమాట. అదే రీతిగా దిగుబడి వచ్చేటప్పటికి 8 నుంచి 10 క్వింటాళ్ళు ఒక ఎకరానికి వస్తుంది. దీని యొక్క ముఖ్య గుణం ఏంటంటే ఎండు తెగుల్ని తట్టుకుంటుంది, వెర్రి తెగుల్ని కూడా ఇది కొంతవరకు కూడా తట్టుకుంటుంది. ఇంకొక రకం ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం లామ్ ఫార్మ్ వారు విడుదల చేసింది సౌభాగ్య LRG 133-33. ఇది ఖరీఫ్ మరియు రబీ 2 సీజన్స్ కూడా అనుకూలమండి. మరి ఖరీఫ్లో అయితే 175 రోజులు, రబీలో అయితే 130 రోజులు వరకు కూడా మనం పంట కాలపరిమితి. అయితే 8 నుంచి 10 క్వింటాళ్ళు ఒక ఎకరానికి దిగుబడి వస్తుందన్నమాట. ఇది ఎండు తెగుళ్ళు కూడా తట్టుకునే రకం. ఇకపోతే కంది పంటలో అధిక దిగుబడికి మేలైన యాజమాన్య పద్ధతులు ఏమి చేపట్టాలంటే మొదటిగా విత్తన శుద్ధి. 1 కిలో విత్తనానికి 8 ml ఇమిడాక్లోపిడ్ లేదా 10 ml థయోమిథాక్సామ్ కలిపి మనం విత్తుకున్నట్లయితే చాలా మంచిది. మొదటిగా ఒక కవర్ తీసుకొని 1 kg విత్తనం వేసేసి ఇప్పుడు చెప్పిన మోతాదు ప్రకారం, మరి ఇమిడాక్లోపిడ్ అయితే 1 kg 8 ml, అదే థయోమిథాక్సామ్ అయితే 10 ml చొప్పున ఆ యొక్క సంచిలో వేసి బాగా అటు ఇటు గిలకొట్టినట్లయితే బాగా ఆ యొక్క మందు అనేది గింజలకు పడుతుంది. అప్పుడు నీడలో ఆరబెట్టి మనం విత్తనాలను విత్తుకున్నట్లయితే మంచిది.
1: కందిలో మంచి దిగుబడులు తీసుకోవాలి అంటే ఎటువంటి వ్యవసాయ విధానాన్ని అనుసరించాలి, ఏ రకాలు పురుగులు తెగులు తట్టుకునేదానికి అవకాశం ఉంది, ఇత్యాది అంశాల గురించి చక్కటి విషయాలు తెలియజేశారు. నమస్కారం మేడం.
0: నమస్కారం అండి.

మీరు ఇంతవరకు చేను ముచ్చట్లు కార్యక్రమంలో ఖరీఫ్లో కందిపంట సమగ్ర యాజమాన్యం గురించిన వివరాలు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. సమయం 6:45 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తా ప్రసారం విజయవాడ కేంద్రం నుండి రిలీజ్.

0: ఆంధ్రప్రదేశ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు. వార్తల వివరాలు. ప్రతి కుటుంబం నుంచి ఒక పారిశ్రామికవేత్త తయారు కావాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. చిత్తూరు జిల్లాలోని కుప్పం పర్యటనలో భాగంగా పొగురుపల్లి పారిశ్రామిక ప్రాంతంలో పలు పరిశ్రమలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలను ముఖ్యమంత్రి నిన్న నిర్వహించారు. పెట్టుబడి ఒప్పందాల కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కుప్పం నియోజకవర్గాన్ని దేశంలోనే ఆదర్శ నియోజకవర్గం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొంటూ,
1: కుప్పం నియోజకవర్గాన్ని దేశంలోనే ఒక ఆదర్శ నియోజకవర్గంగా తయారు చేయాలని, ప్రపంచంలో ఉండే బెస్ట్ కంపెనీలు ఇక్కడ తీసుకొస్తాం, మీరు ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితిలో ఉండాలంటే మీరు పరిశ్రమలు పెట్టాలి, ఎంఎస్ఎంఈలు పెట్టాలి, స్టార్టప్ కంపెనీలు పెట్టాలి. 9,322 కోట్ల రూపాయలు 27 ఇండస్ట్రీలు, ఇవి పూర్తయితే 39,535 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు వస్తాయి.
0: తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఈరోజు నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్ జిల్లాల్లో పర్యటించనున్నారు. తొలుత నాగర్ కర్నూల్ జిల్లా ఉర్కొండ మండలం ఉర్కొండపేట ఆంజనేయ స్వామిని దర్శించుకుని ఆలయ అభివృద్ది పనులకు శంకుస్థాపన చేస్తారు. స్థానికులతో మాటామంతి నిర్వహిస్తారు. అక్కడి నుంచి మిచ్చిల్ మండలం వెల్జాల క్రాస్రోడ్డుకు చేరుకుని బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. అనంతరం మిచ్చిల్ బహిరంగ సభా ప్రాంగణంలో పలు అభివృద్ది పనులకు భూమి పూజ, శంకుస్థాపనలు చేయనున్నారు. సోలార్, విండ్, పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులు, గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ ఎనర్జీ వంటి రంగాలను ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు. కడప జిల్లాలో గ్రీన్ స్టీల్ ప్లాంట్ నిర్మాణ పనులు ప్రారంభం కావడం శుభపరిణామమని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆయన వెల్లడించారు. దేశంలో గ్రీన్ ఎనర్జీ ఆధారంగా నిర్మితమవుతున్న తొలి ఉక్కు కర్మాగారం ఇదేనని తెలిపారు. 2,000 కోట్ల రూపాయల పెట్టుబడితో 400 మెగావాట్ల సామర్థ్యంతో ఈ స్టీల్ ప్లాంట్ నిర్మాణం చేపడుతున్నట్లు చెప్పారు. ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు 1,000 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని అన్నారు. దేశవ్యాప్తంగా 500 గిగావాట్ల గ్రీన్ ఎనర్జీ లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ముందుకు సాగుతుండగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 160 గిగావాట్ల లక్ష్యంతో పనిచేస్తోందని అన్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వాసుపత్రులకు సరఫరా చేసే మందుల కొనుగోలు, పంపిణీ వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేయాలని ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ ఉన్నతాధికారులను ఆదేశించారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో ఈ అంశంపై ఆయన నిన్న సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ప్రస్తుత వ్యవస్థలో ఉన్న లోపాలను సరిదిద్దడంతో పాటు రోగులకు అవసరమైన మందులు ఎలాంటి అంతరాయం లేకుండా అందుబాటులో ఉండే విధంగా సమర్థవంతమైన కొత్త విధానాన్ని రూపొందించాలని మంత్రి సూచించారు. ఈ మేరకు వైద్య విద్య డైరెక్టర్ నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ కమిటీలో ప్రజారోగ్య శాఖ సంచాలకులు, డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్కు చెందిన సీనియర్ అధికారి, రాష్ట వైద్య మౌలిక సదుపాయాల అభివృద్ది సంస్థ డ్రగ్స్ విభాగం అధికారి, ప్రభుత్వాసుపత్రుల సూపరింటెండెంట్లు, ఫార్మాసిస్టులు సభ్యులుగా ఉంటారని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలోని బీసీ గురుకుల వసతి గృహాన్ని ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ చైర్మన్ విజయ ప్రతాప్ రెడ్డి నిన్న తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆహారం, వసతి సదుపాయాలు బాగున్నప్పటికీ విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉందని అన్నారు. పేద పిల్లలకిచ్చే ఆహారంపై ఫుడ్ కమిషన్ ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్లు పేర్కొంటూ,
2: పేద పిల్లలకు ఇచ్చే ఒక ఫుడ్ కు సంబంధించిన విషయాలు, రేషన్ షాపులు అయితే పిఎం మాతృవందన యోజన, ఫస్ట్ డెలివరీకి 5,000 రూపాయలు, గర్ల్ బేబీ అయితే గనక 6,000 రూపాయలు ఇచ్చే పథకాల మీద మాత్రమే ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ అనేది పనిచేస్తుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న ఉచితాహారం మీద మాత్రం ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ కు ఒక సివిల్ కోర్టుకు ఉన్న అర్హతలు, విధి విధానాలు, దానికి సంబంధించిన యాక్ట్ అవన్నీ ఉంటాయండి. పేద పిల్లలకు పెట్టే ఆహారం, ఆ ఆహారంలో ఎటువంటి తప్పులు చేయొద్దు అధికారులు అని చెప్పి మేము ఎంతో మంది ఎంప్లాయీస్ మోటివేట్ చేస్తున్నాం. జాగ్రత్త పనిచేయడం మనస్ఫూర్తిగా అందరినీ కోరుకుంటున్నాను.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి పి నారాయణ ఉమ్మడి గోదావరి జిల్లాల్లో ఈరోజు పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా ఉదయం ఏలూరు మున్సిపల్ కార్యాలయంలో ఏలూరు పట్టణాభివృద్ది సంస్థ, నగరపాలక సంస్థ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. అనంతరం రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కార్యాలయ అధికారులతో అభివృద్ది పనులపై సమీక్షా సమావేశంలో పాల్గొంటారు. మధ్యాహ్నం కాకినాడలో తెలుగుదేశం పార్టీ నాయకులతో సమావేశం కానున్నారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ మస్తాన్ బే. ముఖ్యాంశాలు. ప్రతి కుటుంబం నుంచి ఒక పారిశ్రామికవేత్త తయారు కావాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఈరోజు నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్ జిల్లాల్లో పర్యటించనున్నారు. ప్రభుత్వాసుపత్రులకు మందుల పంపిణీ వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేయాలని ఆంధ్రప్రదేశ్ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ ఉన్నతాధికారులను ఆదేశించారు. గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ ఎనర్జీ వంటి రంగాలను ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని

0: అన్నారు. అమరావతి రాజధాని పేరుతో భారీ రియల్ ఎస్టేట్ కుంభకోణానికి తెరలేపారని వైఎస్సార్సీపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో నిన్న నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, అమరావతి అంశంపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎప్పుడూ ఒకే వైఖరిని అవలంబిస్తున్నారని వెల్లడించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో బొగ్గు రంగంలో దేశం ఆత్మనిర్భరత సాధించే దిశగా వేగంగా ముందుకు సాగుతోందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు. ఏప్రిల్ 2026లో బొగ్గు దిగుమతులు గత ఏడాదితో పోలిస్తే 12.95% తగ్గాయని ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వెల్లడించారు. అదే సమయంలో విద్యుదుత్పత్తి రంగానికి సంబంధించిన బొగ్గు దిగుమతులు 24.89% మేర తగ్గడం ప్రభుత్వ విధానాల విజయానికి నిదర్శనమని పేర్కొన్నారు. దేశీయ బొగ్గు ఉత్పత్తి పెంపు, సరఫరా వ్యవస్థ బలోపేతం, దిగుమతులపై ఆధారపడ్డాన్ని తగ్గించడం వంటి అంశాల్లో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలు సానుకూల ఫలితాలిస్తున్నాయని కేంద్ర మంత్రి తెలిపారు. స్వతంత్ర సమరయోధులు, జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్య వర్ధంతి ఈరోజు. 1876 ఆగస్టు 2న ఆయన కృష్ణా జిల్లా బట్ల పెనుమరులో జన్మించారు. పింగళి వెంకయ్య రూపొందించిన పతాకాన్ని జాతీయ పతాకంగా గుర్తిస్తూ 1921 మార్చి 31 నుంచి ఏప్రిల్ 1 తేదీ వరకు విజయవాడలో మహాత్మాగాంధీ అధ్యక్షతన జరిగిన కాంగ్రెస్ కమిటీ సమావేశంలో ఏకగ్రీవంగా నిర్ణయించారు. ఆ తర్వాత ఆ పతాకానికి కొద్దిగా మార్పులు చేశారు. పింగళి వెంకయ్య అందించిన సేవలకు గాను భారత ప్రభుత్వం 2009లో తపాలా బిళ్లను విడుదల చేయడంతో పాటు విజయవాడ ఆకాశవాణి కేంద్రానికి ఆయన పేరు పెట్టారు. పింగళి వెంకయ్య 1963 జూలై 4న తుదిశ్వాస విడిచారు. వాయువ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాలపై అల్పపీడన ప్రాంతం నెలకొందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని, ఇది వచ్చే 2 రోజుల్లో మరింత బలపడే అవకాశముందని వాతావరణ కేంద్రం అధికారిణి జి లక్ష్మి పేర్కొన్నారు. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా యానాముల్లో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశముందని పేర్కొంటూ,
1: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాము ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఈదురుగాలు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఈదురుగాలు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: మరోవైపు తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అనేక చోట్ల కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశముందని హెచ్చరించింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రతి కుటుంబం నుంచి ఒక పారిశ్రామికవేత్త తయారు కావాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఈరోజు నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్ జిల్లాల్లో పర్యటించనున్నారు. ప్రభుత్వాసుపత్రులకు మందుల పంపిణీ వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేయాలని ఆంధ్రప్రదేశ్ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ ఉన్నతాధికారులను ఆదేశించారు. గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ ఎనర్జీ వంటి రంగాలను ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని ఆంధ్రప్రదేశ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం ప్రసార విశేషాలు. ఈరోజు మేం ప్రసారం చేయనున్న కార్యక్రమాల వివరాలు. ఈ ఉదయం 7 గంటలకు ప్రసార విశేషాల అనంతరం దేశభక్తి గీతం ప్రసారమవుతుంది. 7:05 తెలుగులో వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 7:15 ఉదయకిరణాలు కార్యక్రమంలో నేటిమాట శీర్షికన స్వాతంత్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు గారి జయంతి సందర్భంగా వారి గురించిన కొన్ని వివరాలు. ఇంకా తొలి సంఘ సంస్కర్త

బ్రహ్మ సమాజ స్థాపకుడు రాజా రామ్మోహన్ రాయ్ గారి గురించి శ్రీ బాలకాశిరెడ్డి గారు అందించే ప్రసంగం వింటారు. 7:45 భావలహరి మృదుమధుర గీతమంజరి కార్యక్రమంలో దేశానికి వెన్నెముక అయిన రైతన్న గురించి కొన్ని వివరాలు వింటూ సినీ గీతాలు వింటారు.

ఇలాంటి ఎన్నో మంచి మంచి గీతాలను భావలహరి కార్యక్రమంలో వినవచ్చు. 8:15 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 8:30 జిల్లా సమాచార లేఖ వింటారు. 8:35 హలో ఎఫ్ఎం శ్రోతలు నేరుగా ఫోన్ ద్వారా కొనుక్కునే సినీ గీతాల కార్యక్రమం ప్రసారమవుతుంది. శనివారం మహిళా శ్రోతల ప్రత్యేకం. 9:30 మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో జ్ఞాపకాల పల్లకి కథానిక వింటారు. 10:00 ఆకాశవాణి విజయవాడ కేంద్ర కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి రిలే. ఇక ఈ సాయంత్రం ప్రసారంలో భాగంగా సాయంత్రం 6:00 హిందీలోను 6:05 ఆంగ్లంలోనూ వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 6:10 ప్రాంతీయ వార్తా ప్రసారం విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. 6:20 సంస్కృతంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 6:30 ప్రసార విశేషాలు వింటారు. 6:35 డియర్ ఎఫ్ఎం మీరు మేము శ్రోతల అభిప్రాయాలకు ఆకాశవాణి సమాధానాలు సమర్పణ శ్రీ వేములకొండ శ్రీనివాసులు గారు. 7:05 తెలుగులో వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో వివిధ పంటలలో సమగ్ర ఎరువులు యాజమాన్యం సేంద్రియ వ్యవసాయం ఆవశ్యకత ఈ అంశం గురించి గిద్దలూరు వ్యవసాయ సంచాలకులు శ్రీమతి కె రాజశ్రీ గారు అందించే వివరాలు వింటారు. 7:45 చిత్రమంజరి. 8:00 యువవాణి యువజనుల కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం తెలుసుకుందాం రండి శీర్షికన అంశం కరెంట్ అఫైర్స్ ఆఫ్ ద వీక్. ఇంకా గుల్జారి నంద లాల్ నంద జయంతి. 8:30 తెలుగులో వార్తా ప్రసారం విజయవాడ కేంద్రం నుండి రిలే. 8:40 చిత్రమంజరి సినీ గీతాలు వింటారు. 9:00 ఆంగ్లంలో వార్తా ప్రసారం. 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 9:30 ఆపాత మధురాలు పాత సినిమా పాటలు వింటారు. 10:00 జాతీయ సంగీత సభ కార్యక్రమాలు.

రిలే కేంద్రం నుండి రిలే 11 గంటలకు హిందీలోను, 11:05 ఆంగ్లంలోను వార్తా ప్రసారం రిలే కేంద్రం నుండి రిలే. ఇవి ఈరోజు మేము ప్రసారం చేయనున్న కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, దేశభక్తి గీతం వింటారు.

మీరింతవరకు దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ములకల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు రాజస్థాన్లోని జోధ్పూర్ విమానాశ్రయంలో 480 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన కొత్త టెర్మినల్ భవనాన్ని ప్రారంభిస్తారు. పాత్రికేయ రంగం సత్యం, సమగ్రత అత్యున్నత వృత్తిపరమైన ప్రమాణాలకు కట్టుబడి ఉండాలని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. వార్షిక ఎగుమతుల వృద్దితో భారత్ 1 ట్రిలియన్ అమెరికన్ డాలర్ల ఎగుమతుల లక్ష్యాన్ని సాధించే దిశగా సాగుతోందని వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్

0: గోయల్ పేర్కొన్నారు. దేశంలోని పలు రాష్ట్రాల్లో ఈరోజు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఇక వార్తల వివరంగా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల్లో పర్యటిస్తారు. రాజస్థాన్ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి ఈ ఉదయం జోధ్పూర్ విమానాశ్రయంలో కొత్త టర్మినల్ భవనాన్ని ప్రారంభిస్తారు. 480 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టు ఏటా 20 లక్షల మంది ప్రయాణికులకు సేవలందిస్తుంది. జోధ్పూర్లో అత్యాధునిక ఉడాన్ పథకాన్ని కూడా మోదీ ప్రారంభిస్తారు. ఏవియేషన్ ఆధారిత అభివృద్ది వేగవంతం చేయడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం. సమగ్రమైన, సుస్థిరమైన విమాన అనుసంధానం వంటి పలు వ్యూహాత్మక అంశాలపై ఈ ప్రాజెక్టు దృష్టి సారిస్తుంది. అలాగే ప్రధానమంత్రి రాజస్థాన్లోని బాలోత్రాలో సుమారు 1.06 లక్షల కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ది ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. దేశ ఇంధన, పెట్రోకెమికల్ రంగంలో ఒక మైలురాయిగా నిలిచే భారతదేశపు మొట్టమొదటి గ్రీన్ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ రిఫైనరీ కమ్ పెట్రోకెమికల్ కాంప్లెక్స్ను బాలోత్రాలోని పంచ్ప్రదా వద్ద మోదీ దేశానికి అంకితం చేస్తారు. 13,000 కోట్ల రూపాయలకు పైగా వ్యయంతో చేపట్టే జైపూర్ మెట్రో రైల్ ప్రాజెక్టు 2వ దశకు కూడా మోదీ శంకుస్థాపన చేస్తారు. రాజస్థాన్ ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో ఎంపికైన సుమారు 54,000 మంది యువతకు ప్రధానమంత్రి నియామక పత్రాలు అందజేస్తారు. అనంతరం ఈరోజు సాయంత్రం ప్రధానమంత్రి గుజరాత్ను సందర్శిస్తారు. అక్కడ సానంద్లోని సీజీ సెమీ అవుట్సోర్స్ సెమీ కండక్టర్ అసెంబ్లీ అండ్ టెస్ట్ కేంద్రాన్ని ప్రారంభిస్తారు. పాత్రికేయ రంగం సత్యం, సమగ్రత, అత్యున్నత వృత్తిపరమైన ప్రమాణాలకు కట్టుబడి ఉండాలని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన ఆర్గనైజర్ వీక్లీ పత్రిక 80వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్లో ప్రసంగిస్తూ మంత్రి, విశ్వసనీయతను కాపాడుకుంటూనే పత్రికలు సమాచారాన్ని అందించి, ప్రశ్నించి విజ్ఞానవంతమైన ప్రజా చర్చను ప్రోత్సహించినప్పుడే ప్రజాస్వామ్యం బలోపేతమవుతుందని పేర్కొన్నారు. భారత స్వాతంత్ర్యానికి కొన్ని వారాల ముందు 1947 జూలై 3వ తేదీన తొలి సంచికతో ప్రారంభమైన ఆర్గనైజర్స్ వీక్లీ పత్రికా ప్రస్థానాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. దేశ ప్రయాణంలో ఆర్గనైజర్ వీక్లీ కూడా పాల్పంచుకుందని రాధాకృష్ణన్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రఫుల్ కేత్కర్, గౌతమ్ చౌబే రచించిన హిందుత్వ డిస్కోర్స్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్, రీడింగ్ విత్ ఆర్గనైజర్ పేజెస్, డాక్టర్ ఉజ్వల చక్రదేవ్ రచించిన టెంపుల్స్ బియాండ్ భారత్ అనే పుస్తకాలను కూడా ఉపరాష్టపతి విడుదల చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం నుంచి ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో 6 రోజుల పాటు పర్యటిస్తారు. విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యదర్శి రుద్రేంద్ర టండన్ ప్రధానమంత్రి పర్యటన వివరాలను వెల్లడించారు. మొదటి విడతగా ఈ నెల 6వ తేదీ నుంచి 8వ తేదీ వరకు మోదీ ఇండోనేషియాలో పర్యటించి జకార్తాతో పాటు చారిత్రక నగరమైన యోగ్యాకర్తలోని ప్రాబ్రన్ ఆలయ సముదాయాన్ని సందర్శిస్తారు. ఆ తర్వాత 8వ తేదీ నుంచి 10వ తేదీ వరకు ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో జరిగే 3వ భారత్ ఆస్ట్రేలియా వార్షిక సదస్సులో పాల్గొంటారు. చివరిగా జూలై 10-11వ తేదీల్లో న్యూజిలాండ్లో పర్యటిస్తారు. కాగా గత 40 ఏళ్లలో భారత ప్రధాని ఒకరు న్యూజిలాండ్ను సందర్శించడం ఇదే తొలిసారి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు మొదటి త్రైమాసికంలోనే దేశ వార్షిక ఎగుమతులు దాదాపు 15% నమోదయ్యాయని, దీంతో భారత్ $1 ట్రిలియన్ ఎగుమతుల లక్ష్యాన్ని సాధించే దిశగా సాగుతోందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. నిన్న న్యూఢిల్లీలో జరిగిన బోర్డ్ ఆఫ్ ట్రేడ్ సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, ఈ లక్ష్యాన్ని చేరుకోవాలంటే వస్తువుల ఎగుమతులు సుమారు $440 బిలియన్ నుండి $530 బిలియన్, అలాగే ఇతర ఎగుమతులు సుమారు $421 బిలియన్ నుండి $470 బిలియన్ పెరగాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
1: Our aim is to grow in the current year. We were $863 billion last year. We want to grow to $1 trillion export this year. And to reach $1 trillion, our goods export will have to increase from 440 to about 530. $90 billion increase. That is 17% growth in goods. Services will have to grow from 421 to about 470.
0: సుంకాల మార్పులు, రవాణా అంతరాయాలు ఉన్నప్పటికీ 2025-26 ఆర్థిక సంవత్సరంలో భారత్ $863 బిలియన్ గరిష్ట స్థాయి ఎగుమతులను సాధించి 4.6% వృద్ధిని నమోదు చేసిందని కూడా గోయల్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ నిన్న న్యూఢిల్లీలో ఎల్నినో ప్రభావంతో దేశంలోని పలు ప్రాంతాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదైన పరిస్థితులను, వాటి ప్రభావాలపై సమీక్షించారు. ఈ సమావేశంలో కేంద్ర హోంశాఖ కార్యదర్శి, కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ కార్యదర్శితో పాటు వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాలకు చెందిన ఉన్నతాధికారులు

0: పాల్గొన్నారు. ఈ సమావేశంలో అమిత్ షా మాట్లాడుతూ, ఎల్నినో కారణంగా దేశంలోని కొన్ని ప్రాంతాల్లో తక్కువ వర్షపాతం కారణంగా తలెత్తే సమస్యలు, పరిస్థితులను ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షిస్తుందని తెలియజేశారు. వ్యవసాయ శాఖ, సంబంధిత అన్ని మంత్రిత్వ శాఖలు అప్రమత్తంగా ఉండాలని, ఏ పంటలు వేయాలో రైతులకు తగిన సలహాలు ఇచ్చేందుకు రాష్ట ప్రభుత్వాలతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. చిరుధాన్యాలు, పప్పుధాన్యాలు వంటి తక్కువ నీటి అవసరమున్న ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాల్సిన అవసరాన్ని కూడా అమిత్ షా చెప్పారు. అలాగే దేశంలో బియ్యం, గోధుమలతో సహా అత్యవసర ఆహార ధాన్యాలు తగినంత పరిమాణంలో అందుబాటులో ఉన్నాయని, నిత్యావసర వస్తువుల ధరలు కూడా స్థిరంగా కొనసాగుతున్నాయని హోంమంత్రి తెలియజేశారు. ఆయుష్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి వైద్య రాజేష్ కొటేచా అధ్యక్షతన నిన్న న్యూఢిల్లీలో సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ సైన్సెస్ సీసీఆర్ఏఎస్ 5వ కార్యనిర్వాహక కమిటీ సమావేశం జరిగింది. ఆయుర్వేద విద్య, పరిశోధన, శాస్త్రీయ సమాచార ప్రసారం, డిజిటల్ పాలనను ప్రోత్సహించే లక్ష్యంతో 3 ప్రధాన కార్యక్రమాలను ప్రారంభించడంతో దేశ ఆయుర్వేద పరిశోధన వ్యవస్థను బలోపేతం చేసే దిశగా ఈ సమావేశం ఒక ముఖ్యమైన ముందడుగు వేసిందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ సమావేశంలో ఆయుర్వేద పరిశోధన, విద్య, ప్రజారోగ్యాన్ని అభివృద్ది చేయడంలో సీసీఆర్ఎస్ చేసిన గణనీయమైన కృషిని కొటేచా అభినందించారు. జాతీయ పరిశోధన వ్యవస్థను బలోపేతం చేయడంలో ఈ సంస్థ చేస్తున్న ప్రయత్నాలను ఆయన ప్రశంసించారు. ఈ సందర్భంగా ఆవిష్కరణలు, ఉత్తమ పద్ధతులను రూపొందించాలని ప్రోత్సహించారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఫ్రెంచ్ ఆర్థిక శాఖ మంత్రి రొనాల్డ్ లెస్కూర్ నిన్న ఫ్రాన్స్లో ఎక్స్ ఎన్ ప్రొవిన్స్లో భారత్ ఫ్రాన్స్ ఆర్థిక చర్చకు సహాధ్యక్షత వహించారు. భారత్లో ఆర్థికాభివృద్ది కోసం ఫ్రెంచ్ అభివృద్ది సంస్థల పురోగతిపై వారు చర్చించారు. ఈ సందర్భంగా భవిష్యత్తు ప్రాజెక్టుల అవకాశాలను కూడా వారు స్వాగతించారు. భారత్, ఫ్రాన్స్ మధ్య ఆర్థిక, ద్రవ్య, సాంకేతిక, పెట్టుబడి, వాణిజ్య అంశాలను పరిష్కరించడానికి ఈ ఆర్థిక చర్చా వేదిక దోహదపడుతుందని ఇరువురు మంత్రులు పేర్కొన్నారు. జలశక్తి మంత్రిత్వ శాఖ, కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన రాష్ట్రీయ పురస్కార్ పోర్టల్ ద్వారా 7వ జాతీయ జల పురస్కారాలను ప్రారంభించింది. జల సమృద్ది భారత్ అనే ప్రభుత్వ లక్ష్యాన్ని సాధించడంలో దేశవ్యాప్తంగా రాష్ట్రాలు, జిల్లాలు, వ్యక్తులు, సంస్థలు చేసిన విశేష కృషిని గుర్తించి ప్రోత్సహించేందుకు ఈ పురస్కారాలను ప్రవేశపెట్టినట్లు మంత్రిత్వ శాఖ తెలియజేసింది. దరఖాస్తులన్నింటినీ www.awards.gov.in అనే ఆన్లైన్ రాష్ట్రీయ పురస్కార్ పోర్టల్ ద్వారా సమర్పించవచ్చు. దేశంలోని పలు రాష్ట్రాలకు భారత వాతావరణ శాఖ భారీ వర్ష సూచన జారీ చేసింది. ఈరోజు గుజరాత్, కొంకన్, గోవా, మధ్య మహారాష్ట్ర, ఒడిశా, పశ్చిమ మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ రెడ్ అలర్ట్ జారీ చేసింది. దీంతోపాటు ఉత్తరప్రదేశ్, బీహార్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, గంగానది పరివాహక పశ్చిమ బెంగాల్, జమ్మూ కాశ్మీర్, లద్దాఖ్, ఈశాన్య రాష్ట్రాల్లో కూడా భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. తూర్పు మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, విదర్భ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన పిడుగులు పడే అవకాశం ఉందని పేర్కొంది. దేశ రాజధాని ఢిల్లీలో ఇప్పటి వరకు 2,00,000కు పైగా ఎన్యూమరేషన్ ఫామ్లు డిజిటలైజ్ చేశారు. ఢిల్లీలోని ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో భాగంగా సుమారు 33,14,000 ఫామ్లను పంపిణీ చేసినట్లు ఢిల్లీ ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం తెలిపింది. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు రాజస్థాన్లోని జోధ్పూర్ విమానాశ్రయంలో 480 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన కొత్త టెర్మినల్ భవనాన్ని ప్రారంభిస్తారు. పాత్రికేయ రంగం సత్యం, సమగ్రత, అత్యున్నత వృత్తిపరమైన ప్రమాణాలకు కట్టుబడి ఉండాలని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. వార్షిక ఎగుమతుల వృద్దితో భారత్ 1 ట్రిలియన్ అమెరికన్ డాలర్ల ఎగుమతుల లక్ష్యాన్ని సాధించే దిశగా సాగుతోందని వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. దేశంలోని పలు రాష్ట్రాల్లో ఈరోజు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని హెచ్చరిస్తూ భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ఈ మధ్యాహ్నం 12:30 తెలుగులో జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం

0: నేటి మాట శీర్షికన స్వాతంత్ర సమరయోధులు అల్లూరి సీతారామరాజు గారి జయంతి సందర్భంగా వారి గురించిన కొన్ని వివరాలు వింటారు. అనంతరం తొలి సంఘ సంస్కర్త బ్రహ్మ సమాజ స్థాపకుడు రాజా రామ్మోహన్ నాయుడు మోహన్ రాయ్ గురించి శ్రీ బాలకాశిరెడ్డి గారి ప్రసంగం వింటారు.
1: ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
2: ఆ చిహ్నం లేకపోతేనో?
1: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తుల పైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. బిఏఎస్ మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
3: బిఐఎస్ నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
4: జారీ చేయువారు బిఐఎస్ విజయవాడ బ్రాంచ్.
5: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: మన దేశ స్వాతంత్ర సమరయోధుల్లో ఒకరైన మహావీరుడు అల్లూరి సీతారామరాజు గారు బ్రిటిష్ పాలనా సమయంలో మన దేశ ప్రజలు ఎన్నో కష్టాలు అనుభవించేవారు. ముఖ్యంగా అడవుల్లో నివసించే గిరిజనులపై బ్రిటిష్ అధికారులు ఎన్నో అన్యాయాలు చేసేవారు. వారు అడవుల్లోకి వెళ్లకుండా గిరిజనుల జీవనోపాధిని దూరం చేసేవారు. అలాంటి సమయంలో ఓ యువకుడు ముందుకొచ్చాడు. ఆయనే మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు. చిన్నతనం నుంచి దేశభక్తి, ధైర్యం, న్యాయం కోసం పోరాడాలనే సంకల్పం వీరిలో ఉండేది. గిరిజనుల బాధలను చూసి ఆయన ఎంతో చెల్లించిపోయారు. గిరిజనులందరినీ ఒక్కటి చేసి వారిలో ధైర్యాన్ని నింపి బ్రిటిష్ వారిపై దాడులు చేసి ఆయుధాలను స్వాధీనం చేసుకుని స్వాతంత్ర పోరాటాన్ని మరింత బలపరిచారు. బ్రిటిష్ వారి గుండెల్లో గుబులు పుట్టించాడు. స్వాతంత్ర సమరంలో అల్లూరి గారు బ్రిటిష్ వారి తూటాలకు ధీటుగా నిలబడి ఒక్క సీతారామరాజు చనిపోతే లక్షలాది మంది సీతారామరాజులు ఉద్భవిస్తారు. ఒక్కొక్కడు ఒక్కొక్క విప్లవ వీరుడై విజృంభించి బ్రిటిష్ సామ్రాజ్యపు పునాదులను పెల్లగిస్తారు. సీతారామరాజు ఓ వ్యక్తి కాదు, సమూహ శక్తి, సంగ్రామ భేరి, స్వాతంత్ర నినాదం, స్వేచ్ఛా మారుతం. ఈ మట్టిలో మట్టినై, నీటిలో నీటినై, నా ప్రజల ఊపిరిలో ఊపిరినై, మనసుల్లో భావాన్నై, హృదయాల్లో జ్వాలనై, నా జాతి జనులు పాడుకునే సమరగీతాన్నై సామ్రాజ్యవాద శక్తుల్ని గెలుస్తాను, స్వతంత్ర భారతికి జయకేతంగా నిలుస్తాను అంటూ అక్కడ కాదురా ఇక్కడ కాల్చు అంటూ వందే మాత్రం అంటూ నేలకొరిగారు. ఆయన శరీరాన్ని మాత్రమే బ్రిటిష్ వారు ఓడించగలిగారు. ఆయన దేశభక్తిని, త్యాగాన్ని, ధైర్యాన్ని మాత్రం ఎవ్వరూ ఓడించలేకపోయారు. ఈ రోజున అల్లూరి సీతారామరాజు గారి పేరు వినగానే ప్రతి భారతీయునికి దేశభక్తి, త్యాగం గుర్తుకు వస్తాయి. ఆయన జీవితం మనకు అన్యాయానికి ఎదురు నిలబడాలని, దేశం కోసం సేవ చేయాలన్న గొప్ప స్ఫూర్తిని, సందేశాన్ని అందిస్తుంది. భారత స్వరాజ్య సంఘ సంగ్రామ చరిత్రలో తెలుగునాట పోరుబాట నడిచిన మహోజ్వల శక్తి మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గారు. ఆ మహనీయుని స్మృతికి నివాళులర్పిస్తున్నాం. అల్లూరి దేశభక్తి, తెగువ, ధైర్యం యువత ఆదర్శంగా తీసుకోవాలి. అమాయకులైన అనుచరులు, పరిమితమైన వనరులున్నప్పటికీ అచంచలమైన ఆత్మవిశ్వాసంతో, అనంతమైన దేశభక్తితో ఆనాడు మహోన్నత శక్తిగా చెప్పుకునే బ్రిటిష్ సామ్రాజ్య అధికారులకు సింహస్వప్నంగా నిలిచి అల్లూరి సీతారామరాజు ప్రజల హృదయాల్లో శాశ్వత

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
1: ముఖాన్ మొటిమలా
2: సై బాల్,
1: గజ్జా బొబ్బలా
2: సై బాల్,
1: నడువుల తామరా
2: సై బాల్,
1: బురద పుల్లా
2: సై బాల్.
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
4: ఇప్పుడు వింటారు తొలి సంఘ సంస్కర్త, బ్రహ్మ సమాజ స్థాపకుడు రాజా రామ్మోహన్ రాయ్ గురించి బాలకాశిరెడ్డి గారు అందించే ప్రసంగం వింటారు.
5: నేను ఇప్పుడు తొలి సంఘ సంస్కర్త, బ్రహ్మ సమాజ స్థాపకుడు రాజా రామ్మోహన్ రాయ్ గురించి చెప్పబోతున్నాను. 5000 సంవత్సరాల ప్రాచీన ఘన చరిత్ర వహించిన భారతదేశంలో అనాదిగా ఎన్నో ఆచారాలు, సంప్రదాయాలు, నమ్మకాలు, పద్ధతులు, విధానాలకు ఆలవాలము. నమ్మకాలు ప్రబలి మూఢనమ్మకాలుగా పరిణామం చెందాయి. హేతు పద్ధతి వదిలి అహేతుక ఆచారాలుగా విశృంఖలం చెందాయి. ఇవి మానవ సమాజానికి పట్టిన పీడల విస్తరించాయి. గ్రామ దేవతల పేరున బలులు విపరీతంగా పెరిగిపోయినాయి. సతీ సాగమనము అమలులో ఉన్నది. విగ్రహారాధన పేరిట మూఢ విశ్వాసాలు ఎక్కువైనాయి. భాషలతోనూ, మతములతోనూ, సంప్రదాయ పద్ధతులతోనూ దేశం ముక్కలుగా మారిపోయింది. అలాంటి పరిస్థితుల నేపథ్యంలో భారతదేశంలో కాంతి పుణ్యములుగా వెలుగు చూపిన వ్యక్తి శ్రీ రాజా రామ్మోహన్ రాయ్ గారు. బ్రిటిష్ ఇండియా కాలంలో సతీ సాగమన సాంఘిక దురాచారాన్ని రూపమాపడానికి కృషి చేసిన తొలి సంఘ సంస్కర్త. ఆయన జననం 18వ శతాబ్దమున చీకటి అలుముకున్న పరిస్థితుల్లో సంపన్న కులీన గృహమున 21 మే 1772 బెంగాల్ ప్రెసిడెన్సీలోని రాధానగర్లో జన్మించారు. తండ్రి రమాకాంత్ రాయ్, తల్లి తారణీదేవి. తల్లి శైవ మతానికి చెందినవారు, తండ్రి రమాకాంత్ వైష్ణవుడు కాగా వీరిరువురి వివాదాలలో వైవిధ్యం వలన బాల్యంలోనే రాజా రామ్మోహన్ రాయ్ హృదయంలో మత సహనకు అంకురార్పణ జరిగింది. అతని తండ్రి వైపు వారు అలంగీర్ పాదుసా కాలం నుండి రాజకీయ ఉద్యోగులు. తాతగారు

హైదరాబాదు నవాబు వద్ద ఉన్నత పదవిలో ఉండెను. వారి వంశమునకు అప్పటి నుండి రాయ్ అను బిరుదు లభించింది. దేశమున ఎన్నో దురాచారాలు వ్యాపించి ఉండెను. అన్ని వర్ణముల వారు వినోదములు ముఖ్యము అయ్యను. మద్యపానము, వ్యభిచారము, భోగము వారి వృత్తిములు అంతస్తుకు సరిపడినట్లు ఏర్పడుచుండెను. సాంఘికముగా ఇవి నిషేధించబడలేదు. స్త్రీలను విలాస భోగ వస్తువుగా చూస్తుండేరు వారు. స్త్రీ హృదయంను గుర్తించేవారే లేరు. చైతన్యుని భక్తి గీతాలు పాడుచున్నవారే కానీ దాని అర్థము గ్రహించలేదు. బంగ్లాదేశున బ్రాహ్మణి ప్రక్కన ఒక శూద్రుడు కూర్చుంటా మహాపాతకము చేసినట్లుగా భావించేవారు. హిందూ సమాజంలో హరిజన స్థితి చాలా దుర్లభముగా ఉండేది. మాల, మాదిగ, నిమ్న జాతులు గ్రామాలకు దూరంగా నివసించేవారు. వారు మంచినీటి కొరకై చెరువుల దగ్గరికి రాణించేవారు కాదు. అపరిశుభ్రమైన గుడిసెల్లో చాలీ చాలని తిండితో వారి మనుగడ చాలా దుర్భరంగా ఉండేది. గ్రామాల్లోని భూమి అంతయు అగ్రవర్ణాల చేతిలో ఉండి ఆ పొలాల్లో పనిపాట్లు చేసి పంటలు వారికి అప్పగించి వారి దయాభిక్షపై చేతులు చాచి బతకవలసి వచ్చేది. ఇలాంటి దౌర్భాగ్య స్థితి ఉండేది. వారు చేసిన దుష్కర్మల వలన అంటురోగాలు తరచు వచ్చి గూడెముల్లో ప్రజలు నశించిపోచుండగా మూఢాచారులు దాన్ని సాకుగా చూపి గ్రామ దేవతలకు కోపం వచ్చింది. అందుకని అంటువ్యాధులు ప్రబలినాయని బలులు ఇచ్చేవారు. జంతు బలులు, పూజలు ఎక్కువగా ఉండేవి. నరబలి కూడా జరుగుతుండేది. తూర్పిండియా కంపెనీ వారు మన దేశ సంపదను మేత వేయకుండా పాలు పితికినట్లు తీసుకెళ్ళేవారు. మూఢాచారంతో, మత యుద్ధాలతో దేశం ముక్కలై పోయింది. తల్లి తారణిదేవి మొక్కుబడి తీర్చుకోవడానికి ఆమె మొక్కు తీర్చుకొని ప్రకారము ఊరి వెడలి జగన్నాథం రథచక్రం కింద పడి చనిపోయాను. ఈ ఘటన రాజారామ్మోహన్ రాయ్ మనసును కలిసివేసింది. దానితో ఆయన సంఘ సంస్కరణకు పూనుకున్నాడు. రాజారామ్మోహన్ రాయ్ విద్య బాల్యమునే వంగ భాష నేర్చుకున్నాడు. పర్షియన్, అరబీ భాషలు అభ్యసించడానికి పాట్నా వెళ్ళాడు. ఖురాన్, సూఫీ, వేదములు క్షుణ్ణంగా పఠించి మహమ్మదీయ తత్వమును గ్రహించను. హఫీజ్, రూమి, సావి ప్రవచనములు, ఫిరదౌస్, ఉమన్, ఖయ్యూం మొదలైన కవుల కవిత రహస్యములను ఎంతగో నేర్చుకుని ప్రజలకు తెలియజేశాడు. యూక్లిడ్, అరిస్టాటిల్ రచనలను, గణిత, ఖగోళ శాస్త్రములను అభ్యసించను. తన 12వ ఏట కాశీరాములకు వెళ్ళి 5 సంవత్సరాలు సంస్కృతం నేర్చుకొని కావ్యశాస్త్రము, తత్వశాస్త్రము, వేదములు, పురాణములు, భగవద్గీత, ఉపనిషత్తులు పఠించను. యజ్ఞయాగాదులు, కర్మ విశేషమును అవగతం చేసుకునేను. రాజారామ్మోహన్ రాయ్ కాలినడకన భారతదేశము దాటి ఇరాన్, టర్కీ, అరేబియా దేశములకు వెళ్ళెను. హిమాలయాల్లో టిబెట్ దేశములకు వెళ్ళి బౌద్ధ ధర్మములు, త్రిపీఠకములు పఠించెను. కార్పెట్ ద్వారతో పరిచయమైన కలిగిన తర్వాత హిబ్రు, ఇంగ్లీషు భాషను నేర్చి బైబులు, గ్రీక్ పురాణములు పఠించెను. మషాజ్ ఉల్ మురాహిద్దీన్ అను పర్షియన్ గ్రంథమును అరబిక్ ఉపోద్ఘాతంతో ప్రకటించెను. జైన కల్పసూత్రములు, తీర్థాంకురుల ప్రవచనములు, చరిత్రలు సమగ్రంగా పఠించను. తాంత్రిక శాస్త్రము హరిహరణానంద తీర్థస్వామి వద్ద నేర్చుకోను. రాత్రులేందు గ్రంథ పఠనం చేసి ఉదయం గ్రంథ రచన చేశాను. రాజారామ్మోహన్ రాయ్ ఇలా ఎన్నో భాషల్లో, మతాల్లో విద్యను అభ్యసించారు. రాజారామ్మోహన్ రాయ్ దృఢకాయుడు, ఆజానుబాహుడు, విశాలమైన వక్షము కలిగి చామనసాయతో నలుగురికి ఆకర్షణీయంగా ఉండేవాడు. పైజామా లాల్చి పెద్ద తలపాగాతో వడగాటి రాజారామ్మోహన్ రాయ్ మాట్లాడుతుంటే ఎంతో ఆశ్చర్యచకితులయ్యేవారు. ప్రజలందరూ ఆయన ఉపన్యాసాన్ని ఆసక్తిగా వినేవారు. ప్రజలందరూ మౌలి అని ముద్దుగా పిలుచుకునేవారు. ఆయన చేసిన ఉద్యోగాలు ఢక్కా జలాల్పూర్లో ఉన్న వుడ్ఫోర్డ్ ద్వార వద్ద దివాన్గా పనిచేసిన తర్వాత రిజిస్టార్ ఆఫీసులో ఉద్యోగం చేశాడు. 1805లో దిగ్బీ ద్వారతో పరిచయమై ఆయన ప్రాపకంలో చాలా నౌకరీలు చేశాడు. పండిత్ శివప్రసాద్ మిశ్రా, హరిహరానంద స్వాములు రాజారామ్మోహన్ రాయ్ ఆప్తమిత్రుడు. ఆయన చేసిన సంఘ సంస్కరణలు మహాపండితులైన గౌరీకాంత భట్టు సహకారంతో సనాతన హిందూ మతోద్ధారణకు సమగ్ర ప్రణాళిక ఏర్పాటు చేసి దానికై పాడుపడుతున్నాను. సర్వమత సమైక్యత కోరుకోవడానికి స్థాపింపు చేయడానికి అవిరామంగా కృషి చేసిన పర్షియన్ భాషలో పండితుడు అవుటొచ్చే ఆంగ్లేయులతో కలిసి తిరుగుతూ వారి వద్ద ఉద్యోగం చేయటం వలన సంపన్న గృహస్థులు

0: విద్యావంతులు ఆయనకింటికి వస్తూ పోతుండేవారు. రవీంద్రనాథ్ ఠాగూర్ తాతగారైన ద్వారకానంద్ ఠాగూర్ రామ్మోహన్ రాయ్ను అభిమానించేవాడు. ఆయన సభలకు అశేష ప్రజానీకం వచ్చేవారు. విగ్రహారాధన గురించి వాగ్వాదాలు జరిగేవి. తన తల్లి జగన్నాథుని రథ చక్రాల కింద బలైనది మూర్ఖత్వంగా ఎన్నో ప్రాణాలు బలవంతంగా దాని కింద పడి చనిపోతుండేవి. జంతుపళ్ళు విగ్రహారాధన ఖండించుటకు ఇవే మార్గమైనవిని తలచి ఆయన తల్లి తండ్రి రూపభేదం వల్ల కలిగిన విభేదాలు ఇందుకు కారణం. ఈ వేదములు తీవ్రరూపం దాల్చి రక్తస్రావానికి దారితీసినవి. అందువలన విగ్రహారాధనను ప్రతిఘటించను. నిరాకారుడు అయిన ఈశ్వరుని పట్ల మానవులైన వారు బహురూపాలతో చిత్రించుట మానవుడు చేసిన అపచారమని ప్రబోధించను. విగ్రహారాధన పోయి మానసిక ఉపాసన రావాలని తలపోసెను. బ్రహ్మ సమాజము స్థాపించి దేవుడొక్కడే అనే విశ్వజనీన సిద్ధాంతం ప్రతిపాదించెను. బ్రహ్మ సమాజం ఒక ముఖ్యమైన ఆధ్యాత్మిక మత సంస్కరణ ఉద్యమంగా మారి బెంగాల్లో సాంఘిక వివేచనాత్మక సంస్కరణకు దారితీసింది. వీటన్నిటి వలన రాజారాం మోహన్ రాయ్ బెంగాల్ సాంఘిక పునర్జీవ ఉద్యమంలో ముఖ్యుడిగా గుర్తింపబడ్డాడు. 1825లో వేదాంత కళాశాలను నిర్మించను. ఇదియే తర్వాత పాశ్చాత్య శాస్త్ర విద్యాలయంగా మారెను. సతీ సాగమనాన్ని రూపుమాపట స్త్రీల పట్ల రాజా రామ్మోహన్ రాయ్కి ఎంతో గౌరవం అభిమానం ఉండేది. తన వద్దకు వచ్చిన స్త్రీలు నిలబడి ఉండుట తాను సహించేవాడు కాదు, స్త్రీలు మేధా సంపత్తి లేని వారనుట చాలా తప్పని గ్రహించేవాడు. యజ్ఞవల్కుని భార్యలు గార్గి మైత్రేయి లోపాముద్రలు అసమాన ప్రతిభ కలిగిన వారు అని చెప్పేవాడు. భర్త చనిపోయిన తర్వాత తమను తాము రక్షించుకొని తమ సంతానం పోషించి విద్యాబుద్ధులు చెప్పగలరని, అలాంటి వారిని వాళ్ళు అసమానులని, వాళ్ళని సతీసాగమనం ద్వారా బలత్కారంగా చితిలోకి త్రోయట కేవలం రాక్షస ప్రవృత్తి అని వాదించేవాడు. బెంటింగ్ ప్రభుకు నచ్చజెప్పి 1818లో సతీసాగమన శాసనాన్ని తీసుకొచ్చినాడు. అదే కాలంలో 1815-17 మధ్యలో 2365 మంది స్త్రీలు చనిపోవటం చూసి ఆయన ఎంతో చెలించిపోయాడు. ఆంగ్ల విద్యావ్యాప్తికై సర్ హెడ్ ఈస్ట్ లార్డ్ మెకాలేతో సంప్రదించి 1815లో ఆంగ్ల హిందూ కళాశాలను స్థాపించను. దానికి గాను ఆయన 50,000 రూపాయలు విరాళంగా నిధి ఏర్పాటు చేసెను. 1823లో మెకాలే ద్వారా రామ్మోహన్ రాయ్ సూచించిన పాఠ్యక్రమమును ఏర్పాటు చేసి ఆంగ్ల విద్యను ప్రభుత్వ శాసన రూపంగా ప్రారంభింపజేసెను. వార్తాపత్రికలు వృద్ధి చేసెను. మిరాతుల్ అక్బర్, బెంగాల్ హెరాల్డ్ సమాచార పత్రిక నెలకొల్పి సనాతన హిందూ దురాచారాలను, క్రైస్తవ ఇస్లాం మత దురాచారాలను ఖండించుచు వ్యాసాలు ప్రచురించేవాడు. తన ధన మాన ప్రాణాలను వ్యయం చేయుటకు ఆయన ఏనాడు జంకలేదు. శ్రీజాతి ఉద్ధరణకై కంకణం కట్టుకొని పరిశ్రమించేవాడు. రాయ్ కీర్తి ఇంగ్లాండ్ ఫ్రాన్స్ దేశముకు ప్రాకెను. అందువలన స్త్రీలు అతనికి విశేష గౌరవంతో ఆతిథ్యం ఇచ్చిరి. లండన్లో ప్రతి ప్రాంతంలో సభలు నిర్వహించి ఏకేశ్వరోపాసన గురించి ప్రచారం చేశాను. 1833లో రోగగ్రస్తుడై ఆయన తనువు చాలించను.
1: మీరు ఇంతవరకు ఉదయకిరణాలు కార్యక్రమంలో తొలి సంఘ సంస్కర్త బ్రహ్మ సమాజ స్థాపకుడు రాజా రామ్మోహన్ రాయ్ గురించి బాలకాశిరెడ్డి గారు అందించిన ప్రసంగం విన్నారు.
2: ఒక ఫోటోగ్రాఫర్ ఇంకా తన మనసులోని మాటది, ఓ లవ్లీ, వెల్ డన్, బిజినెస్ లో ఇంప్రూవ్ అయింది, ఇప్పుడు ఇక పెద్ద స్టూడియో, కొత్త కెమెరా, కొత్త లైట్స్, పనిలో పని కొత్త కార్ కూడా తీసుకో అదే లోన్ తో. నో, లోన్ ఏ పని కోసం తీసుకున్నావో దానికే వాడుకో. టైం కి ఈఎంఐ చెల్లించండి, క్రెడిట్ స్కోర్ పెంచుకోండి, ఇంకోసారి లోన్ సులభంగా పొందండి. కార్ వద్దంటే కనీసం ఫోటోనేనది. మీరెవరు?
3: ఆర్బీఐ అంటుంది
2: పొదుపు చేసే వనిత సాధిస్తుంది ఘనత.
1: కార్యక్రమంలో సినీ గీతాలు వింటారు, సినీ భక్తి గీతాలు వింటారు.

ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐనెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

0: ആകാശവാണി മാർക്കാപുരം കേന്ദ്രം ഭാവലഹരി മൃദുമധുര ഗീതമഞ്ജരി ഈനാട്ടി మన భావలహరి కార్యక్రమంలో మనం ప్రతిరోజు తినే ఆహారం పండించే అత్యంత ముఖ్యమైన వ్యక్తి రైతు. ఆ రైతు చేసే సాగుబడి గురించి మన కార్యక్రమంలో ముచ్చటించుకుంటూ సినీ గీతాలు విందాం.
1: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
2: ఆ చిహ్నం లేకపోతేనో?
1: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
3: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. బిఏఎస్ మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
4: బిఐఎస్ నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
5: జారీ చేయువారు బిఐఎస్ విజయవాడ బ్రాంచ్.
0: తొలకరి పులకించిన వేళ నేలతల్లి మధురమైన మట్టివాసనలు ఎగజిమ్ముతుంది. కడుపులో దాగిన విత్తనానికి ఊపిరి పోస్తుంది. మొలకలు పైర్లై పైరుకు దారితీస్తుంది. అది సృష్టి. భూమిని భూమాత

అంటాం కదా, భూమాత ఏ క్రమంలో మంత్రసానుల్లా వ్యవహరించేవారే రైతులు. రైతు తమ స్వేదంతో బీడు భూములను సారవంతం చేస్తాడు. వ్యవసాయం అనేది రైతుకు ఉద్యోగం కాదు, ఊపిరి వంటిది. పొడమి ఎదురు చూస్తుంది రైతు తొక్కిడి కోసం, పొలం ఎదురు చూస్తుంది దుక్కి దున్నడం కోసమన్నారు. నేలతల్లి రత్నగర్భ అయితే రైతన్న పుణ్యధర్భ. ఆ సేద్య యజ్ఞప్రసాదమే అన్నంగా మారి ప్రజల కడుపు నింపుతుంది. ఇప్పుడు మీరు వినబోతున్న పాట మహర్షి చిత్రం నుంచి, శ్రీమణి సాహిత్యం, సంగీతం దేవిశ్రీ ప్రసాద్, గానం శంకర్ మహాదేవన్.

0: మీరు వింటున్నారు భావలహరి మృదుమధుర గీతమంచరి కార్యక్రమంలో. దేశ ప్రజలకు కడుపు నింపే రైతు గురించి మాట్లాడుకుంటున్నాం కదా. ప్రతి ఒక్కరి కడుపు నిండాలి, ఇంటింటా ఆనందం వెల్లివిరియాలి, పచ్చదనంతో నేల పులకించాలి. కర్షకుల జీవితాలు కొత్త కాంతులతో కలకలలాడాలి. ఏరువాక పున్నమి నుండి రైతులు వ్యవసాయ పనులు ప్రారంభిస్తారు. ఊరి పొలిమేరల్లో గోగునారతో చేసిన తోరణాలు కడతారు. ఏరువాక బంధాలుగా పిలిచే ఈ తోరణాలను ఆ తర్వాత తమ ఇంటి సింహద్వారాలకు కట్టి సస్యలక్ష్మికి స్వాగతం పలుకుతారు. సాగులో సాయం చేసే ఎద్దుల కాళ్లకు గజ్జకట్టి మెడలో గంటలు పూలదండలను అలంకరిస్తారు. మంగళ వాయిద్యాలతో రైతులంతా వాటితో పొలాలకు సంబరంగా తరలి వెళ్ళి దుక్కి దున్నడం ప్రారంభిస్తారు. అలాగే పొలంలో నవధాన్యాలను గంపకెత్తుకుని చద్ది అన్నము మూట కట్టుకుని ముల్లుగర్రను చేత పట్టుకుని ఇల్లాలిని వెంటబెట్టుకుని రైతులు కదిలొచ్చే దృశ్యం శ్రమైక జీవన సౌందర్యానికి సజీవ దర్పణం. వరుణుడి అనుగ్రహంతో సమృద్ధిగా పంటలు పండాలని కోరుకుంటారు రైతు. దీన్నే తొలకరి వేడుకగా వ్యవహరిస్తారు. ఇప్పుడు మీరు వినబోతున్న పాట బలగం చిత్రం నుంచి, గానం మంగ్లీ రామ్ మిరియాల, సంగీతం భీమ్స్.
1: ఓరి వారి ఇంకా వింటున్నావురా బాలు, ఇప్పుడు పోతావురా ఊళ్ళో కొన్ని అక్క.

0: సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: మృదుమధుర గీతమంజరి కార్యక్రమంలో రైతు గురించి వింటున్నాం కదా. రైతు దేశానికి వెన్నెముక, రైతు అందరికీ అన్నదాత. పొద్దున్నే లేచి పొలానికి వెళ్ళి చెమట చిందించి పంటను పెంచుతాడు. ఎండైనా వానైనా కష్టాన్నెప్పుడూ భరిస్తాడు. మన కడుపు నింపే ప్రతి మెతుకులో రైతు శ్రమ దాగి ఉంటుంది. రైతు నవ్వితే పల్లె నవ్వుతుంది, పల్లె నవ్వితే దేశం సుభిక్షమవుతుంది. వ్యవసాయం సాంప్రదాయ సౌభాగ్యానికి నిలువెత్తు నిదర్శనం. కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట నువ్వొస్తానంటే నేనొద్దంటానా చిత్రం నుంచి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం, సాహిత్యం సిరివెన్నెల, గానం ఎస్పి బాలు.

రైతు గురించి, రైతు చేసే కష్టం గురించి ఓ చిన్న కవిత. ఎన్నో ప్రకృతి వైపరీత్యాలతో పోరాటం చేస్తూ వ్యవసాయ యజ్ఞం చేస్తున్నాడు రైతు. రైతు మనిషి చిరునవ్వులకు తన కాలాన్ని త్యాగం చేస్తున్నాడు. మనిషి జీవితపు పంట కోసం తన పంటను కాపు కాస్తూ లోకం కడుపు నింపుతున్నాడు. జడివాన చినుకుల్లో కరిమబ్బుల సంతకాలను, రంగు మారుతున్న పైర్ల చిగుళ్లతో వేర్ల మంతనాలను కని విని అర్థం చేసుకునే కర్షకులకు భూసూక్తం లిపి బోధపడుతుంది. భూమితో బంధం బలపడుతుంది. కొసరాజు గారు చెప్పినట్టు ఇసిరిసిరి చల్లిన విత్తనాలు ధూళిపొరల్లో పొడిచిన విత్తుల పొత్తుల్లోంచి బయటికి వచ్చే క్రమం రైతుకు మాత్రమే స్పష్టంగా తెలుస్తుంది. ఇప్పుడు మీరు వినబోతున్న పాట శ్రీకారం చిత్రం.

రైతుకు వ్యవసాయానికి విడదీయరాని అనుబంధం ఉంది. ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికి వచ్చాక నిర్వహించుకునే పండుగే సంక్రాంతి. ఆ సంక్రాంతి సౌభాగ్యం ఇంటింటికి తరలిరావాలన్న కోరికతో నిత్యం శ్రమిస్తూనే ఉంటాడు. పావనమయ్యేను జీవనము అన్న మాటకు నిలువెత్తు రూపం రైతు. సంభ్రమ సంక్రాంతి కోసం పునాదిగా నిలుస్తూ పండుగ కాంతులకు ఆద్యుడవుతున్నాడు రైతు. భూమి బ్రతుకు, పచ్చని పంట మీద రైతన్న తీరని వ్యామోహమే ఈ ప్రపంచానికి శ్రీరామ రక్ష. మనసున్న మా రాజు మా రైతన్న.

పచ్చని పంటతో ఆ సంక్రాంతి సౌభాగ్యం ఇంటింటికి తరలి రావాలన్న కోరికతోనే నిత్యం శ్రమిస్తూనే ఉంటాడు రైతు. పావనమయ్యేను జీవనము అన్న మాటకు నిలువెత్తు రూపం రైతు. ఆయనకు సాగుబడే బతుకుబడి భూమాతే గురువు. మీరింతవరకు భావలహరి మృదుమధుర గీతమంజరి కార్యక్రమంలో రైతు గురించి, సాగుబడి గురించి కొన్ని వివరాలు వింటూ సినీ గీతాలు విన్నారు.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, సమయం 8:15 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: In the final round of 32 match of the FIFA World Cup, Colombia are leading against Ghana 1-0. John Arias put Colombia ahead in the 14th minute with a close-range finish. The winners of this match will face Switzerland in the round of 16. In men's cricket, the second T20 international between India and England will be played in Manchester today. The match will begin at 7 this evening, Indian time. The opening game of the five-match series was abandoned due to rain at Chesterley Street. The IMD has issued a red colour warning for heavy to very heavy rainfall, with isolated extremely heavy rainfall over Gujarat, Konkan, Goa, Madhya Maharashtra, West Madhya Pradesh and Odisha for today. Heavy to very heavy rainfall conditions are expected over East Rajasthan, East Madhya Pradesh, coastal Karnataka, Telangana and Vidarbha for next 2 days. Meanwhile in Delhi, the sky is likely to remain cloudy with the possibility of light rain today. And now for a look at today's newspapers, it's over to Tanvi Khurana.
1: Thank you, Anuja. All the dailies have covered the news on the rapidly warming oceans, raising the likelihood of heat waves, droughts and heavy rainfall across large parts of the world. Hindustan Times writes, El Nino to intensify rapidly by September, set off weather chaos. A headline in the Statesman says, India emerges as one of the lowest cost major solar power markets globally. Center to summon Meta officials over alleged child sexual abuse ads on Instagram, cites the Times of India. An editorial in the Pioneer states a recent judgment in the Apex Court, the landmark judgment, recognizes homemakers as nation builders. The article adds that 15-17% of the GDP is contributed by unpaid caregiving work, household or unrecognized work. The Asian Age and all other dailies have noticed the Defence Acquisition Council clearing over 50,000 crore rupees of military purchases for all three services to boost combat readiness. All the dailies have noticed the government's order on removal of the three Chinese apps after these were allegedly found being misused for stalling e-rickshaws. The Hindu writes, SIT likely to re-audit Ram Temple Trust accounts for 5 years. And finally, a report in Times of India states, Bangalore, Chandigarh and Delhi having the highest average income in the country. And with that, it's back to you, Anuja.
0: Thank you, Tanvi. And now before we end the bulletin, the headlines once again. Prime Minister Narendra Modi to launch several development projects in Rajasthan and Gujarat today to inaugurate country's first greenfield integrated refinery cum petrochemical complex in Balotra. Gujarat anti-terrorist squad arrests 8 people associated with Pakistan-based terror outfit Jaish-e-Mohammed. Centre reviews below normal rainfall situation and potential drought conditions in certain areas across country due to El Nino. IMD issues a red alert for heavy to very heavy rainfall over Gujarat, Goa, Maharashtra and Odisha for today. In FIFA World Cup, Argentina enter round of 16 after defeating Cabo Verde in a thrilling 3-2 encounter at Miami. Egypt also cruise into pre-quarterfinals and men in blue to take on England in second T20 in Manchester this evening. And with that, we end the morning news. Have a nice day.
2: ఆకాశవాణి అల్లూరి సీతారామరాజు జిల్లా సమాచార లేఖ వింటారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక యోగాంధ్ర 2026లో భాగంగా జిల్లా కలెక్టర్ టి నిశాంతి ఆధ్వర్యంలో పర్యాటక ఆధ్యాత్మిక కేంద్రాల్లో యోగా కార్యక్రమాలు జరిగాయి. మత్స్యగుండం శైవక్షేత్రం, కొత్తపల్లి జలపాతం, అరకులోయ మాడగడ సన్ రైజ్ వ్యూ పాయింట్ వద్ద ప్రకృతి ఇతివృత్తంతో యోగా నిర్వహించారు. ప్రతి కార్యక్రమంలో 500 నుండి 2000 మంది వరకు విద్యార్థులు, గిరిజనులు, పర్యాటకులు, అధికారులు పాల్గొన్నారు. జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా అరకులోయ కేంద్రంలో 5000 మందితో మెగా యోగా ఈవెంట్ ఏర్పాట్లు చేశారు. గత ఏడాది అరకు డిగ్రీ కాలేజీలో వరల్డ్ రికార్డు సాధించిన స్ఫూర్తితో ఈ ఏడాది కార్యక్రమాలు కొనసాగాయి. పాడేరులోని కాఫీ హౌజ్లో ఇండియన్ రెడ్ క్రాస్, జీజీహెచ్ ఆసుపత్రి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. కలెక్టర్ టి నిశాంతి ముఖ్య అతిథిగా హాజరై శిబిరాన్ని ప్రారంభించారు. ఈ శిబిరంలో 14 యూనిట్ల రక్తం సేకరించారు. 18 ఏళ్లు నిండిన ఆరోగ్యవంతులంతా స్వచ్ఛందంగా రక్తదానం చేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. పోలవరం ప్రాజెక్టు స్పిల్వే గేట్ల నిర్వహణ, ఎర్త్కమ్ రాక్ఫిల్ డ్యాంల పనులను కేంద్ర బృందం పరిశీలించింది. ఈ ఏడాది ఖరీఫ్కు 10 లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వడమే లక్ష్యంగా పనులు జరుగుతున్నాయని అధికారులు తెలిపారు. గోదావరి వరద ఉధృతి నేపథ్యంలో ప్రాజెక్టు వద్ద భద్రతా చర్యలు చేపట్టారు. నిర్వాసితులకు పునరావాస ప్యాకేజ్ పంపిణీ, పునరావాస కాలనీల్లో మౌలిక సదుపాయాలపై జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ సమీక్ష నిర్వహించారు. జూన్ చివరి వారం

0: ముంపు గ్రామాల ప్రజలతో గ్రామ సభలు నిర్వహించి సమస్యలు తెలుసుకున్నారు. అల్లూరి జిల్లా కేంద్రం పాడేరులో జిల్లా ఉపాధి కల్పన కార్యాలయం ఆధ్వర్యంలో ఉద్యోగ మేళా నిర్వహించారు. జూన్ 24న జరిగిన ఈ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ నిశాంతి, జాయింట్ కలెక్టర్ తిరుమణి, శ్రీపూజ, ఐటీడీఏ పీఓ ఆదిత్యవర్మ ప్రారంభించారు. 25కి పైగా సంస్థలు హాజరై 1200 మంది నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఈ మేళాలో 430 మంది గిరిజన యువతకు ఉద్యోగ అవకాశాలు లభించాయి. నైపుణ్య శిక్షణ పూర్తి చేసిన వారికి నియామక పత్రాలు అందజేశారు. ఈ మేళాలో బెంగళూరు, హైదరాబాద్, విశాఖలోని ఐటీ, ఫార్మా, హాస్పిటాలిటీ రంగాల్లో ఉద్యోగాలు కల్పించారు. పోలవరం జిల్లాలోని ప్రముఖ పర్యాటక కేంద్రం మారేడుమిల్లిలో వేసవి విడిదికి పర్యాటకుల తాకిడి పెరిగింది. జూన్ నెలలో 30,000 మందికి పైగా పర్యాటకులు మారేడుమిల్లి సోకులేరు వ్యూ పాయింట్, జలతరంగిణి జలపాతాన్ని సందర్శించారు. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో మారేడుమిల్లిలో ట్రెక్కింగ్ సౌకర్యాలు కల్పించారు. యోగాంధ్రలో భాగంగా మారేడుమిల్లిలో కూడా యోగా కార్యక్రమం నిర్వహించారు. స్థానిక గిరిజనులకు హోంస్టేల ద్వారా ఉపాధి కల్పిస్తున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా, పోలవరం జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి నషాముక్త భారత్ అవగాహన ర్యాలీలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్లు మాట్లాడుతూ మత్తురహిత సమాజ నిర్మాణానికి విద్యార్థులు, ప్రజలు భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్లు పిలుపునిచ్చారు. నషాముక్త భారత్ అభియాన్పై విస్తృత అవగాహన కల్పించేందుకు ఈ ర్యాలీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, వాటి వల్ల కలిగే దుష్ప్రభావాలపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. మత్తురహిత సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. భారతదేశాన్ని ఆరోగ్యవంతమైన మత్తురహిత దేశంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని పేర్కొన్నారు. గిరిజన రైతుల ఆర్థిక అభివృద్ధి లక్ష్యంగా రాష్ట ప్రభుత్వం ఏరువాక పౌర్ణమి కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని అల్లూరి సీతారామరాజు జిల్లా, పోలవరం జిల్లాల కలెక్టర్లు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏరువాక పౌర్ణమి కార్యక్రమం ద్వారా రైతుల్లో ఖరీఫ్ సాగుపై అవగాహన పెంపొందించడం, ఆధునిక వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. నాణ్యమైన విత్తనాలు, ఎరువుల వినియోగంపై అవగాహన కల్పించడంతో పాటు ప్రభుత్వ వ్యవసాయ పథకాలను రైతులకు చేరవేస్తున్నట్లు తెలిపారు. వ్యవసాయ శాఖ అధికారులు, శాస్త్రవేత్తలు రైతుల మధ్య సమన్వయం పెంపొందించడమే ఈ కార్యక్రమం ఉద్దేశమని పేర్కొన్నారు. అలాగే అధిక దిగుబడులు సాధించి రైతుల ఆదాయాన్ని పెంచడం, వ్యవసాయ సంస్కృతిని పరిరక్షించడం ఈ కార్యక్రమ ముఖ్య లక్ష్యమని జిల్లా కలెక్టర్లు వివరించారు. గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ టి నిశాంతి, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారులను ఆదేశించారు. జిల్లాలోని అన్ని గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో విద్యతో పాటు సీజనల్ వ్యాధుల నివారణపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సూచించారు. వర్ష ప్రభావం అధికంగా ఉండడంతో కాలానుగుణంగా వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని తెలిపారు. విద్యార్థుల ఆరోగ్యం పట్ల ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటి వరకు అల్లూరి సీతారామరాజు జిల్లా సమాచార లేఖ విన్నారు. రచన పి సూర్యారావు, ఆకాశవాణి ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, హలో ఎఫ్ఎం శ్రోతల నేరుగా ఫోన్ ద్వారా కోరుకునే సినీ గీతాల కార్యక్రమం శనివారం మహిళా శ్రోతల ప్రత్యేకం. శ్రోతలు మాకు కాల్ చేయవలసిన మా ఫోన్ నంబర్ 08596223393.
2: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐనెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: హలో, హలో, నమస్తే అండి. హలో ఎఫ్ఎం కి స్వాగతం. ఎవరు మాట్లాడుతున్నారు? శివరామరాజులో పాట వేయమంటారు, తప్పకుండా అండి. మీకోసం శివరామరాజు నుంచి పాట వేస్తున్నారు, వినేయండి. ధన్యవాదాలండి.

0: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
1: ఆ చిహ్నం లేకపోతేనో?
0: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తుల పైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
2: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. బిఏఎస్ మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
3: బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
4: జారీ చేయువారు బిఐఎస్ విజయవాడ బ్రాంచ్.
5: హలో.
6: హలో, గుడ్ మార్నింగ్.

0: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
1: ఆ చిహ్నం లేకపోతేనో?
0: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తుల పైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. బిఏఎస్ మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
2: బిఐఎస్ నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
3: జారీ చేయువారు బిఐఎస్ విజయవాడ బ్రాంచ్.
4: హలో.
5: హలో, గుడ్ మార్నింగ్ మేడం.
4: గుడ్ మార్నింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు? హలో ఎఫ్ఎం కి స్వాగతం.
5: థ్యాంక్ యూ మేడం. నా పేరు లీలావతి మేడం.
4: లీలావతి గారు చెప్పండి, ఏ చిత్రం నుంచి పాట వినాలనుకుంటున్నారు?
5: నాగదేవత మేడం.
4: నాగదేవత. నాగవల్లి ఉందండి, నాగదేవత అవైలబుల్గా లేదు. ఇంకేదన్నా ఇంకేదన్నా కోరుకోగలరా?
5: అమ్మోరులో ఏంటి మేడం?
4: అమ్మోరు, అమ్మోరు నుంచి ఏ పాట అండి?
5: ఏ పాట పడవలేదు మేడం.
4: ఓకే అండి, లీలావతి గారు మీరు ఇంకో కోరిన పాట వచ్చేస్తుంది, వినండి. ధన్యవాదాలండి, ఇలాగే కాల్ చేస్తూ ఉండండి.
5: థ్యాంక్ యూ మేడం.

0: హలో హలో
1: గుడ్
0: నమస్తే
1: మార్నింగ్.
0: అండి, హలో ఎఫ్ఎంకి స్వాగతం.
1: గుడ్ మార్నింగ్ మేడం.
0: గుడ్ మార్నింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
1: నా పేరు రమాదేవి మేడం, కడప నుంచి.
0: రమాదేవి గారు కడప నుంచి.
1: అవును మేడం.
0: చెప్పండి, ఏ చిత్రం నుంచి పాట వినాలనుకుంటున్నారు ఈరోజు?
1: గోరంత దీపం మేడం.
0: గోరంత దీపం నుంచి ఏ పాట అండి?
1: రాయినైనా కాకపోతేనైనా సాంగ్ మేడం.
0: ఓకే అండి, మంచి పాట కోరారు, మీకోసం వేస్తున్నాం, వినేయండి.
1: థ్యాంక్ యూ మేడం.
0: ధన్యవాదాలండి, ఇలాగే కాల్ చేస్తూ ఉండండి.
1: థ్యాంక్ యూ మేడం.

0: ఈ కథ ఒక నర్స్ ఇంకా తన మనసులోని మాటది. సాలరీ పడిందా? మరిప్పుడు కొత్త కమ్మలా?
1: కాదు, ముందుగా పొదుపు, ముందుగా కమ్మలు.

0: పెట్టుకోండి. ప్రతి నెల కొంత పొదుపు చేయండి, కొంత పెట్టుబడి పెట్టండి, ఇంకొంత ఎమర్జెన్సీ కోసం దాచుకోండి. దీని వల్ల టెన్షన్ ఫ్రీగా ఉంటారు.
1: మరి ఆ కమ్మలు
0: వెళ్తావా లేదా? ఇంజెక్షన్ ఇవ్వనా?
2: ఆర్బీఐ అంటోంది
3: పొదుపు చేసే వనిత సాధిస్తుంది ఘనత.
4: హలో, హలో, నమస్తే అండి. హలో ఎఫ్ఎం కి స్వాగతం.
5: నా పేరు దివ్య మేడం.
4: దివ్య, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు దివ్య?
5: కొత్తపల్లి మేడం.
4: కొత్తపల్లి, చెప్పు, ఏ పాట కావాలి?
5: బహుమతి కేసరి.
4: అప్పో, బాలయ్యబాబు ఫ్యాన్ నువ్వు? భగవంత్ కేసరి.
5: అవును మేడం.
4: ఏ పాటమ్మా? ఉయ్యాలో ఉయ్యాలో. ఓకే, నీకోసం ఆ పాట వేస్తున్నాం విని. ధన్యవాదాలమ్మా ఇలాగే కాల్ చేస్తుండే.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: హలో.
2: హలో,
1: హలో, నమస్తే అండి. హలో ఎఫ్ఎం కి స్వాగతం. ఎవరు మాట్లాడుతున్నారు?
2: నమస్కారం మేడం. పెద్దారేడు సెంట్రల్ నుంచి మాల్బాయన్ మాట్లాడుతున్నా.
1: చెప్పండి, ఇవాళ మహిళా శ్రోతల ప్రత్యేకం అండి శనివారం.
2: తెలుసు మేడం, మా కోడలు మాట్లాడుతుంది మేడం.
1: ఇవ్వండి ఇవ్వండి.
2: రిప్లై మేడం, మా కోడలు.
1: హలో.
3: హలో మేడం.
1: నమస్తే అమ్మా, నీ పేరు?
3: నా పేరు
1: రుతిక. చెప్పమ్మా, ఏ చిత్రం నుంచి పాట
3: వినాలనుకుంటున్నావు?
1: సమ్మక్క సారక్క. అదే అవైలబుల్ గా లేదండి. ఇంకేదన్నా చెప్పగలరా? అవైలబుల్ గా లేదండి ప్రస్తుతం. చెప్పండి.
2: మాకు అర్థం కాదు, మా అందరి కోసం మంచి పాట వేయండి మేడం.
1: ఓకే అండి, మీ అందరి కోసం మంచి పాట వేస్తున్నాను, వినేయండి.

0: హలో,
1: హలో, నమస్తే మేడం.
0: నమస్తే అండి. హలో ఎఫ్ఎంకి స్వాగతం.
1: థ్యాంక్ యూ మేడం.
0: ఎవరు మాట్లాడుతున్నారు?
1: హలో బాబు. మేడం మార్కాపురం.
0: బాబు గారు చెప్పండి.
1: కరోనా మైడోలో ఒక మంచి పాట ఏమని.
0: ఇవాళ మహిళా శ్రోతల ప్రత్యేకం సార్.
1: మేడం మేడం మేడం మేడం మాట్లాడుతుంది మహిళ.
2: నమస్తే మేడం.
0: నమస్తే అమ్మా.
2: కరుణామయుడు సినిమాలో పాట ఉంది మేడం.
0: ఓకే అమ్మా, తప్పకుండా మీకోసం కరుణామయుడు చిత్రం నుంచి పాట వేస్తున్నాం, వినేయండి.

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: హలో,

0: reality. I've been kind of fight against the devils of humanity.
1: హలో
2: హలో
1: నమస్తే అండి. హలో ఎఫ్ఎం కి స్వాగతం.
2: మేడం గారు
1: నమస్తే అండి. ఎవరు మాట్లాడుతున్నారు?
2: థ్యాంక్ యూ. బాగున్నారా?
1: బాగున్నామండి. మీరు బాగున్నారా?
2: బాగున్నా మేడం గారు.
1: చెప్పండి, ఏ చిత్రం నుంచి పాట వినాలనుకుంటున్నారు?
2: మహిళా శ్రోతలు కానీ తెలిసి కూడా మగవాళ్ళు పట్టుకొని ఫోన్ చేస్తారు మేడం.
1: చెప్పండి
2: మేడం.
1: చెప్పండి.
2: పేన మనసుల చిత్రం నుంచి మురగవై వచ్చావు అని చెప్పి పాటను చూడు.
1: తేనె మనసులు. ఎవరండి అందులో? ఎన్టీఆర్
2: గారు. ఇంకొక ఆయన, ఆయన పేరు ఏందో తెలియదు మేడం. కృష్ణ గారిది.
1: కృష్ణ గారిది
2: మేడం. ఏం మేడం?
1: తేనె మనసులు.
2: తేనె మనసులు ఉందే
1: చూస్తున్నానండి. మీరంతగా అడిగినప్పుడు మేము కూడా వేయడానికే ప్రయత్నిస్తాం.
2: వేయాలి మేడం.
1: ఒక్కొక్కసారి అందుబాటులో ఉండకపోవచ్చు.
2: లేకపోతే మేడం.
1: చెప్పండి.
2: అన్నమయ్య చిత్రం నుంచి పురుషోత్తమనం పాటను చూడు.
1: అన్నమయ్య నుంచి
2: పురుష. ఆ పాట లేకపోతే పురుషోత్తమ అనే పాట. ఓకే
1: ఓకే అండి, తప్పకుండా నేను దానికే ప్రయత్నిస్తాను. అది లేకపోతే మాత్రం ఈ పాట వేస్తాను.
2: ఓకే మేడం. థ్యాంక్ యూ.
1: ఓకే అండి, ధన్యవాదాలండి.
2: థ్యాంక్ యూ.

0: హలో,
1: హలో, గుడ్ మార్నింగ్ మేడం.
0: గుడ్ మార్నింగ్ అండి. హలో ఎఫ్ఎంకి స్వాగతం. ఎవరు మాట్లాడుతున్నారు?
1: పోలమ్మ మేడం
0: పోలమ్మ గారు, చెప్పండి, ఏ చిత్రం నుంచి పాట వినాలనుకుంటున్నారు?
1: బాగున్నాను మేడం.
0: బాగున్నామండి. మీరు బాగున్నారా?
1: బాగున్నాం మేడం.
0: చెప్పండి.
1: రత్స మేడం, రామచరణ్ గారిది.
0: రత్స, చెప్పండి.
1: దాంట్లోంచి వాన వాన వెళ్ళి పోయే పాట.
0: ఓకే అండి, మీకోసం ఆ పాట వేస్తున్నాం, వినండి. ధన్యవాదాలండి, ఇలాగే కాల్ చేస్తున్నాను.
1: థ్యాంక్ యూ మేడం.

0: பிரபலா
1: சைபால்
0: நடுவுல காமரா
1: சைபால்
0: வரத புள்ளா
1: சைபால்
2: 80 சம்வத்சராலுகா மீ ஆரோக்கியానికి శ్రీ ఓభిలాషి சைபால்.
3: హలో హలో నమస్తే అండి, హలో ఎఫ్ఎం కి స్వాగతం. హలో
4: హలో,
3: ఎవరు మాట్లాడుతున్నారు?
4: శ్రవంతి.
3: శ్రవంతి చెప్పు శ్రవంతి, ఈ రోజు ఏ పాట విందాం అనుకుంటున్నావు?
4: సింహాద్రి సినిమాలను విచిలేస్తా.
3: సింహాద్రి. ఓకే అమ్మా, నువ్వు కోరిన పాట వేస్తున్నావు, వినే. ధన్యవాదాలమ్మా ఇలాగే కాల్ చేస్తూ.
4: థ్యాంక్స్.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐనెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: హలో. హలో, నమస్తే అండి. హలో ఎఫ్ఎం కి స్వాగతం.
2: నమస్తే మేడం, బాగున్నారు మేడం? నెల్లూరు నుంచి కాదర్ బాషా మేడం.
1: కాదర్ బాషా గారు, శనివారం ఆడవాళ్ళకి ఇచ్చేయచ్చు కదండి?
2: నిజమా? మర్చిపోయాను మేడం.
1: ఎవరన్నా ఉంటే ఇవ్వండి.

0: ఇవాళ్ళు మాట్లాడతాను.
1: ఇస్తున్నాను మేడం, హలో
0: అమ్మా. నమస్తే అమ్మా.
2: నమస్తే. నమస్తే అమ్మా.
0: నమస్తే, చెప్పండి. ఏ చిత్రం నుంచి పాట వినాలనుకుంటున్నారు? ప్రేమనగర్. ఓకే అమ్మా, తప్పకుండా మీకోసం ఆ పాట వేస్తున్నాం, వినేయండి.
2: నమస్తే అమ్మా.

0: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
1: ఆ చిహ్నం లేకపోతేనో?
0: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750 పైగా ఉత్పత్తుల పైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే

0: బిఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. బిఎస్ స్మార్ట్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
2: బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
3: జారీ చేయువారు బిఐఎస్ విజయవాడ బ్రాంచ్.
4: మీరు ఇంతవరకు హలో ఎఫ్ఎం శ్రోతలు నేరుగా ఫోన్ ద్వారా కోరుకునే సినీ గీతాల కార్యక్రమం విన్నారు. శనివారం మహిళా శ్రోతల ప్రత్యేకం.

0: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో జ్ఞాపకాల పల్లకి కథానిక వింటారు. రచనా పఠనం శ్రీమతి పి సత్యవతి. అనంతరం లలిత గీతాలు వింటారు.
1: పడుకుని లేచేటప్పుడు పౌటి సవరించుకునే అలవాటుగా గుండె మీద చెయ్యి వేసుకుంటే అక్కడ అది లేదు. ఒక్కసారిగా తను దిగంబరం అయిపోయినట్టు అనిపించి ఉలిక్కి పడింది 82 ఏళ్ల సుశీలమ్మ. ఊడిపోయిన జుట్టు వేలితో మెలితిప్పి ముడేసుకుందామంటే అక్కడ అది లేదు. అవును కదా, తను మళ్ళీ ఇప్పుడు చిన్నపిల్లైపోయి గౌన్లు వేసుకుంటోంది. మీగడ రంగు మెత్తని బట్ట మీద చిన్న చిన్న గులాబీ మొక్కల గౌను. అలాంటిలాంటిది కాదు, అణు పొటిక్లో అధిక ధర పెట్టి ప్రత్యేకం తన కూతురు తన కోసం కొని తెచ్చిన గౌను. ఇప్పుడు తనకి పసితనంలో లాగా మళ్ళీ పొట్టి క్రాఫ్. మళ్ళీ 3-4 నెలల దాకా తిరిగి చూసుకోకుండా ఇంటికొచ్చి బ్యూటీషియన్ చేసిన చిట్టి పొట్టి క్రాఫ్. అమ్మా, నీకు ఇది 2వ బాల్యం అనుకో అని కూతురు నవ్వుకుంటూ దగ్గరుండి చేయించిన క్రాఫ్. 2వ బాల్యం అనేది ఉంటుందా అసలు? అన్నీ ఒట్టిదే. ఊరికే అదొక పంచదార పూతలో ముంచిన చేదు మాత్రం లాంటి మాట. కాసేపు నాలుక మీద నానితే అసలు రుచి బయటపడుతుంది. నిండు కెంపు రంగుకి పచ్చి పసుపు రుద్రాక్షల అంచు, అంచుకి చిన్న చిన్న కొండలు. నేనేమో సామనసాయి కదా, నాకు ఆ చీర నప్పుతుందా లేదా అని ఎంత తటపటాయించానో. కానీ కట్టుకుంటే ఎంత బాగుందో. ఆ రోజుల్లో ఆ కంచిపట్టు చీర ఎంతని? 150 అంతే. ముసలమ్మ కళ్ళు మూసుకుని తనలో తనే మాట్లాడుకుంటోంది. 10వ క్లాస్ దాకా తెలుగు మాధ్యమంలో చదివిన స్వర్ణకి తెలుగు రంగులు అర్థం కావు. ఈ ముసలమ్మ ఎప్పుడూ ఇలాగే అర్థం లేని మాటలు మాట్లాడుతుంది. పద్యాలు కూడా అప్పజవుతుంది, కూని రాగాలు తీస్తూ ఉంటుంది. అందుకని వింటున్నట్టే నటిస్తూ తల ఊపుతూ చెవిలో ఇయర్ ఫోన్లు పెట్టుకుని సెల్ ఫోన్లో పాటలు వింటూ ఉంటుంది స్వర్ణ. ఆవిడ ఒకసారి ఆ సంగతి కనిపెట్టి చేత్తో దగ్గరికి రమ్మని సైగ చేసింది. కాసిని మంచినీళ్ళు ఇస్తావేమో అని పిలుస్తున్నా ఇందాకడి నుంచి. నువ్వు చెవిలో పాటలు పోసుకుంటున్నావు కదా, అందుకని చేత్తో పిలిచా. ఇక నుంచి ఇట్లాగే పిలుస్తాలే, నా ఎదురుగా కూర్చుని వింటుండు అంది చాలా శాంతంగా. మీరు ఎర్ర టాబ్లెట్ వేసుకునే టైం అయింది అంది స్వర్ణ, టాబ్లెట్ తెచ్చి మంచం దగ్గర నిలబడి. ఆవిడ మళ్ళీ ఏదో గచ్చకాయ రంగు గురించి ఎత్తుకుంది. మందేసుకో మా అమ్మ అంది స్వర్ణ కాస్త విసుగ్గానే. ముసలమ్మకి కళ్ళల్లో నీళ్ళొచ్చాయి. అట్లా కళ్ళల్లోనో ముక్కులోనో నీళ్ళొస్తే గబుక్కిన పవిడితో తుడుచుకునే అలవాటు. వాయిల్ చీరలు ఎంత మెత్తగా ఉండేవో, ముక్కు పవిడితో తుడుచుకుంటే అత్తగారు తిట్టేది. అత్తగారు చీరలోనే తనువు చాలించింది. ఇష్టమైన మానుగాయ రంగు జరీ చీర కట్టించుకుని మరీ నారపీచు జుట్టును తన చేతే దువ్వించుకుని ముడేయించుకునేది. రుమాల కోసం పక్క మీద చూసింది సుశీలమ్మ. మందేసుకో మా అమ్మ, ఎంతసేపు ఇలాగ పట్టుకుని ఉంచోవాలి అంది స్వర్ణ. నాకు ఒక రుమాలు కావాలి కళ్ళు తుడుచుకోవటానికి అంది ఆవిడ జీరగా. ఇక్కడ రుమాళ్ళేమీ లేవు మరి. సరే, కళ్ళల్లో నీళ్ళు అవే లోపలికి పోతాయిలే, టాబ్లెట్ ఇవ్వు అంది ఆవిడ. గబిక్కిన టాబ్లెట్ మింగేసి ఒక పని అయిపోయిందన్నట్టు మళ్ళీ పడుకోబోతూ. మళ్ళీ పడుకోకు మా అమ్మ, నువ్వు అన్నం తినాలి ఇప్పుడు. నీకు ఖచ్చితంగా 12 ఇంటికి టాబ్లెట్ వేసేసి అన్నం పెట్టమన్నారు మేడం అని ఆవిడ మొహం చూడకుండా

పళ్ళెంలో అన్నం పెట్టుకొచ్చింది. చూడు పిల్ల, నేను ఇదంతా ఇవాళ తినలేను, నాకు బాగాలేదు. మీ మేడం అడిగితే తిన్నానని చెప్పు. నాకు మజ్జిగన్నం చాలు, మిగిలింది పడే. స్వర్ణ ఏమీ అనలేదు, తిన్నది చాలే అనుకుంది. మజ్జిగన్నం తినేసి, పిల్ల నా అలమార తీసి అందులో లేత ఆకుపచ్చ రంగు మంగళగిరి చీర ఉంటుంది, తెచ్చి నాకు కప్పు అంది. అదేంటి మా అమ్మ, చెమట పోస్తా ఉంది కదా అంది స్వర్ణ. నాకు గుండెల మీద చీర లేకపోతే తోచదు. అదంతా నీకెందుకు, చెప్పినట్టు చేయి, నీకు కావాలంటే ఫ్యాన్ వేసుకో అని కొంచెం విసుక్కుని కళ్ళు మూసుకుంది. అది వరకు ప్లేస్మెంట్లో ముసలమ్మకి గౌన్లు అంటే చాలా ఇష్టం. వయసులో ఉన్నప్పుడు రాత్రిపూట వేసుకోవాలని చాలా అనుకునేదంట, కానీ వాళ్ళ ఆయన ఒప్పుకోలేదంట. ఒంటి మీద ఎంత హాయిగా ఉందో అని మురిసిపోయేది. ఏంటో కర్మ, ఈ ముసలమ్మలతో ఉండి ఉండి నేను ముసలిదాన్నైపోతున్నా అనుకుంది స్వర్ణ. ఇక సాయంత్రం ఏ 4 2 బిస్కెట్లు కాస్త కాఫీ ఇచ్చేదాకా ఈవిడ తన జోలికి రాదు. బాత్రూమ్ పోస్తే తప్ప, బాత్రూమే మరీ కష్టం. లోపలికి వెళ్ళేదాకా ఆగదు, మధ్యలోనే దిగుబడిపోతుంది. తనకి 3 దాకా కడుపులో తెములుతుంది, అన్నం తినబుద్ధి కాదు. ఏమిటో పిల్ల, ఇట్లా అయింది నా పరిస్థితి, పాపం నిన్ను కష్టపెట్టాను అని ముసలమ్మ కూడా సరిగ్గా తిండి తినదు, కడుపు మార్చుకుంటుంది. నీరసం వచ్చి నోట్లో మాట రాదు, అప్పుడు మేడం బాగా కేకలేస్తుంది. కిందటి ప్లేస్మెంట్లో ముసలమ్మ స్వర్ణని బాగా ఏడిపించింది. ఆ ఇంటి వాళ్ళు కూడా అంతే, ఒకటే గసిరేసేవాళ్ళు, తిండి కూడా సరిగ్గా పెట్టేవాళ్ళు కాదు. పోనీ ముసలమ్మనైనా బాగా చూసేవాళ్ళ అంటే అది లేదు, ఆవిడ్ని కసురుకునేవాళ్ళు, తనను దొంగను చూసినట్టు చూసేవాళ్ళు. వాళ్ళ డ్రెస్సింగ్ టేబుల్ మీద క్రీములు కనపడకపోయినా, క్లిప్పులు బొట్టు బిళ్ళలు ఏం కనపడకపోయినా తన మీద అనుమానం వాళ్ళకి. అస్తమానం 10,000 వదులుతున్నాయి మాకు అనేవాళ్ళు. వాళ్ళకి వదిలేదు నిజమే, కానీ తనకు వచ్చేదంతా అందులో సగం కూడా లేదు, మిగిలిందంతా సారే పుచ్చేసుకుంటాడు. అప్పుడు సార్తో తను ఏడ్చి మొత్తుకుంటే ప్లేస్మెంట్ మార్చాడు. ఈ ప్లేస్మెంట్ పర్వాలేదు, కానీ ముసలమ్మ బాత్రూమ్తోనే కంపు. ఒప్పుకున్నప్పుడు చేయాల్సిందే, కావాలంటే గ్లౌజ్ మాస్కులు అడుగు అని సార్ కోప్పడ్డాడు. అవును కదా, మరి ఆవిడని చూసుకోవడానికి కదా 1,000 గుమ్మరిస్తున్నారు వాళ్ళు. స్వర్ణకి బాగా విసుగొస్తోంది. మేడం టీవీ గదికి తాళం పెట్టుకుపోతుంది, వాళ్ళు చూసినప్పుడే తను చూడాలి. ముసలమ్మ మళ్ళీ తనలో తనే మాట్లాడుకుంటోంది. తను చేత్తో పిలిస్తేనే రమ్మని చెప్పింది కదా. అంతలోనే స్వర్ణకి నాగలక్ష్మి నుంచి ఫోన్ వచ్చింది. ఆ పిల్ల ఉన్న ప్లేస్మెంట్లో ముసలాయన మొదటి రోజు తాతయ్య అని పిలిస్తే తిట్టాడంట. ఎవడే నీకు తాతయ్య, నన్ను సార్ అని పిలువు అని గుడ్లూరివాడంట. నాగు నవ్వుకుంటూ చెప్పింది, ఆయనకి తాతయ్య సార్ అని పేరు పెట్టింది. పేషెంట్లు మీ సొంత తాతయ్య మామూలు అనుకోండి, వాళ్ళని ప్రేమగా చూడండి, ఎప్పుడు విసుక్కోకండి, నవ్వుతూ ఉండండి అంటాడు కదా మన సారు. గాడిద గుడ్డేం కాదు, సగం డబ్బులు ఆయన పోసుకుంటాడు, మనకేమో శుద్ధులు చెప్తాడు అని నాగలక్ష్మి గట్టిగా నవ్వింది. సరేలే, మాది ఒక మెంటల్ కేసు, అర్థం కాని మాటలు తనలో తనే మాట్లాడుకుంటుంది ఈ ముసలమ్మ. అది వరకేమో కొడుకు దగ్గరే ఉండేదంట, కోడలు అమెరికా పోతూ ఇక్కడ దింపిపోయింది. ఆ కోడలు తన కోడలకి బురుడు పోయటానికి పోయింది. మా మేడం 1 రిటైర్ అవుద్దంట, అప్పుడు తన కూతురి పిల్లని చూసుకోవడానికి ముంబై పోవాలంట. అప్పటికి ఈవిడ మళ్ళీ కొడుకు దగ్గరికి, నేను ఇంటికి. అమ్మో, ఇంకో ప్లేస్మెంట్కి చచ్చినా వెళ్ళను, ఈ మామ ఎప్పుడు గచ్చకాయ మానుగాయ ఇటుకరాయ అనేసి మాట్లాడుతుంటుంది, ఈవిడని గచ్చకాయ మామ అనేసుకుందాం అని పక్కపక్కలాడింది స్వర్ణ. నాగు చాలా కబుర్లు చెప్పింది. ఈ ఫోన్ కానీ లేకపోతే ఈ పాటికి పిచ్చెక్కిపోను అనుకుంది స్వర్ణ. అంతలోకే మరొక పిల్ల శ్రీదేవి మెసేజ్ పెట్టింది, తన దగ్గర బ్యాలెన్స్ లేదుట, స్వర్ణే ఫోన్ చేయాలట. అబ్బో, వీర తెలివి, ఇప్పుడు ఈవిడ గారికి ఫోన్ చేయకపోతే పోయేదేందబ్బా అనుకుంది. ఇట్లాగే సాయంకాలం మేడం వచ్చేదాకా కాలక్షేపం. ఒక్కగా ఉంటే చీర కప్పావెందుకు అంది మేడం వస్తూనే తల్లి గదిలోకి వచ్చి. ఆవిడే కప్పమన్నారండి, నీకెందుకు, చెప్పినట్టు చేయమన్నారండి అంది స్వర్ణ. ఆయన పోయినప్పుడు మా తమ్ముడు నాకు తెల్ల చీర తెచ్చిపెట్టి ఒకేమైనా ఏడ్చాడు, నేను తీసుకోలేదులే, వాణ్ణి బాగా తిట్టి పంపించాను. అప్పుడే ఒక తెల్లగౌను వేసుకుని గుండు కొట్టించుకుంటే పుణ్యం వచ్చేదంటావా, ఏమిటో, అప్పుడు నాకు పుణ్యాల మీద నమ్మకం లేదు మరి అంది ముసలమ్మ కళ్ళు మూసుకుని. పొద్దుటేళ్ళ నుంచి ఇలాగే మాట్లాడుతూ ఉన్నారండి అంది స్వర్ణ. మేడం మొహం చిన్నబుచ్చుకుంది, వచ్చి తల్లి పక్క మీద కూర్చుని అమ్మ అని

ఇచ్చింది. ఆవిడ పలకలేదు. అమ్మా కాఫీ తాగావా అంది మళ్ళీ ముసలమ్మ. మాట్లాడలేదు. అమ్మ నా మీద అలిగింది. ఆవిడ సౌకర్యం కోసమే కదా ఇట్లా చేశాను, పోనీలే, నువ్వు తాగలేదంటే నాకు వద్దు, నేను తాగను అని మంచం మీద నుంచి లేవబోయింది. ముసలమ్మ కూతురు చేయి పట్టుకుని, పిల్ల అమ్మాయి కాఫీ తెమ్మని వంటామెకు చెప్పు, నాకు కూడా 2 చుక్కలు ఇవ్వమను, పాలు తక్కువ, డికాక్షన్ ఎక్కువ, చక్కెర వద్దు అంది. చీర ఒంటి నిండా కప్పుకొని లేచి కూర్చుంటూ, మామగారు రుమాలు అడిగారండి, నాకు కనపడలేదు, ఉంటే 2 ఈ గదిలో పెట్టండి అంది స్వర్ణ. అయ్యో ఇప్పుడే పెడతాలే, భోజనం చేసిందా మరి అలిగి కూర్చుందా అంది కూతురు తల్లికి దగ్గరగా జరిగి. స్వర్ణ చెప్పేలోగానే అందుకుని, ఎందుకు చేయను, చేశాను అంది ముసలమ్మ. మేడం దిగులుగా కనిపించింది. ఎందుకో మరి, ముసలమ్మని ఇక్కడ ఉంచుకోవడం ఆవిడ పిల్లలకి ఇష్టం లేదు, ఫోనుల్లో అరుచుకుంటారు, పిల్లలు ఫోన్ చేసినప్పుడల్లా మేడం కళ్ళు తుడుచుకుంటుంది, ఎక్కువసేపు తల్లి దగ్గర కూర్చున్న సార్ ఏమి అనడు, అప్పుడప్పుడు ముసలమ్మని పలకరిస్తూ ఉంటాడు. మంచి అల్లుడు పాపం, తన మేనత్త మగుడున్నాడా, నాయనమ్మని అసలు గుమ్మంలోకే రానేడు.

అంది ముసలమ్మ. మేడం దిగులుగా కనిపించింది. ఎందుకో మరి, ముసలమ్మని ఇక్కడ ఉంచుకోవడం ఆవిడ పిల్లలకి ఇష్టం లేదు. ఫోనుల్లో అరుచుకుంటారు. పిల్లలు ఫోన్ చేసినప్పుడల్లా మేడం కళ్ళు తుడుచుకుంటుంది. ఎక్కువసేపు తల్లి దగ్గర కూర్చున్న సార్ ఏమీ అనడు. అప్పుడప్పుడు ముసలమ్మని పలకరిస్తూ ఉంటాడు. మంచి అల్లుడు పాపం. తన మేనత్త మగుడున్నాడా, నాయనమ్మని అసలు గుమ్మంలోకే రానేడు. వెళ్ళి నీ పని చూసుకోపో, నేను బాగానే ఉన్నానులే. ఇప్పుడే కదా వచ్చావు, పిల్ల ఉందిగా నా దగ్గర, వెళ్ళు అని కూతురు నడుం మీద చేయి వేసింది ముసలమ్మ. మేడం వెళ్ళిపోయింది. మళ్ళీ తను, ముసలమ్మ, ఎఫ్ఎం రేడియో, ఫోన్లో కబుర్లో. ముసలమ్మ ఉన్నట్టుండి కళ్ళు తెరిచి చేత్తో సైగ చేసి పిలిచింది. బాబోయ్ బాత్రూమ్ ఏమో అనుకుంటే స్వర్ణ గుండె గుబేలు మంది. దేవుడి మందిరంలో ఒక గంట ఉంటుంది, మేడం నడిగి పట్రాపో అంది. అమ్మయ్యా, కానీ ఇప్పుడు గంట ఎందుకో, పద్యాలకు తోడు గంట మోగిస్తూ కూర్చుంటుంది కామాల. పోయి టీవీ చూసుకోపో, నాకు అవసరమైతే గంట మోగిస్తా, వద్దు గాని అంది ముసలమ్మ. పోనీలే, ఇంకా తిండి వేళ దాకా పిలవదు. ఈలోగా దేవుడు దయ ఉంటే బాత్రూమ్ రాకుండా ఉంటుంది. ముసలమ్మ వితౌట్ బాత్రూమ్ ఈజ్ గుడ్ అనుకుని తన ఇంగ్లీష్కు సంతోషించింది స్వర్ణ. ఆ రోజు తోటలో కూరగాయలు కోసి కూలీ తీసుకుని ఇంటికి వచ్చిందా, ఇంటి ముంగల పెద్ద గుంపు. అమ్మలు, పిన్నులు, అత్తలు, అమ్మమ్మలు ఒకరా ఇద్దరా, ఊరి ఆడాళ్ళంతా పోగొడ్డారు. అక్కడే సీతామాలచ్చమ్మ స్కూటర్ ఉంది. ఆవిడొచ్చిందంటే ఏదో ఒక మీటింగ్ పెడుతుంది. అప్పటికి మీటింగ్ అయిపోయినట్టే ఉంది. ఆలోచించుకోండి తల్లులు అనేసి బర్రున ఒక కిక్ కొట్టేసి దుమ్ము రేపుకుంటూ పోయింది ఆవిడ. బెండకాయ నుగ్గుకు ఒళ్ళంతా ఒకటే దొరదగా ఉండటంతో ఆ మీటింగ్ ఆరా తీయకుండా స్నానానికి పోయింది స్వర్ణ. అన్నాలప్పుడు అమ్మ మొదలెట్టింది. సుబ్బారావు సార్ అనే ఒకసారు ముసలాళ్ళకి సేవ చేసే సంస్థ ఒకటి పెట్టాడంట. అందులోకి 18-25 ఏళ్ల మధ్య పిల్లల్ని తీసుకుని నర్స్ ట్రైనింగ్ ఇస్తాడంట. జబ్బుపడి మనసానున్న ముసలాళ్ళ దగ్గర పెడతాడంట. పిల్లల తిండి తిప్పలు అన్నీ ఇంటి గలాళ్ళవేనంట. నెలకి 4,000 ఇస్తాడంట. ఇంటి పనులేం చేయక్కర్లేదంట. అంటే అంట్లు, బట్టలు, ఇల్లు ఉడుచటం అట్టంటి అన్నమాట. ముసలాళ్ళని చూసుకుంటే చాలంట. మన జిల్లాలో ఇప్పటికే 20 మంది పిల్లలు చేరారంట అంది. ఏంది, అంతమంది పిల్లలకి ఖాళీలు ఉంటాయా అని ఆశ్చర్యపోయాడు నాన్న. మరి ఇప్పుడు డబ్బులున్న ముసలాళ్ళకి ఇంట్లో మనుషులు చేయడానికి టైం ఉండట్లేదంట, అందుకే ఇట్ట మనుషుల్ని పెట్టుకుంటున్నారని సీతమ్మ చెప్పింది. అంటే మంచాన్ని పడ్డాళ్ళకి పీతులు ఉచ్చలు కూడా బాగు చేయాలనా ఎంట అన్నాడు నాన్న. మరి ఆసుపత్రిలో నర్సులు ఆయాలు చేయట్లేదా? అట్లాగే నర్సులకైనా ఇంతేనంటగా ప్రైవేట్ ఆసుపత్రిలో ఇచ్చేది, పైగా తిండి ఖర్చు ఉండదు. కావాలంటే సబ్బులకి, నూనెలకి, పౌడర్లకి, పేస్టులకి అని 200-300 పోయినా నెలకి నిఖార్సుగా 350 వస్తాయి. ఓ ఏడాది బ్యాంకులో పెట్టినా ఏదైనా ఖర్చుకు వస్తాయి కదా, ఏమంటావే స్వర్ణ అంది. అప్పటికే సీతమ్మ అమ్మకి మంత్రం వేసేసింది. నేను ఎక్కడికి పోను, వచ్చే సంవత్సరం కాలేజీలో చేరతాను అంది స్వర్ణ గట్టిగానే. పోనీ అప్పటిదాకా చెయ్యే, అప్పుడే మాండు గాని, కాలేజీ ఖర్చుకు వస్తుంది కదా అంది అమ్మ మళ్ళీ. ఆ వరుసన వారానికి ఒక పాలి సీతామాలచ్చమ్మ రావడం, ఊళ్ళో అమ్మలందరికీ మంత్రం వేయడం, చివరికి ఒక 10 మంది దాకా సుబ్బారావు సార్ సేవా సంస్థలో చేరడం అయింది. ఉన్నదేదో తిని టీవీలో సీరియల్ మీద సీరియల్, ఆనక పాత తెలుగు సినిమా దాకా చూసి చూసి నిద్రకి పడ్డం. పొద్దున అమ్మ నడ్డి మీద 2 లేపేదాకా నిద్రే నిద్ర. ఇప్పుడో రేత్రి ముసలమ్మ ఎన్నిసార్లు లేపుతుందో. మంచినీళ్ళు అంటది, బాత్రూమ్ అంటది, ఒకసారి చలి పుడుతోంది ఫ్యాన్ తీయమంటది, ఇంకోసారి ఉక్కపోస్తోంది ఫ్యాన్ వేయమంటది. పగలు ముసలమ్మ నిద్రపోయేటప్పుడు కాస్త పడుకుందామంటే ఫోన్లు ఒకటి. స్వర్ణకి తన నాయనమ్మ గుర్తొచ్చింది. నులక మంచం మీద నోరు తెరుచుకుని నోట్లోకి ఈగలు పోయింది కూడా తెలియకుండా పడి ఉంటుంది. నులక మంచం మీద గోనె పట్ట, దానిమీద ఎరువుల ప్లాస్టిక్ సంచీలతో కుట్టిన పట్ట, దానిమీద బొంత, దానిమీద పాత చీరలు. అమ్మ పనికాడి నుంచి వచ్చేదాకా పక్కలో ఏం చేసుకుందో చూసే దిక్కే లేదు. అమ్మ పనికాడి నుంచి వచ్చేదాకా పక్కలో ఏం చేసుకుందో చూసే దిక్కు లేదు. ఈ ముసలమ్మకో మెత్తటి పరుపు, దానిమీద రబ్బర్ షీటు, దానిమీద మెత్తని దుప్పటి, తలకింద మెత్తని దిళ్ళు, రోజు రోజు సువాసన ఫినాయిల్తో నేల తుడుపు, ఒళ్ళు రుద్దు స్నానం చేయించడానికి ఒక స్వర్ణ, వారం వారం బీపీలు, షుగర్లు చూడడానికి ఒక నర్సు. ఎంత ఖర్చో ఈవిడ మీద, తెలుగు టీచర్ అమ్మ చెప్పేది ఇత్తం కొద్దీ ఇవ్వమంట.
టీవీలో మేడం రాత్రి 8

నరికి చూసే సీరియల్ వచ్చింది. ఆ సీరియల్ తను 10th లో ఉండగా మొదలైంది. తను 1 సంవత్సరం తప్పి తర్వాత పాస్ అయిందా, అప్పటి నుంచి వస్తోంది, తను చూస్తోంది ఆ సీరియల్. అప్పుడు గంట కొట్టింది మా అమ్మ. స్వర్ణకి చాలా కోపం వచ్చింది. తప్పదు కదా, వెళ్ళి చూసేసరికి మా అమ్మ కళ్ళ నిండా నీళ్లు. 2 వేళ్లు చూపించి బాత్రూంకి తీసుకెళ్లమని లేచి మంచం మీద కూర్చోగానే బట్టలు పాడైపోయాయి. గదంతా ఒకటే వాసన. మేడం ఇంట్లో లేనప్పుడైతే ముసలమ్మని కాస్త కోపడి ఉండేది. ఏ మాట కామాటే చెప్పాలి. ఈ ముసలమ్మ తన మీద మేడంకి సాడీలేం చెప్పదు. స్వర్ణకి ఏడుపు వచ్చింది. ఏడుస్తూనే అల్మార్లో నుంచి గ్లౌజు మాస్కు తీసుకుని ఆవిడ బట్టలు విప్పించి అదంతా శుభ్రం చేసి ఆవిడ కొత్త గౌన్ తొడిగి ఇంకో చీర కప్పి పాడైపోయిన బట్టలు పంపు కింద కడిగి సబ్బు డెట్టాల్లో నానబెట్టి తను వెళ్ళి స్నానం చేసి వచ్చేసరికి సీరియలే కాదు వార్తలు కూడా అయిపోయాయి. అప్పటికి అమ్మకి భోజనం ఆలస్యం అయిందని కోపం వచ్చింది మేడంకి. తను పెట్టచ్చు కదా ఆ మాట అంటే నీకు ఇన్ని డబ్బులు ఎందుకు అంటుంది. మా అమ్మ భోజనం అంటే ముసలమ్మ లేచి కూర్చుని ఇంతింత పెట్టకు, నాకు కొంచెం మజ్జిగన్నం చాలు, మీ మేడం చూడకుండా అవతల పడేసిరా అంది. స్వర్ణ అలాగే చేసి వచ్చింది. పోతే పోనీ, తింటే తనకేంటి, తినకపోతే తనకేంటి అనుకుంది. 10 ఇంటికి నిద్ర మాత్రం వేసుకుని పడుకుంది ఆవిడ. స్వర్ణకి అన్నం సహించలేదు, బళ్ళున వాంతి వచ్చింది. సీతామహాలక్ష్మి మేడం గొంతు పిసికేద్దాం అనిపించింది. పొలాల్లో పనికిపోయి కాకుల్లా అయిపోతారు మీ పిల్లలు. నీడపాటు నుండి కాస్త ఒంటి మీద శ్రద్ధ తీసుకుంటే పెళ్ళిళ్ళు కూడా తొందరగా కుదురుతాయి. ఈ అనుభవంతో ఏ ఆసుపత్రిలో చేరినా జీతము టిప్పులు కూడా వస్తాయి. రోజు ఇదే పాఠం. ఏం ట్రైనింగ్ ఇచ్చాడు వాడి వల్ల కాడు, పోయి చెప్పిన పనులు చేయండి అన్నాడు అంతే. ఇంజెక్షన్ చేయడం, బీపీ చూడటం, షుగర్ చూడటం ఏదీ నేర్పేయలేదు. ఉట్టి ఆయా పనికి పెట్టాడు. ఇది ఎంత మంచి పని, పెద్దవాళ్ళకి సేవ చేస్తే పుణ్యం కూడాను అని అమ్మ తల్లులు తలాడించారు. ముఖ్యంగా మగపిల్లల వేధింపులు పెడదలేకుండా ఆడపిల్లలు 4 గోడల మధ్య ఉండి వాళ్ళ తిండి గడుపుకుని పెళ్లి ఖర్చుకు సంపాదించుకోవడం వాళ్ళకి బాగా నచ్చింది. 1 బ్యాగు 1 సెల్ఫోను కొనిచ్చి సాగనంపారు. ముసలమ్మ పడుకుంది. బెడ్ లైట్ వేసి కాస్త దూరంగా మడత మంచం వేసుకుని పడుకుంది స్వర్ణ. ఎవరో ఏడుస్తున్నట్టు అనిపించి ముసలమ్మ వైపు చూసింది. ఏడుస్తోంది ముసలమ్మే. ఏమైంది మా అమ్మ, ఎక్కడైనా నొప్పా, మేడంని పిలవనా అంది దగ్గరగా వెళ్ళి. ఇంతకాలం బతకడమే పెద్ద నొప్పి, ఇంకా ఎంతకాలం బతకాలో అని ఏడుపు వచ్చింది. నువ్వు పడుకోపో, నాకే నొప్పి లేదు అంది ఆవిడ. స్వర్ణకి పడుకోబుద్ధి కాలేదు. ముసలమ్మ చాలాసేపు ఏడ్చింది. ఆవిడ మీద చిరాకు కలగకపోగా గమ్మత్తుగా తనకి కళ్ళంట నీళ్ళు వచ్చాయి. ఏడవకు మా అమ్మ, మన చేతుల్లో ఏముంది అంది ఆరిందలాగా. అందరినీ ఇబ్బంది పెడుతున్నాను, నిన్ను కూడా, పాపం చిన్నపిల్లవి అంది ఆవిడ. కిందటి ప్లేస్మెంట్లో ముసలమ్మని ఆవిడకి ఏమాత్రం లోపం వచ్చినా తనకిస్తున్న డబ్బుల్ని గుర్తు చేసి ఎందుకు చేయవు నాకు అని పోట్లాడేది. నాకేం ఇబ్బంది లేదులే మా అమ్మ, నా ఉద్యోగం అదేగా, నువ్వు పడుకుని నిద్రపో అంది స్వర్ణ తన గొంతులో మెత్తదనానికి తనే ఆశ్చర్యపడుతూ. ముసలమ్మ మాట్లాడలేదు. స్వర్ణకి కూడా నిద్ర రాలేదు. నాయనమ్మ గుర్తొచ్చింది. రేపు ఇంటికి ఫోన్ చేయాలి. ఈసారి జీతంలో నాయనమ్మకు 1 మంచి దుప్పటి, 1 మెత్తని దిండు కొనాలి అనుకుంది. నిద్ర మాత్రం పనిచేసినట్టుంది. ముసలమ్మ కాసేపటికి నిద్రపోయింది. అసలు దీని అంతటికీ కారణం నేనా అని ఉలిక్కిపడింది స్వర్ణ. ఆ మధ్య ముసలమ్మకి 4 రోజుల పాటు విరేచనాలై జ్వరం కూడా వచ్చింది. అప్పుడు చీరలు విప్పడం, కట్టడం, వాటిని ఉతకడం పెద్ద చావైపోయింది తనకి. అప్పుడే మేడం ఈవిడ వేషం మార్చింది. అప్పటి నుంచి ముసలమ్మ తిండి తగ్గించేసింది. చనిపోతే బాగుండు అనుకుంటోంది కామాల పాపం. చీర కోసం అంత దుఃఖమా అని ఆశ్చర్యం వేసింది. అయ్యో పాపం అనిపించింది. పొద్దున స్నానం చేయించాక ఏం మా అమ్మ, ఇవాళ గచ్చకాయ, మానుగాయ, ఇటుకరాయ అని అడిగింది నవ్వుకుంటూ. నా జీవితంలో రంగులు చీరలే, కానీ నేను చీరల కోసం ఏడవలేదే పిల్ల. ఈ వయసులో ఒంటి మీద ఏముంటే ఏముంటే తేడా చెప్పు. అదేదో ఒక తెరలా వచ్చింది దుఃఖం, ఇప్పుడు సంభాళించుకున్నానులే. నీకు అప్పుడప్పుడు సీతామహాలక్ష్మి గుర్తొచ్చినట్టు నాకు నన్ను దీర్ఘాయుష్మాన్ భవాన్ని దీవించిన వాళ్ళు గుర్తొచ్చి ఏడుపోస్తూ ఉంటుంది అంతే. మరి ఇప్పుడు నిమ్మపండు రంగు గౌను వేస్తావా, వంగపువ్వు రంగు నైటీ వేస్తావా అంది నవ్వుకుంటూ. ఆవిడ మొహంలో నిన్నటి బాధ లేదు. నీకు ఇవాళ తోపు రంగు చీర కడతాను మా అమ్మ, దాని మీద పచ్చి పసుపు రంగు జరి అంచు జాకెట్ వేస్తాను, నా సెల్లో నీ ఫోటో పెట్టుకుంటాను, గచ్చకాయ మా అమ్మ అనేసి.

0: అంది స్వర్ణ. ఆవిడకి కితకితలు పెట్టి, స్వర్ణకి ఆవిడ సంగతి తెలుసు, ఇవాళ తోపు రంగు చీర కట్టినా ఇంకా రేపటి నుంచి ఆవిడ చీరలు కట్టదు, ఎవరిని ఇబ్బంది పెట్టదు. పాపం బాత్రూమ్ ఆవిడ వసంలో లేదు కదా, ఏం చేస్తుంది అనుకుంది దయగా.
1: మీరు ఇంతవరకు మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో జ్ఞాపకాల పల్లకి కథానిక విన్నారు. కార్యక్రమంలో లలిత గీతాలు వింటారు.

మీరు ఇంతవరకు మహిళాభారతి స్త్రీల కార్యక్రమంలో లలిత గీతాలు విన్నారు. మహిళాభారతి కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, సమయం 10 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆకాశవాణి విజయవాడ కేంద్ర కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి రిలీజ్.

0: ఆకాశవాణి వసుదైక కుటుంబం.
1: ఈ వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వసుదైక కుటుంబం కార్యక్రమానికి స్వాగతం. గత వారం రోజులుగా మధ్యప్రాచ్యంలో నెలకొన్న పరిస్థితులు ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. అమెరికా ఇరాన్ మధ్య నెలల తరబడి కొనసాగిన ఉద్రిక్తతల అనంతరం ప్రస్తుతం పరిస్థితులను మరింత దిగజారకుండా నిలువరించేందుకు దౌత్యపరమైన ప్రయత్నాలైతే కొనసాగుతున్నాయి. ప్రపంచ చమురు సరఫరాకు అత్యంత కీలకమైన హార్మో జలసంధి ప్రాంతంలో శాంతి భద్రతలను కాపాడేందుకు ఇరు దేశాల మధ్య పరోక్ష చర్చలు సానుకూలంగా కొనసాగాయి. ఖతార్ రాజధాని దోహాలో జరిగిన ఈ చర్చల్లో వాణిజ్య నౌకల రాకపోకలకు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలన్న అంశంపై ఇరుపక్షాలు ప్రధానంగా చర్చించాయి. ఈ సమావేశం గురించి ఖతార్ విదేశాంగ శాఖ ప్రతినిధి మాజిద్ అల్ అన్సారి పాత్రికేయులకు వివరిస్తూ ఇరుపక్షాల మధ్య జరిగిన పరోక్ష చర్చలు సానుకూలంగా ముగిశాయని చెప్పారు. ఈ చర్చల్లో ప్రధానంగా 14 అంశాల అవగాహన ఒప్పందంపై దృష్టి సారించామని చెప్పారు. ఒప్పంద ఉల్లంఘనలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడానికి ఒక సరికొత్త అత్యవసర కమ్యూనికేషన్ ఛానల్ ఏర్పాటుకు ఇరుపక్షాలు అంగీకరించాయన్నారు. దీంతోపాటు ఖతార్ బ్యాంకులలో స్తంభింపు చేసిన ఇరాన్కు చెందిన 6 బిలియన్ డాలర్ల నిధులను విడుదల చేయడంతో పాటు వ్యూహాత్మక ప్రాంతమైన హార్మో జలసంధి భద్రత, లెబనాన్ అంతర్గత పరిస్థితులపై కూడా ఇరుపక్షాలు సుదీర్ఘంగా చర్చించాయని చెప్పారు. 2 రోజుల పాటు జరిగిన ఈ చర్చలకు పరోక్షంగా ఖతార్, పాకిస్తాన్ దేశాలు మధ్యవర్తిత్వం వహించాయని తెలిపారు. చర్చల అనంతరం ఇరాన్ డిప్యూటీ విదేశాంగ మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ ఇరు దేశాల మధ్య ప్రత్యక్ష చర్చలేవీ జరగలేదని, అంతా మధ్యవర్తుల ద్వారానే సాగాయని పేర్కొన్నారు. ఇక మరోవైపు ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ ఐతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలు ఇరాన్లో నిన్న ప్రారంభమయ్యాయి. ఖమేనీ అంతిమ సంస్కారాలు 6 రోజుల పాటు జరగనున్నాయి. టెహ్రాన్ నగరంలోని గ్రాండ్ మొసల్లా ప్రార్థనా మైదానంలో అధికారిక వీడ్కోలు కార్యక్రమం సమావేశాన్ని నిర్వహించారు. ఆ దేశ వ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలు ఖమేనీకి నివాళులు అర్పించారు. పశ్చిమాసియాలో గత కొన్ని నెలలుగా నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ అంత్యక్రియలకు ఇరాన్ భారీ భద్రతా ఏర్పాట్లు చేసింది. ఖమేనీ అంత్యక్రియలకు భారత్ తరపున ప్రతినిధి బృందం హాజరైంది. కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి పబిత్రా మార్గరిటా, బీహార్ గవర్నర్ లెఫ్టినెంట్ జనరల్ రిటైర్డ్ సయ్యద్ అతా హస్నైన్ అంత్యక్రియలకు హాజరైనట్లు విదేశాంగ శాఖ తెలిపింది. అయితే భద్రతా కారణాల దృష్ట్యా ఇరాన్ సుప్రీం లీడర్ ముస్తబా ఖమేనీ తన తండ్రి మాజీ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ అంత్యక్రియలకు హాజరు కావడం లేదని ఆ దేశ అధికారులు వెల్లడించారు. భద్రతాపరమైన ముప్పులు, నిఘా సంబంధిత ప్రమాదాల నేపథ్యంలోనే ఆయన బహిరంగంగా కనిపించడం సురక్షితం కాదని

0: నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ఇక గాజా ప్రాంతంలో మానవతా పరిస్థితులు మరింత ఆందోళనకరంగా మారుతున్నాయి. ఆహారం, తాగునీరు, వైద్య సేవలు, అత్యవసర మందుల కొరత తీవ్రంగా ఉందని అంతర్జాతీయ సహాయ సంస్థలు హెచ్చరిస్తున్నాయి. బాధిత ప్రజలకు నిరంతరాయంగా మానవతా సహాయం అందేలా అన్ని పక్షాలు సహకరించాలని ఐక్యరాజ్య సమితితో పాటు పలు అంతర్జాతీయ సంస్థలు విజ్ఞప్తి చేస్తున్నాయి. సహాయ కార్యక్రమాల కోసం మరింత ఆర్థిక సహకారం అందించాలని ప్రపంచ దేశాలను కోరుతున్నాయి. యూరోపియన్ దేశాలు కూడా మధ్యప్రాచ్య పరిస్థితులపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. గాజాకు తక్షణ మానవతా సహాయం అందించడంతో పాటు దీర్ఘకాలిక రాజకీయ పరిష్కారం కోసం అన్ని పక్షాలు చర్చలు కొనసాగించాలని యూరోపియన్ నాయకులు పిలుపునిస్తున్నారు. మధ్యప్రాచ్యంలో శాంతి నెలకొనడం, ప్రపంచ వాణిజ్యం, ఇంధన భద్రత అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థకు అత్యంత కీలకమని వారు స్పష్టం చేశారు. యుక్రెయిన్ రష్యా మధ్య ఘర్షణలు మరింత తీవ్ర రూపం దాల్చాయి. గురువారం రోజు రష్యా యుక్రెయిన్పై భారీ స్థాయిలో క్షిపణులు, డ్రోన్లతో ఆ దేశ రాజధాని కీవ్ నగరంపై దాడులు చేసింది. ఈ దాడుల్లో 17 మంది పౌరులు మృతి చెందగా 90 మందికి పైగా గాయపడ్డారు. కీవ్ నగరంలోని 30 ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని రష్యా దాడులకు పాల్పడింది. ముఖ్యంగా నివాస భవనాలు, పౌర మౌలిక సదుపాయాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ దాడులపై స్పందించిన రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ యుక్రెయిన్ ఇటీవల తమ దేశంలోని పౌర మౌలిక సదుపాయాలపై జరిపిన దీర్ఘశ్రేణి దాడులకు ప్రతిస్పందనగానే ఈ దాడులు నిర్వహించినట్లు ప్రకటించింది. యుక్రెయిన్ అధ్యక్షుడు వొలడిమిర్ జెలెన్స్కీ ప్రకటించిన 40 రోజుల దాడుల వ్యూహంలో భాగంగా రష్యాలోని కీలక చమురు శుద్ధి కేంద్రాలపై వరుసగా దాడులు జరుగుతున్నాయని రష్యా ఆరోపించింది. రష్యా దాడుల అనంతరం యుక్రెయిన్ అధ్యక్షుడు వొలడిమిర్ జెలెన్స్కీ ఆ దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. రష్యా పౌర ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని దాడులు కొనసాగిస్తోందని ఆరోపించిన ఆయన తమ దేశం ఈ దాడులకు తగిన సమాధానం ఇస్తుందని స్పష్టం చేశారు. అదే సమయంలో యుక్రెయిన్ కు మరింత అధునాతన వైమానిక రక్షణ వ్యవస్థలు, ఆయుధాలు, సైనిక సహాయం అందించాలని అమెరికా, నాటో సభ్య దేశాలను, ఐరోపా మిత్రదేశాలకు ఆయన విజ్ఞప్తి చేశారు. అమెరికాలో జన్మించిన ప్రతి చిన్నారికి కల్పించే జన్మతా పౌరసత్వం విధానాన్ని పరిమితం చేయాలన్న ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకొచ్చిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ను అమెరికా సుప్రీంకోర్టు కొట్టివేసింది. అమెరికా రాజ్యాంగంలోని 14వ సవరణ ప్రకారం అమెరికా గడ్డపై జన్మించిన ప్రతి ఒక్కరికి పౌరసత్వ హక్కు ఉంటుందని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. అయితే రెండోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ జన్మతా పౌరసత్వాన్ని పరిమితం చేస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జారీ చేశారు. అమెరికాలో అక్రమంగా ఉంటున్నవారు లేదా తాత్కాలిక వీసాలపై నివసిస్తున్న విదేశీయులకు అక్కడ జన్మించిన పిల్లలకు అమెరికా పౌరసత్వం వర్తించకూడదని ఆయన నిర్ణయించారు. ముఖ్యంగా గ్రీన్ కార్డు లేని విదేశీయుల పిల్లలకు పౌరసత్వ హక్కు నిరాకరించాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అయితే దీనిపై పలు రాష్ట్రాలు, పౌర హక్కుల సంస్థలు న్యాయస్థానాలను ఆశ్రయించగా ఈ అంశంపై దాఖలైన పిటిషన్ను విచారించిన దిగువ కోర్టులు ట్రంప్ ఉత్తర్వులను నిలిపివేయగా అమెరికా సుప్రీంకోర్టు కూడా అదే నిర్ణయాన్ని సమర్థించింది. అయితే జన్మతా పౌరసత్వం అంశంపై సుప్రీంకోర్టు తీర్పును కూడా డొనాల్డ్ ట్రంప్ తప్పుపట్టారు. ఈ పౌరసత్వ నిబంధనను ధనిక విదేశీయుల పిల్లల కోసం రూపొందించలేదని ట్రంప్ పేర్కొన్నారు. ఈ విషయంలో అమెరికా సుప్రీంకోర్టు తప్పు చేసిందని, ఈ సమస్య తప్పక పరిష్కారం అవుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. అదేవిధంగా పనామా కాలువపై కూడా డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. పనామా కాలువపై చైనా తన ప్రభావాన్ని పెంచుకునే ప్రయత్నాలను అమెరికా ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోదని స్పష్టం చేశారు. ఆ కాలువపై నియంత్రణను అమెరికా గతంలో పనామాకు అప్పగించడం చారిత్రాత్మక తప్పిదమన్నారు.
1: Tremendous amounts of money for years and years. And now China is trying to take over the Panama Canal, and we're not going to let that happen.
0: ఐరోపా వ్యాప్తంగా తీవ్ర ఉష్ణోగ్రతలు నమోదవడంతో హీట్ వేవ్ పరిస్థితులు కొనసాగుతున్నాయి. పలు ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు అసాధారణంగా పెరిగి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. ప్రపంచ మహాసముద్రాలు కూడా చరిత్రలోనే అత్యంత వేడిగా నమోదైన జూన్ నెలను నమోదు చేశాయి. 2023-24 ఎల్నినో సంవత్సరాల్లో నమోదైన ఉష్ణోగ్రతల కంటే ఈసారి సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు మరింత ఎక్కువగా నమోదయ్యాయని శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఇక గత జూన్లో నమోదైన రికార్డు స్థాయి తీవ్ర ఉష్ణోగ్రతల కారణంగా ఫ్రాన్స్లో మరణాల సంఖ్య గణనీయంగా పెరిగినట్లు ఆ దేశ ప్రజారోగ్య సంస్థ పబ్లిక్ హెల్త్ ఫ్రాన్స్ వెల్లడించింది. జూన్ 22 నుంచి 28 వరకు ఒక్క వారంలోనే దాదాపు 9,000 మరణాలు నమోదయ్యాయని, ఇది అంతకుముందు వారంతో పోలిస్తే సుమారు 29% అధికమని తెలిపింది. ప్రైవేట్ నివాసాలు, ఆసుపత్రులు, వృద్ధుల సంరక్షణ కేంద్రాల్లో మరణాల సంఖ్య గణనీయంగా పెరిగిందని, ముఖ్యంగా ప్యారిస్ ప్రాంతంలో అత్యధిక పెరుగుదల నమోదైనట్లు అధికారులు తెలిపారు. ప్రత్యేకంగా ప్రైవేట్ నివాసాల్లో మరణాల సంఖ్య వారానికి 91% పెరిగిందని పబ్లిక్ హెల్త్ ఫ్రాన్స్ వెల్లడించింది. వృద్ధుల సంరక్షణ కేంద్రాల్లో మరణాలు 37%, ఆసుపత్రుల్లో దాదాపు 20% పెరిగినట్లు వెల్లడించింది.

0: ఉంటుంది. తీవ్ర వేడి కారణంగా డీహైడ్రేషన్, గుండెపోటు, మూత్రపిండాల సమస్యలు, ఇతర హీట్ వేవ్ సంబంధిత అనారోగ్యాలతో బాధపడుతున్న రోగుల సంఖ్య ఆసుపత్రిలో భారీగా పెరిగినట్లు అధికారులు వెల్లడించారు. తూర్పు ఐరోపా దేశమైన మోల్దోవా ప్రధానమంత్రి అలెగ్జాండర్ మౌంటెనో నిన్న తన పదవికి అనూహ్యంగా రాజీనామా చేశారు. దీంతో ఆయన మంత్రివర్గం కూడా రద్దయింది. 2025 నవంబర్లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో అధ్యక్షురాలు మాయా శాండుకు చెందిన యూరప్ అనుకూల పార్టీ ఆఫ్ యాక్షన్ అండ్ సాలిడారిటీ పిఐఎస్ విజయం సాధించిన అనంతరం ఆమె అలెగ్జాండర్ను ప్రధానమంత్రిగా నియమించారు. అయితే తన రాజీనామాకు గల కారణాలను అలెగ్జాండర్ ఇంకా స్పష్టంగా వెల్లడించలేదు. అధ్యక్షురాలు మాయా శాండు ఆయన రాజీనామాను ఆమోదించారు. త్వరలోనే కొత్త ప్రధానమంత్రిని నియమిస్తామని, అప్పటి వరకు అలెగ్జాండర్ తాత్కాలిక ప్రధానమంత్రిగా బాధ్యతలు కొనసాగిస్తారని తెలిపారు. కొత్త ప్రధానమంత్రి అభ్యర్థిని ఎంపిక చేసే ముందు పార్లమెంట్లోని వివిధ రాజకీయ పార్టీలతో సంప్రదింపులు నిర్వహిస్తామని అధ్యక్షురాలు వెల్లడించారు. వెనిజువెలాలో జూన్ 24వ తేదీన సంభవించిన భూకంపాల కారణంగా మృతుల సంఖ్య 2595కు చేరుకోవడంతో ఆ దేశ తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగెస్ 7 రోజుల జాతీయ సంతాపాన్ని ప్రకటించారు. ఈ విపత్తులో 12,000 మందికి పైగా గాయపడగా 189 భవనాలు పూర్తిగా ధ్వంసమైనట్లు అధికారులు వెల్లడించారు. గత వారం కారాకస్ నగరానికి ఉత్తరాన 7.5, 7.2 తీవ్రతతో 2 శక్తివంతమైన భూకంపాలు సంభవించి విస్తృత స్థాయిలో విధ్వంసాన్ని సృష్టించాయి. అనేక మంది ఆచూకీ ఇప్పటికీ తెలియలేదని అధికారులు వెల్లడించారు. సహాయక చర్యలు, గాలింపు కార్యక్రమాలు యుద్ద ప్రాతిపదికన కొనసాగుతున్నాయని ప్రభుత్వం తెలిపింది. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసాకు చెందిన స్విఫ్ట్ అబ్జర్వేటరీని కాపాడేందుకు కీలక రక్షణ చర్యలు ప్రారంభమయ్యాయి. క్రమంగా తన కక్షిని కోల్పోతున్న ఈ అంతరిక్ష పరిశోధన కేంద్రాన్ని మరింత ఎత్తైన కక్షిలోకి చేర్చేందుకు ప్రత్యేక వ్యోమనౌకను నిన్న విజయవంతంగా ప్రయోగించారు. నార్త్రో గ్రుమన్ సంస్థ అభివృద్ధి చేసిన లింక్ అంతరిక్ష నౌకను పెగాసస్ రాకెట్ ద్వారా నిన్న మార్షల్ దీవుల నుంచి ప్రయోగించింది. ఈ లింక్ అంతరిక్ష నౌక సుమారు 4 రోజుల్లో స్విఫ్ట్ అబ్జర్వేటరీని చేరుకుని దాని కక్ష్యను సుమారు 240 కిలోమీటర్ల మేర పెంచనుంది. దీంతో గామారే విస్ఫోటనాలు, సూపర్నోవా పేలులు వంటి అత్యంత శక్తివంతమైన ఖగోళ ఘటనలను స్విఫ్ట్ అబ్జర్వేటరీ మరింత కాలం పరిశీలించే అవకాశం ఉంటుంది. 2004లో ప్రయోగించిన స్విఫ్ట్ అబ్జర్వేటరీ ఇటీవల సౌర తుఫాన్ల ప్రభావంతో వేగంగా ఎత్తు కోల్పోతోంది. దీంతో ఈ ఏడాది అక్టోబర్ నాటికి భూ వాతావరణంలోకి ప్రవేశించి దగ్ధమయ్యే ప్రమాదం ఏర్పడింది. ఈ నేపథ్యంలో స్విఫ్ట్ సేవలను కొనసాగించేందుకు చేపట్టిన ఈ కక్ష్య పెంపు మిషన్ కోసం నాసా $30 మిలియన్ ఖర్చు చేస్తోంది. పాకిస్తాన్లోని ఖైబర్ పంక్తున్త్వా ప్రాంతంలో శుక్రవారం తెల్లవారుజామున ఒక బస్సు లోయలో పడిన ప్రమాదంలో 40 మంది మరణించారు. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 48 మంది ప్రయాణికులు ఉన్నారని, వారిలో 8 మందిని రక్షించి ఆసుపత్రికి తరలించామని అధికారులు వెల్లడించారు. బలూచిస్తాన్లోని క్వెటా నుంచి పెషావర్ వైపు వెళ్తున్న ఈ బస్సు ఖైబర్ పంక్తున్త్వా ప్రావిన్స్ లోని డేరా ఇస్మాయిల్ ఖాన్ జిల్లాకు చేరుకున్న తర్వాత ఈ ప్రమాదం జరిగింది. బస్సు బ్రేకులు విఫలం కావడంతో పర్వత ప్రాంతంలోని ఒక మలుపు వద్ద డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోవడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుందని అధికారులు తెలియజేశారు. బాధితులను గుర్తించే ప్రక్రియ కొనసాగుతోందని షెరాని జిల్లా డిప్యూటీ కమిషనర్ వలీ ఖాన్ ఖాకర్ తెలిపారు. ఇదిలా ఉండగా ఈశాన్య థాయిలాండ్లో జరిగిన మరో ప్రమాదంలో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. తీర్థయాత్రకు బయలుదేరి రహదారి వెంబడి నడుచుకుంటూ వెళ్తున్న సాధువుల మీదకు 11 ఏళ్ల బాలుడు నడుపుతున్న పికప్ ట్రక్ దూసుకు వెళ్లడంతో ఈ ప్రమాదం జరిగింది. బ్యాంకాక్ నగరానికి 600 కిలోమీటర్ల దూరంలోని ముక్తహాన్ ప్రావిన్స్ కు చెందిన 35 మంది సాధువుల బృందం రోడ్డుకు ఒక పక్కగా ఒకరు వెనుక ఒకరు వరుసగా నడుచు వెళ్తుండగా ట్రక్ వారి మీదకి దూసుకు వెళ్లింది. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా జరిగే పోరాటంలో ఎలాంటి రాజీ ఉండదని భారత ఐక్యరాజ్యసమితి వేదికగా మరోసారి స్పష్టం చేసింది. ఉగ్రవాదాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సమర్థించలేమని, దాని అన్ని రూపాలను నిస్సందేహంగా ఖండించాలని పిలుపునిచ్చింది. ప్రపంచ ఉగ్రవాద నిరోధక వ్యూహం GCTS 9వ సమీక్ష సందర్భంగా జరిగిన ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో భారత శాశ్వత ప్రతినిధి పర్వతనయన్ హరీష్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాదాన్ని సమర్థించేందుకు ఎలాంటి కారణాలు వెతకకుండా దానిని నిర్మూలించేందుకు ప్రపంచ దేశాలన్నీ సమిష్టిగా కృషి చేయాలన్నారు. దశాబ్దాలుగా సీమాంతర ఉగ్రవాదానికి భారత్ బలవుతోందని, వేలాది మంది ప్రాణాలు కోల్పోవడంతో పాటు ఎన్నో కుటుంబాలు సమాజాలు తీవ్రంగా నష్టపోయాయని హరీష్ పేర్కొన్నారు.
1: Irrespective of any grievance, political cause or strategic calculation, terrorism in all its forms and manifestations must be condemned unequivocally. India would like to underline 6 key priorities. First, the international community must reject double standards in countering terrorism. Second, countering terror financing and strengthening implementation of FATF standards is vital. Third, misuse of new and emerging technologies by terrorists demands urgent attention. Fourth, the victims of terrorism must get the dignity and rehabilitation that they deserve. Fifth, international cooperation and capacity building efforts must be aligned to the requirements of the benefiting country.

0: And sixth, India condemns all acts motivated by prejudice or phobias directed against ethnicity, nationality, geography, faith, or race.
1: ప్రపంచవ్యాప్తంగా వాతావరణ పరిస్థితులు రానున్న రోజుల్లో మరింత ఆందోళనకరంగా మారనున్నాయి. ప్రస్తుతం పసిఫిక్ మహాసముద్రంలోని ఉష్ణమండల ప్రాంతంలో కొనసాగుతున్న ఎల్నినో పరిస్థితులు రానున్న రోజుల్లో అత్యంత వేగంగా బలపడనున్నాయని ప్రపంచ వాతావరణ సంస్థ హెచ్చరించింది. ఈ ప్రభావంతో ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో తీవ్రమైన వడగాల్పులు, కరువు, అకాల భారీ వర్షాలు, వరదలు వంటి విపరీతమైన వాతావరణ మార్పులు సంభవించే ప్రమాదం ఉందని వెల్లడించింది. నిన్న విడుదల చేసిన WMO గ్లోబల్ సీజనల్ క్లైమేట్ అప్డేట్ నివేదికలో జూలై నుంచి సెప్టెంబర్ మధ్య కాలంలో ఎల్నినో మరింత బలమైన దశలోకి ప్రవేశించి తీవ్ర రూపం దాల్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పేర్కొంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా వాతావరణ పరిస్థితుల్లో గణనీయమైన మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉందని తెలిపింది. ఇప్పటి వరకు మీరు ఈ వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వసుధైక కుటుంబం కార్యక్రమాన్ని విన్నారు. రచన వ్యాఖ్యానం డివి సత్యనారాయణ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. రావోయే అతిథి కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరుకునే చిత్రగీతాలు వింటారు. ముందుగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం వాణి జయరాం పడిన శృతి లయలు చిత్రం నుంచి ఈ పాట. సంగీతం కేవీ మహదేవన్, సాహిత్యం అన్నమాచార్య కీర్తన. ఈ పాటను కోరుతున్న శ్రోతలు అమలాపురం నుంచి అద్దంకి కామేశ్వరి, శ్రీ తులసి.

ఇప్పుడు కార్తీక్ పాడిన వానచిత్రం నుంచి ఈ పాట. గీత రచన సిరివెన్నెల. ఈ పాటను కోరుతున్న శ్రోతలు విశాఖపట్నం నుంచి ఎం ప్రతాప్ గారు.

ఇప్పుడు వి భానుమతి వాణి జయరాం పడిన మంగమ్మ గారి మనవడు ఈ చిత్రానికి గీతరచన సి నారాయణ రెడ్డి. ఈ పాటను కోరుతున్న శ్రోతలు హర్షకుమార్ గారు కంకిపడి నుంచి.

కార్యక్రమంలో ఇప్పుడు ఘంటసాల పీసుశిల గానం చేసిన మాంగళ్య బలం చిత్ర నుంచి ఈ పాట, గీత రచన శ్రీశ్రీ. ఈ పాటను కోరుతున్న శ్రోతలు పశ్చిమ గోదావరి జిల్లా నుంచి రాచర్ల సుబ్రహ్మణ్యం గారు.

శ్రోతలు రావోయే అతిథి కార్యక్రమంలో వాట్సాప్ ద్వారా కోరుకునే సినీ గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు ఉదిత్ నారాయణ్ చిత్ర పడిన పోస్ట్ మ్యాన్ చిత్రం నుంచి ఈ పాట. సంగీతం వందే మాతరం శ్రీనివాస్, సాహిత్యం సుద్దాల అశోక్ తేజ. ఈ పాటను కోరుతున్న శ్రోతలు ఖమ్మం నుంచి శ్రవణ్ గారు.

కార్యక్రమంలో ఇప్పుడు వి రామకృష్ణ పాడిన తాత మనవుడు చిత్రించి పాట, సంగీతం రమేష్ నాయుడు, సాహిత్యం సి నారాయణరెడ్డి. ఈ పాటను కోరుతున్న శ్రోతలు గుంటూరు నుంచి ప్రకాష్ గారు.

కార్యక్రమంలో ఇప్పుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం వాణి జయరాం పడిన ధర్మాత్ముడు చిత్ర నుంచి పాట, గీత రచన గోపి. ఈ పాటను కోరుతున్న శ్రోతలు ఆత్మకూరు నుంచి తాటిపాముల ఆదిశేషు గారు.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు, ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి, ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు పని దినాలలో సమర్పించగలరు.
2: కార్యక్రమంలో ఇప్పుడు ఎంఎం కీరవాణి సునీత పడిన నేనున్నాను అనే చిత్రం నుంచి పాట, గీత రచన చంద్రబోస్. ఈ పాటను కోరుతున్న శ్రోతలు మహమ్మద్ ఇనయతుల్లా, ఇష్రతుల్లా, ఇబాత్తుల్లా, కామారెడ్డి జిల్లా నుంచి. అలాగే ఈ పాటను కోరుతున్న మరో శ్రోతలు రేవణపల్లి నుంచి వేణమ్మ, పద్మశాలి, బాలయ్యబాబు. వీరి కోసం ఈ పాట.

కార్యక్రమంలో చివరిగా ఆనంద్ చిత్ర నుంచి కెఎం రాధాకృష్ణన్, శ్రేయ ఘోషల్ పడిన ఈ పాట, గీత రచన వేటూరి. ఈ పాటను కోరుతున్న శ్రోతలు లక్ష్మీ విశాల్ విశాఖపట్నం నుంచి, వీరి కోసం ఈ పాట.

మీరింతవరకు రాబోయే అతిథి కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరుకున్న చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం, గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో చిత్రగీతాలు వింటారు. ముందుగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పడిన చంటి చిత్రం నుంచి ఈ పాట.

ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట వినబోతున్నారు. చిత్రం ఏప్రిల్ 1 విడుదల. గీత రచన సిరివెన్నెల సీతారామశాస్త్రి.

విన్న ఆ పాట అమ్మాయిల శపథం చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం వాణి జయరాం పాడిన ఆత్రేయ గీతం. వినబోతున్న పాట బావగారు బాగున్నారా, ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రపడిన చంద్రబోస్ గీతం.

గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో తర్వాత వినపోయే పాట. సి నారాయణరెడ్డి గీత రచనలో ఘంటసాల పి సుశీల పాడిన పాట వినబోతున్నారు. చిత్రం ఏకవీర.

భాస్కర్ భట్ల రవికుమార్ గీత రచనలో కార్తీక్ మహాలక్ష్మి పాడిన పాటది చిత్రం పోకిరి. తర్వాత ఎవరే అతగాడు చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన వేటూరి గీతం. సంగీతం ఎంఎం కీరవాణి.

విన్న ఆ పాట కందికొండ గీత రచనలో కౌసల్య పాడిన పాట అది శివమణి చిత్రానికి. చిత్రగీతాలు మీరు ఇంతవరకు విన్నారు.

కార్యక్రమంలో తర్వాత రాజశ్రీ గీతరచనలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన గీతాన్ని వినబోతున్నారు. చిత్రం శ్రీరంగ నీతులు.

0: 1, 2, 3, 4, 4, 3, 2. Come on, do it.
1: 1, 2, 3, 4.
0: Good.
1: 4, 3, 2.
0: Fantastic.
2: శ్రీనివాస కళ్యాణం చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన వేటూరి సుందరమూర్తి గీతం.

0: లాహిరి లాహిరిలో కార్యక్రమంలో చిత్రగీతాలు మీరు ఇంతవరకు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం, సమయం 12:30 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు. హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ములకల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ఉదయం రాజస్థాన్లోని జోధ్పూర్ విమానాశ్రయంలో 480 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన కొత్త టెర్మినల్ భవనాన్ని ప్రారంభించారు. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్య సాధనకు సహకార్ సే సమృద్ధి అనే స్ఫూర్తి ఊతమిస్తుందని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ పేర్కొన్నారు. స్వామి వివేకానంద వర్ధంతి సందర్భంగా ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు నివాళులర్పించారు. పురుషుల క్రికెట్లో భారత్ ఇంగ్లాండ్ మధ్య 2వ టీ20 అంతర్జాతీయ మ్యాచ్ ఈరోజు మాంచెస్టర్లో జరగనుంది. ఇక వార్తల వివరంగా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు రాజస్థాన్లోని జోధ్పూర్ విమానాశ్రయంలో 480 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన కొత్త టెర్మినల్ భవనాన్ని ప్రారంభించారు. 23,000 చదరపు మీటర్ల ప్రాంతంలో విస్తరించి ఉన్న ఈ ప్రాజెక్టు ఏటా 20 లక్షల మంది ప్రయాణికులకు సేవలందిస్తుంది. సౌకర్యవంతమైన ప్రయాణ అనుభవాన్ని అందించేందుకు ఆధునిక ప్రయాణ సదుపాయాలతో ఈ టెర్మినల్ను రూపొందించారు. రాజస్థాన్ రాజరిక వారసత్వ ప్రేరణతో ఈ నిర్మాణం చేపట్టారు. జోధ్పూర్ విమానాశ్రయంలో ఈ కొత్త టెర్మినల్ భవన ప్రారంభోత్సవం ఆ ప్రాంతంలో పర్యాటకం, వాణిజ్యం, ఉపాధి కల్పనకు గణనీయంగా దోహదపడుతుంది. విమానయాన రంగానికి ఉతమిస్తూ ప్రాంతీయ అనుసంధానంపై ప్రత్యేకంగా దృష్టి సారించే అత్యాధునిక ఉడాన్ పథకాన్ని కూడా ప్రధానమంత్రి మోదీ ఈరోజు జోధ్పూర్లో ప్రారంభించారు. ఈ పథకం దేశ పౌర విమానయాన రంగంలో ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్ దర్శకతను సాకారం చేయడంలో ముఖ్య భూమిక పోషిస్తుంది. వచ్చే 10 ఏళ్లలో 28,840 కోట్ల రూపాయల కేటాయింపుతో ఏవియేషన్ ఆధారిత అభివృద్ధిని వేగవంతం చేయడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం. అలాగే ప్రధానమంత్రి రాజస్థాన్లోని బాల్హోత్రాలో సుమారు 1.06 లక్షల కోట్ల రూపాయల విలువైన వివిధ అభివృద్ది ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. దేశ ఇంధన పెట్రోకెమికల్ రంగంలో ఒక మైలురాయిగా నిలిచే భారతదేశపు మొట్టమొదటి గ్రీన్ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ రిఫైనరీ కమ్ పెట్రోకెమికల్ కాంప్లెక్స్ను బల్హోత్రాలోని పచ్ ప్రధా వద్ద మోదీ దేశానికి అంకితం చేస్తారు. అంతర్జాతీయ సహకార దినోత్సవం సందర్భంగా ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ కేంద్ర సహకార శాఖ మంత్రి అమిత్ షా శుభాకాంక్షలు తెలియజేశారు. దేశ నాగరికత సంబంధాలతో ఏర్పడిన సహకార సంఘాలను ప్రోత్సహించడంలో రైతులు, మహిళలు, సూక్ష్మ చిన్న పరిశ్రమల ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు సాధికారత కల్పించడంలో, సమాజ బలోపేతంలో సమ్మిళిత వృద్ధిని పెంపొందించడంలో సహకారం అనే భావన ఒక శక్తివంతమైన సూత్రంగా నిలుస్తుందని ఉపరాష్ట్రపతి సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. స్వాతంత్ర్యం పూర్వకాలం నుండి దేశ నిర్మాణంలో సహకార సంఘాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని, 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్య సాధనకు సహకార సే సమృద్ధి అనే స్ఫూర్తి ఊతమిస్తుందని రాధాకృష్ణన్ పేర్కొన్నారు. భారతదేశ సంస్కృతి, సమిష్టి కృషి, స్వావలంబనకు సహకారం పునాది అని అమిత్ షా చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశ సహకార రంగం గణనీయంగా విస్తరించిందని ఆయన పేర్కొన్నారు. చట్టవిరుద్ధ కార్యకలాపాల నివారణ చట్టం యుఏపీఏ కింద పాకిస్తాన్లో ఉన్న 23 మంది వ్యక్తులను ఉగ్రవాదులుగా కేంద్ర హోంశాఖ ప్రకటించింది. వీరికి జైష్ ఈ మొహమ్మద్, లష్కర్ ఇతబా ఇతర సంస్థలతో సంబంధాలు ఉన్నాయని తెలిపింది. జమ్మూకాశ్మీర్లో చొరబాటు, నియామకాలు, ఆయుధాల సరఫరా, దాడుల ప్రణాళిక వంటి వివిధ కార్యకలాపాల్లో పాల్గొన్నందుకుగాను వీరిని ఉగ్రవాదులుగా నిర్ధారించారు. యుఏపీఏ సవరణ, కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థల అధికారాలను విస్తరించడం ద్వారా భారతదేశ ఉగ్రవాద వ్యతిరేక చట్టపరమైన వ్యవస్థ మరింత బలోపేతమైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం నుంచి ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో 6 రోజుల పాటు పర్యటిస్తారు. విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యదర్శి రుద్రేంద్ర టండన్ ప్రధానమంత్రి పర్యటన వివరాలను వెల్లడించారు. మొదటి విడతగా ఈ నెల 6వ తేదీ నుంచి 8వ తేదీ వరకు మోదీ ఇండోనేషియాలో పర్యటించి జకార్తాతో పాటు చారిత్రక నగరమైన

యోగ్యకర్తలోని ప్రామ్నన్ ఆలయ సముదాయాన్ని సందర్శిస్తారు. ఆ తర్వాత 8 నుంచి 10వ తేదీ వరకు ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో జరిగే 3వ భారత్ ఆస్ట్రేలియా వార్షిక సదస్సులో పాల్గొంటారు. చివరిగా జూలై 10-11వ తేదీల్లో న్యూజిలాండ్లో పర్యటిస్తారు. స్వామి వివేకానంద వర్ధంతి సందర్భంగా ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు నివాళులర్పించారు. స్వామి వివేకానంద గొప్ప దేశభక్తుడని, తత్వవేత్త అని, ఆధ్యాత్మిక దార్శనికుడని సామాజిక మాధ్యమ పోస్టులో రాధాకృష్ణన్ పేర్కొన్నారు. ఆత్మవిశ్వాసం, చైతన్యం, ఆధ్యాత్మికతతో కూడిన వివేకానందుని ఆలోచనలు దేశ ప్రయాణానికి మార్గదర్శకంగా నిలుస్తాయని ఉపరాష్టపతి అన్నారు. వివేకానందుని ఆదర్శ విలువలు ప్రతి ఒక్కరూ అంకితభావంతో, నిబద్ధతతో దేశ నిర్మాణానికి తోడ్పడాలనే స్ఫూర్తినిస్తాయని ఆయన పేర్కొన్నారు. భారతదేశ సంస్కృతి, ఆధ్యాత్మికత, జాతీయ చైతన్యానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకురావడంలో వివేకానందుడు చేసిన కృషి సాటిలేనిదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. వివేకానందుని మేధస్సు, స్ఫూర్తిదాయకమైన ఆలోచనలు లక్షలాది మంది యువతకు మార్గదర్శకంగా నిలిచి ప్రేరణ అందిస్తాయని మోదీ చెప్పారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ దొరికి ఏఐఆర్ న్యూస్ HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. భారత ఎన్నికల ప్రధాన అధికారి జ్ఞానేష్ కుమార్ ఈ రోజు నుంచి 2 రోజుల పాటు మధ్యప్రదేశ్లో పర్యటిస్తారు. కాగా ప్రధాన ఎన్నికల అధికారిగా జ్ఞానేష్ కుమార్ బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆయన మొదటిసారిగా ఈ రాష్ట్రాన్ని సందర్శించనున్నారు. ఈ పర్యటనలో ప్రధాన ఎన్నికల అధికారి ఇండోర్ చేరుకుని అక్కడ బూత్ స్థాయి అధికారుల సదస్సుకు హాజరవుతారు. ఇండోర్, ఉజ్జయిన్, దీవస్, ధార్, కాండువా జిల్లాల నుండి దాదాపు 1500 మంది బూత్ స్థాయి అధికారులతో ఆయన నేరుగా సంభాషిస్తారు. వెనిన్జులాలో భూకంప బాధితులకు సకాలంలో మద్దతు సహాయం అందించినందుకు గాను భారత ప్రభుత్వానికి, ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వెనిన్జులా విదేశాంగ మంత్రి ఇవాన్ గిల్ కృతజ్ఞతలు తెలియజేశారు. భూకంపం వల్ల ప్రభావితమైన వారికి చికిత్స అందించేందుకు ఆపరేషన్ అమిస్తాద్లో భాగంగా ఏర్పాటు చేసిన భారత సైనిక క్షేత్రస్థాయి ఆసుపత్రిని గిల్ ఈరోజు సందర్శించారు. ఈ ఆసుపత్రి వెనిన్జులా ప్రజలకు నిరంతరాయంగా ఉచిత వైద్య సేవలను అందిస్తోంది. ఈ సందర్భంగా వెనిన్జులా విదేశాంగ మంత్రి మాట్లాడుతూ, ఈ క్షేత్రస్థాయి ఆసుపత్రిలో ప్రతిరోజు 400 మందికి పైగా రోగులకు చికిత్స అందుతుందని పేర్కొన్నారు. కాగా గత నెల జూన్ 24వ తేదీన 7.2-7.5 తీవ్రతతో సంభవించిన భూకంపం సమయంలో వెనిన్జులా ప్రజలకు అండగా నిలిచేందుకు భారత్ ఆపరేషన్ అమిత్సాద్ను చేపట్టింది. ఓటర్ల జాబితాకు సంబంధించిన ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు పూర్తి వివరాలతో కూడిన తమ ఎన్యూమరేషన్ ఫామ్ను సమర్పించారు. ఢిల్లీలో జరుగుతున్న ఓటర్ల జాబితా ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా ఉపరాష్టపతి భవన్లో జరిగిన ఈ గణన ప్రక్రియకు ఢిల్లీ ప్రధాన ఎన్నికల అధికారి, జిల్లా ఎన్నికల అధికారి, ఎన్నికల నమోదు అధికారి, బూత్ స్థాయి అధికారి సహకరించారని సోషల్ మీడియా వేదికగా ఉపరాష్టపతి తెలియజేశారు. జలశక్తి మంత్రిత్వ శాఖ, కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన రాష్ట్రీయ పురస్కార్ పోర్టల్ ద్వారా 7వ జాతీయ జల పురస్కారాలను ప్రారంభించింది. జల సమృద్ది భారత్ అనే ప్రభుత్వ లక్ష్యాన్ని సాధించడంలో దేశవ్యాప్తంగా రాష్ట్రాలు, జిల్లాలు, వ్యక్తులు, సంస్థలు చేసిన విశేష కృషిని గుర్తించి ప్రోత్సహించేందుకు ఈ పురస్కారాలను ప్రవేశపెట్టినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. దరఖాస్తులన్నింటినీ www.awards.gov.in అనే ఆన్లైన్ రాష్ట్రీయ పురస్కార్ పోర్టల్ ద్వారా సమర్పించవచ్చు. పెరూ అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన కైకో ఫుజిమొరాకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. భారత్ పెరూతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉందని, వివిధ రంగాల్లో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక భాగస్వామ్యాన్ని బలోపేతం చేసేందుకు భారత్ కట్టుబడి ఉందని సోషల్ మీడియా వేదికగా మోదీ పేర్కొన్నారు. భారత్ పెరూ మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా ఆ దేశ అధ్యక్షుడితో కలిసి పనిచేసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు మోదీ పేర్కొన్నారు. పురుషుల క్రికెట్లో భారత్ ఇంగ్లాండ్ మధ్య 2వ టీ20 అంతర్జాతీయ మ్యాచ్ ఈరోజు మాంచెస్టర్లో జరగనుంది. ఈ మ్యాచ్ భారత కాలమాన ప్రకారం సాయంత్రం 7 గంటలకు ప్రారంభమవుతుంది. 5 మ్యాచ్ల సిరీస్లో తొలి మ్యాచ్ చెస్టర్లీ స్ట్రీట్లో వర్షం కారణంగా రద్దయింది. 3వ మ్యాచ్ జూలై 7వ తేదీన నాటింగ్హామ్లో జరుగుతుంది. దేశంలోని పలు రాష్ట్రాలకు భారత వాతావరణ శాఖ భారీ వర్ష సూచన జారీ చేసింది. ఈరోజు గుజరాత్, కొంకన్, గోవా, మధ్య మహారాష్ట, ఒడిశా, పశ్చిమ మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ రెడ్ అలర్ట్ జారీ చేసింది. రానున్న 2 రోజుల్లో తూర్పు రాజస్థాన్, మధ్యప్రదేశ్, కోస్తా కర్ణాటక, తెలంగాణలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిస్తాయని పేర్కొంది. ఫీఫా ప్రపంచకప్లో అమెరికాలోని కాన్సస్ సిటీ స్టేడియంలో జరిగిన రౌండ్ ఆఫ్ 32 ఫైనల్ మ్యాచ్లో కొలంబియా

0: గానాను 1-0 తేడాతో ఓడించి తదుపరి రౌండ్కు చేరుకుంది. ఆట 14వ నిమిషంలో జాన్ అరియస్ గోల్ చేసి జట్టుకు విజయాన్ని అందించాడు. రౌండ్ ఆఫ్ 16లో కొలంబియా స్విట్జర్లాండ్తో తలపడనుంది. అంతకుముందు అమెరికాలోని అర్లింగ్టన్లో జరిగిన పెనాల్టీ షూటౌట్లో ఈజిప్ట్ ఆస్ట్రేలియాను 2-2 తేడాతో ఓడించి 16వ రౌండ్కు చేరుకుంది. ఆకాశవాణి వార్తలు ముగించి ముందు విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ఉదయం రాజస్థాన్లోని జోధ్పూర్ విమానాశ్రయంలో 480 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన కొత్త టెర్మినల్ భవనాన్ని ప్రారంభించారు. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్య సాధనకు సహకార సే సమృద్ది అనే స్ఫూర్తి ఊతమిస్తుందని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ పేర్కొన్నారు. స్వామి వివేకానంద వర్ధంతి సందర్భంగా ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాళులర్పించారు. పురుషుల క్రికెట్లో భారత్ ఇంగ్లాండ్ మధ్య 2వ T20 అంతర్జాతీయ మ్యాచ్ ఈరోజు మాంచెస్టర్లో జరగనుంది. ఆకాశవాణి వార్తలు ఇంటర్తో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుసుకుందాం.
1: ఆకాశవాణి విజయవాడ సంగీ విజయవాడ భక్తి సంగీతం ఈనాటి కార్యక్రమంలో శ్రీ పట్రాయిని సీతారామశాస్త్రి గారి కీర్తనలు, అనంతరం శ్రీ రామనామాంకృత అన్నమయ్య కీర్తనలు వింటారు. ముందుగా శ్రీ పట్రాయిని సీతారామశాస్త్రి కీర్తనలు వినండి.

0: భక్తి సంగీత కార్యక్రమంలో శ్రీ పట్రాయిని సీతారామశాస్త్రి కీర్తనలు విన్నారు.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు, ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి, ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు పని దినాలలో సమర్పించగలరు.
0: కార్యక్రమంలో ఇప్పుడు శ్రీ రామనామాంకుత అన్నమయ్య కీర్తనలు వినండి.

ఈనాటి భక్తి సంగీత కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు కొన్ని చిత్రగీతాలు వింటారు. రాజ్కుమార్ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన ఆత్రేయ గీతం.

0: మీరు విన్న ఆ పాట రామచిలుక చిత్రానికి ఎస్ జానకి పాడిన వేటూరి గీతం. చిత్రగీతాలు విన్నారు.
1: శబ్ద తరంగాలపై పయనం, ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎస్ మణి. ముఖ్యాంశాలు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లా కుప్పంలో పర్యటిస్తున్నారు. మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగుతోందని మంత్రి పి నారాయణ తెలిపారు. పాపికొండలు విహారయాత్రను ఈరోజు నుంచి పునరుద్ధరిస్తూ అధికారులు అనుమతులు మంజూరు చేశారు. భారత స్వాతంత్ర సంగ్రామంలో పోరాడిన స్వాతంత్ర సమరయోధులు అల్లూరి సీతారామరాజు జయంతి ఈరోజు. ఇక వార్తల్లోని వివరాలు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లా కుప్పంలో ఈరోజు పర్యటిస్తున్నారు. కడపల్లెలో వివిధ సమస్యలపై స్థానికులు ఆయనకు వినతి పత్రాలు అందజేశారు. అనంతరం ముఖ్యమంత్రి గుడిపల్లి మండలం నల్లగంపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన నెట్ జీరో మోడల్ గృహాలను పరిశీలించారు. ఆ తర్వాత గ్రామంలోని రూఫ్టాప్ సోలార్ వ్యవస్థ, ఇండక్షన్ కుక్టాప్ వినియోగం, టెర్రస్ గార్డెనింగ్, వర్షపునీటి సంరక్షణ వ్యవస్థలను ముఖ్యమంత్రి పరిశీలించారు. ఈ మధ్యాహ్నం నిర్వహించే బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. మహిళలకు ఆర్థిక స్వావలంబన కల్పించి విజయవంతమైన పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగుతోందని పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. ఏలూరులో డ్వాక్రా మహిళలు నిర్వహిస్తున్న తృప్తి క్యాంటీన్ను మంత్రి ఈరోజు సందర్శించి నిర్వహణ తీరును పరిశీలించారు. అనంతరం మంత్రి నారాయణ మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్రంలో విజయవంతంగా కొనసాగుతున్న 8 తృప్తి క్యాంటీన్లకు అదనంగా మరో 8 క్యాంటీన్లను త్వరలో ప్రారంభిస్తామని వెల్లడించారు. డ్వాక్రా మహిళల సాధికారత, స్వయం ఉపాధి, స్థిరమైన ఆదాయ వనరుల కల్పనకు ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. కడప స్టీల్ ఫ్యాక్టరీ ప్రాజెక్టును వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే తీసుకువచ్చారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యులు అవినాష్ రెడ్డి అన్నారు. కడపలో ఆయన పాత్రికేయుల సమావేశంలో ఈరోజు మాట్లాడారు. ఈ ప్రాజెక్టుపై ప్రభుత్వం క్రెడిట్ చోరీకి ప్రయత్నిస్తోందని విమర్శించారు.

0: 2023 ఫిబ్రవరిలో వైఎస్ జగన్ ఈ స్టీల్ ప్లాంట్కు శంకుస్థాపన చేశారని అవినాష్ రెడ్డి తెలియజేస్తూ,
1: జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేసిన పనుల వల్ల, ఆ ప్రభుత్వం ఇచ్చిన సహకారం వల్ల, ఆ ప్రభుత్వం ఇచ్చిన అనుమతుల వల్ల ఇవాళ ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లగలుగుతున్నానని చెప్పి చాలా స్పష్టంగా ఆయన రీట్వీట్ చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారి క్రెడిట్ చోరీ ప్రయత్నాన్ని మొత్తాన్ని కూడా JSW స్టీల్స్ యాజమాన్యము ఆ సంస్థ MD పూర్తిగా ఎక్స్పోజ్ చేయడం జరిగింది. మరి ప్రజలంతా కూడా గమనించారు నిన్నటి రోజున.
0: భారత స్వాతంత్ర సంగ్రామంలో మన్యు వీరుడిగా బ్రిటిష్ వారిపై పోరాడిన స్వాతంత్ర సమరయోధులు, గిరిజన హక్కుల కోసం అలుపెరుగని పోరాటం చేసిన విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి ఈరోజు. 1897 జులై 4వ తేదీన విశాఖ జిల్లా పాండ్రంగిలో జన్మించిన సీతారామరాజు పశ్చిమ గోదావరి జిల్లా మోగల్లులో విద్యాభ్యాసం చేశారు. గిరిజనుల కోసం ఆయన జరిపిన పోరాటం భారత చరిత్రలో ప్రధాన ఘట్టంగా నిలిచిపోయింది. బ్రిటిష్ పోలీసులు చుట్టుముట్టి కాల్పులు జరిపిన సంఘటనలో 1924 మే 7వ తేదీన అల్లూరి సీతారామరాజు అమరులయ్యారు. ఈరోజు ఆయన జయంతిని పురస్కరించుకుని ప్రజలు ఘనంగా నివాళులర్పిస్తున్నారు. గిరిజనుల హక్కులు, ఆత్మగౌరవ పరిరక్షణ కోసం అల్లూరి సీతారామరాజు కృషి చేశారని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా ఎక్స్ వేదికగా నివాళులర్పించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో అల్లూరి సీతారామరాజు విగ్రహానికి సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలాశ్రీ బాల వీరాంజనేయ స్వామి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గిరిజన హక్కుల కోసం పోరాటం చేసిన అల్లూరి పోరాట స్ఫూర్తి, త్యాగం ఆదర్శనీయమని మంత్రి డోలాశ్రీ బాల వీరాంజనేయ స్వామి పేర్కొంటూ,
2: అల్లూరి సీతారామరాజు గారి 129వ జయంతి సందర్భంగా మహనీయునికి నివాళులర్పించడం జరిగింది. బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా వారు చేసినటువంటి పోరాటం గిరిజన ప్రాంతాల కోసం, ఆ ప్రజల హక్కుల కోసం ఎన్నైనా సేవ చేయటమే కాకుండా స్వాతంత్ర ఉద్యమం కోసం కూడా పోరాడినటువంటి వ్యక్తి. విశాఖపట్నం జిల్లాలోని భీమి నియోజకవర్గంలో ఉన్నటువంటి వారి ఇంటిని కూడా ప్రభుత్వం మాన్యుమెంట్ గా కూడా చేసే విధంగా చర్యలు తీసుకుంటా ఉంది. వారి పేరుతో అల్లూరి సీతారామరాజు జిల్లాని ఏర్పాటు చేయటం, అదేవిధంగా అంతర్జాతీయ విమానాశ్రయం విశాఖపట్నంలో అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గా పేరు పెట్టడం అనేది కూడా ప్రభుత్వానికి వారి సేవలకి ఆ విధంగా గుర్తింపుగా మనం స్మరించుకునే విధంగా ఏర్పాటు చేయడం అనేది కూడా శుభపరిణామం.
0: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, పశ్చిమ గోదావరి, పార్వతీపురం, మన్యం జిల్లాల్లోని కలెక్టర్ కార్యాలయాల్లో కలెక్టర్లు, అధికారులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. పాపికొండల విహారయాత్రను ఈరోజు నుంచి పునరుద్ధరిస్తూ అధికారులు అనుమతులు మంజూరు చేశారు. పోలవరం జిల్లా దేవీపట్నం మండలంలో గండిపోచమ్మ ఆలయం నుంచి బయలుదేరేందుకు ఒక APTDC బోటు, 15 ప్రైవేటు బోట్లను సిద్ధం చేశారు. గత నెల 14వ తేదీన పోచమ్మ గండి నుంచి గోదావరిలో విహారయాత్రకు బయలుదేరిన ఓ పర్యాటక బోటు సాంకేతిక లోపంతో నిలిచిపోగా అప్పటినుంచి అధికారులు విహారయాత్రలను తాత్కాలికంగా నిలిపివేసి తాజాగా ఈరోజు అనుమతులు మంజూరు చేశారు. మావిగన్ పేరు చెప్తే చంద్రబాబు భయపడుతున్నారని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఆయన ఈరోజు పాత్రికేయులతో మాట్లాడారు. అమరావతి నిర్మాణం ఎప్పుడు పూర్తి చేస్తారో చెప్పగలరా అని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వ హయాంలో ప్రజలకు కార్యాలయాల్లో సకాలంలో పనులు జరగడం లేదని చెప్పారు. భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య 5 మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా ఈరోజు 2 T20 మ్యాచ్ జరగనుంది. ఇంగ్లాండ్ దేశంలోని మాంచెస్టర్ ఓల్డ్ ట్రాఫోర్డ్ వేదికగా రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. మొదటి టీ20 వర్షం కారణంగా రద్దయింది. ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం 2026-27 విద్యా సంవత్సరానికి వ్యవసాయ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థులు ఈ నెల 7-8 తేదీల్లో వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవటానికి అవకాశం కల్పించినట్లు రిజిస్ట్రార్ ఏ మణి ఒక ప్రకటనలో తెలిపారు. ఇతర వివరాలకు అధికారిక వెబ్సైట్ని సంప్రదించాలని ఆ ప్రకటనలో సూచించారు. విభిన్న ప్రతిభావంతుల సాధికారిత 2026 జాతీయ అవార్డులకు నామినేషన్లను కేంద్ర సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖ ఆహ్వానించిందని, అర్హులైన వ్యక్తులు దరఖాస్తు చేసుకోవాలని రాష్ట దివ్యాంగులు, వృద్ధులు, హిజ్రాల సంక్షేమ శాఖ డైరెక్టర్ వేణుగోపాలరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. విభిన్న ప్రతిభావంతుల సాధికారతకు వినూత్న రీతిలో కృషి చేసిన వారు ఈ నెల 31వ తేదీలోపు www.awards.gov.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

0: ఓచన్ వివరించారు. రాష్ట ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ రేపు తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం మునికూడలి గ్రామంలో పర్యటించనున్న నేపథ్యంలో జిల్లా యంత్రాంగం ఏర్పాట్లపై దృష్టి సారించింది. జిల్లా జాయింట్ కలెక్టర్ వై మేఘాస్వరూప్, రాజమహేంద్రవరం మున్సిపల్ కమిషనర్ రాహుల్ మీనా వివిధ శాఖల అధికారులతో కలిసి పర్యటించి ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. పర్యటన సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పలు అభివృద్ది పనులను ప్రారంభించనున్నారు. గ్రామంలో చేపట్టిన పారిశుద్ధ్యం, మౌలిక సదుపాయాలు, స్వయం సమృద్ది, బస్ షెల్టర్ తదితర అభివృద్ది కార్యక్రమాలను పరిశీలించనున్నారు. అన్ని శాఖలు సమన్వయంతో ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. వాతావరణం. వాయువ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాలపై అల్పపీడన ప్రాంతం నెలకొందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని, ఇది వచ్చే 2 రోజుల్లో మరింత బలపడే అవకాశముందని వాతావరణ కేంద్ర అధికారిణి జి లక్ష్మి పేర్కొన్నారు. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా యానంలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశముందని పేర్కొంటూ,
1: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాము ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఈదురుగాలు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఈదురుగాలు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లా కుప్పంలో పర్యటిస్తున్నారు. మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగుతోందని మంత్రి పి నారాయణ తెలిపారు. పాపికొండలు విహారయాత్రను ఈరోజు నుంచి పునరుద్ధరిస్తూ అధికారులు అనుమతులు మంజూరు చేశారు. భారత స్వాతంత్ర్య సంగ్రామంలో పోరాడిన స్వాతంత్ర్య సమరయోధులు అల్లూరి సీతారామరాజు జయంతి ఈరోజు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: వనితావాణి స్త్రీల కార్యక్రమం.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి, హర్ పల్ ఆప్కే సాథ్.
2: ఈ కథ ఒక గృహిణి ఇంకా తన మనసులోని మాటది.
3: కరెంట్ బిల్, కిరాణం, స్కూల్ ఫీస్ అన్ని అయిపోయాయి.
4: బడ్జెట్ రెడీ అయిందా? 5,000 మిగిలాయి.
5: కొత్త చీర తీసుకుంటావా?
4: వద్దు, పోయిన నెలలోనే కదా తీసుకున్నాను. ఇంకోటి వద్దు, ముందుగా బడ్జెట్ వేసుకోండి. చిన్న చిన్న పొదుపులని బ్యాంక్ లో సేవ్ చేసుకోండి. ఇక డబ్బు పెరుగుతుంటే చూస్తూ మురిసిపోండి.
5: చెప్పవులే,
4: ఇక వెళ్ళమ్మా.
6: ఆర్బీఐ అంటోంది,
7: పొదుపు చేసే వనిత సాధిస్తుంది ఘనత.
8: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
9: గుడ్ మార్నింగ్ పిల్లలు.
10: గుడ్ మార్నింగ్ మేడం.
9: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
11: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
12: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంట్.

0: ఇటువంటి ఉత్పత్తులకు ఐఎస్ఐ మార్క్ తప్పనిసరి చేసింది. ఐఎస్ఐ మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
1: బిఐఎస్ నమ్మక.
2: ఈనాటి వనితావాణి కార్యక్రమంలో ముందుగా శ్రీమతి ఆవాల శారద గారి స్వీయ కవితలు వింటారు.
3: కవిత శీర్షిక ఆమెన్. కాళ్లకు చక్రాలు కట్టుకుని బొంగరంలా తిరుగుతూ ఇంటెడు అవసరాల చుట్టూ ఉద్రిక్త క్షణాల అంచుల వెంట విశ్రాంతి నెరుగని అలసటలో పాపాయిలతో పాటు రూపాయిలను పెంచి పెద్దచేస్తూ వేలికొసల అంచులనుంచి పుట్టుకొచ్చే కాంతి పుంజాలతో వెలుగు కిరణమై ప్రసరిస్తూ మోహరించిన బాధ్యతాయుత కానుకల బరువుతో ఒరుగుతూ నిత్యం కదిలే లోలకానివై మునివేళ్ల మొనలపై క్షణాల వెంట పరుగెడుతూ స్పష్టతలేని స్పర్శను సరిపోల్చుకుంటూ ప్రేమకు కొనసాగింపో మినహాయింపో తెలియక తికమకపడుతూ తప్పనిసరి గాత్రానికి సహకార గానమందిస్తూ అంచెలంచెలుగా అడుగులకు మడుగులొత్తుతూ పడుతూ లేస్తూ పరావర్తనమవుతూ ఒకే రాగంలో ఒదగాలని ఒకే స్వప్నంలో కరగాలనే కోరికను పొరలు పొరలుగా ఒలిచేస్తూ పొంగుతూ పొరలుతూ రక్తసిక్త గాయంలా కెరటం మీది కెరటంతో పోటెత్తే సంద్రంలా తడబడుతూ తలమునకలవుతూ తపనా తప్పక త్యాగమూ తప్పక పగిలిన క్షణాలు విరిగిన పదాల మధ్య మౌన విరామంలా మిగలనూలేక విముక్తమవలేక విరమించలేక నిరంతరం శ్రమశక్తిని ఉత్పాదిస్తూ శిరసుంచిన శిఖరంలా తలవొగ్గి నిలబడిన నువ్వు నిజానికి రెండు చేతులూ సాచిన కొమ్మలతో నీడను పంచే వటవృక్షానివి. గొడుగు పట్టామని గొడవచేసేవాళ్లంతా చెట్టుపై వాలే పిట్టలు మాత్రమే. కవిత శీర్షిక వలసినవి కొన్ని, వదిలేవి కొన్ని. అహంకారాన్ని మించిన అజ్ఞానం మరోటి లేదని నిన్ను చూసిన ప్రతిసారి అనిపిస్తుంది. నా అవసరం లేదని నిరూపించచూస్తావు, కాని నీ అహంకార ప్రదర్శనకు నిజానికి నా ఉనికి నీకు అత్యవసరమవుతుంది. నీ అహంకార ప్రదర్శనకు నిజానికి నా ఉనికి నీకు అత్యవసరమవుతుంది. నీ అస్తిత్వాన్ని నింపుకునే క్రమంలో నా జీవన శైలిని పరిశీలించడం నీకు అనివార్యమవుతుంది. ఏ మెట్టుమీద ఉన్నామని కాదు, మనసుల్ని గెలిచే నేర్పు తెలియాలి. నీ అతి తెలివిలో నిజంగా నీ బుద్ధిహీనత బహిర్గతమవుతుంది. అణగదొక్కే నీ అలవాటుదనం మనిషి ప్రాథమిక హక్కుల్ని అవహేళన చేస్తుంది. ఆజ్ఞాపించే నీ అతిశయంలో నీ నేలబారు ఆలోచనలు ప్రస్ఫుటమవుతాయి. నీకు శాసించడమే తెలుసు, మాకు పాటించడమే కాదు పుష్పించడమూ తెలుసు. నీకు శాసించడం మాత్రమే తెలుసు, మాకు పాటించడమే కాదు పుష్పించడమూ తెలుసు. పరాధీనతలో ఎప్పటికీ నీరవని మబ్బులం కావచ్చు, కాని చెలిమి చలువు తాకిన శీతల పవనంలాగా చినుకై చింది చివురుల చైతన్యమవుతాం. పాలరాతి ఫ్లోరింగ్లా నీ ఆడంబరం ఒక ప్రదర్శన మాత్రమే. మట్టి సౌరుల సిరులే మాకు ఊపిరయ్యే ప్రాణవాయువు. అధికార కాంక్ష పడితే వదలని చీడ, అహంకారం కొతపెట్టే మానసిక రుగ్మత. అధికార కాంక్ష పడితే వదలని చీడ, అహంకారం కొతపెట్టే మానసిక రుగ్మత. సౌహార్దమే సానుకూల సేతువు. ప్రవహించడం తెలిసినవాళ్లం కనుక దేన్నైనా ఈదుకుపోగలము అని గ్రహించాలి. సౌరభాలను బంధించడం కాదు, ఆఘ్రాణించడంలోని అలౌకిక ఆనందాలు తెలియాలి. అననుకూల వ్యూహాలు విడిచి స్నేహ సుఖస్పర్శ పోల్చుకోవలసి ఉంది. విజయాల కోసం మరీ అంత ఉద్రేకం దేనికి? మాదేముంది, విలువలకు ఎప్పుడూ తలవంచేవాళ్లమే. విజయాల కోసం మరీ అంత ఉద్రేకం దేనికి? మాదేముంది, విలువలకు ఎప్పుడూ తలవంచేవాళ్లమే. కవిత శీర్షిక సంకలనం. మరుజన్మ మాటేమో కాని మరణం మాత్రం ఖాయం. ఉన్న ఒకే ఒక్క జీవితాన్ని పచ్చదనంతో ముంచెత్తాలి. పూల ఋతువును

స్వాగతించాలి. శిశిరాన్ని తట్టుకుని శిరసెత్తే ఆమెనే స్ఫూర్తిదాయక ప్రేరణ కావాలి. మరుజన్మ మాటేమోగాని మరణం మాత్రం ఖాయం. ఉన్న ఒకే ఒక జీవితాన్ని పచ్చదనంతో ముంచెత్తాలి. పూల ఋతువును స్వాగతించాలి. శిశిరాన్ని తట్టుకుని శిరసెత్తే ఆమెనే స్ఫూర్తిదాయక ప్రేరణ కావాలి. గెలుపు మాటేమో కాని యుద్ధం మాత్రం అనివార్యం. గెలుపు మాటేమో గాని యుద్ధం మాత్రం అనివార్యం. సమరమంటూ మొదలైతే అది విలువల కోసమవ్వాలి. మరణానికి ప్రాణం పోసే ఉద్యమ నినాదమవ్వాలి. సమరమంటూ మొదలైతే అది విలువల కోసమవ్వాలి. మరణానికి ప్రాణం పోసే ఉద్యమ నినాదమవ్వాలి. సుఖాల రేవు చేరుతుందో లేదో కన్నీటి నదిని మాత్రం ఈదక తప్పదు. సుఖాల రేవు చేరువవుతుందో లేదో కన్నీటి నదిని మాత్రం ఈదక తప్పదు. కంటతడిలో కవాతు చేస్తున్న వగపు వేదనల్ని వడపోసి ఆనందపు మరందాన్ని చవిచూడాలి. పాత దుఃఖాల గాయాలపై చిరునవ్వు లేపనం పూయాలి. స్వర్గాన్ని అందుకునే సంగతేమో కాని స్వప్నించడం మాత్రం అనివార్యం. కలల లిపినెరిగి వ్యాకరణాలు రాయాలి. సుప్తావస్థలో కదిలే కోర్కెలను సప్తవర్ణ దీప్తులుగా మలుచుకోవాలి. రేపనేది ఉందో లేదో ఈరోజే రుజువు. ప్రతి క్షణాన్ని వెలిగించుకుంటూ పోవాలి. ఉన్న జీవితాన్ని సంకలించి మేలుప్రతిని రూపొందించాలి. నిరాశకేం నీడలా వెన్నంటే ఉంటుంది. ఆశల తోరణాలనే ఎప్పటికప్పుడు అల్లవలసి ఉంది. నిరాశకేం నీడలా ఎప్పుడూ వెన్నంటే ఉంటుంది. ఆశల తోరణాలనే ఎప్పటికప్పుడు అల్లవలసి ఉంది. పూలు వాలినట్టు చినుకులు జారిపడ్డట్టు దుఃఖాలు జలజలా రాలిపోవచ్చు. పూలు వాడినట్టు చినుకులు జారినట్టు దుఃఖాలు జలజలా రాలిపోవచ్చు. వెచ్చటి సుఖస్పర్శ కరచాలనం చేయవచ్చు. ఏమో విరిగిన కొమ్మలు మళ్లీ అతుక్కోనూ వచ్చు. మరో కవిత శీర్షిక నువ్వు గుర్తొస్తావు. ఊసుపోనప్పుడు ఊపిరి తీస్తున్నప్పుడు సమీప దూరాల వియోగ విరామాల నడిమి దివారాత్రాలు విషాదాన్ని చిమ్మే దుఃఖదీపం. ఊసుపోనప్పుడు ఊపిరి తీస్తున్నప్పుడు సమీప దూరాల వియోగ విరామాల నడిమి దివారాత్రాలు విషాదాన్ని చిమ్మే దుఃఖదీపం. ఆగిపోయిన దారుల వెంట గమ్యం తెలియని ఒంటరి నడక. వాలిపోయిన వాకిట రాలిపోయిన రంగులు. ఊహలతో కొంత కొలుస్తాను, మౌనంతో కొంత ముడేస్తాను. పట్టు దొరకని చేరువలో నిశ్శబ్దాన్ని పాడే రహస్తంత్రి. అవును, దుఃఖపు తడిలేని నిష్క్రమణను నువ్వెలా నిర్వచించగలిగావు? దుఃఖపు తడిలేని నిష్క్రమణను నువ్వు ఎలా నిర్వచించగలిగావు? మహాశూన్యంలాంటి ఏకాంతంలో ఇంత గుండెమంట దేనికి? చిటారు కొమ్మన ఊగే పూమొగ్గ కొసన గలగలమనే ఆకుల ఊసుల మధ్య ఎవ్వరూ చేరని చోట ప్రాణం పోసుకోని పదాలలో మొట్టమొదటి ఆ చివరి మాట కోసం మౌనం నుంచి ధ్యాన శిఖరం దాకా తడవ తడవకూతడిమే అదే కల. నదిని రేగిన నెగడును ఆపలేని నిస్సహాయత. పట్టుజారిన అయోమయాన గల్లంతైన గుండె. సౌకుమార్యపు అయిన వేళల కోసం ప్రతి ఉదయంలోనూ వెతుకుతాను. ఉండీలేని సందేహం నిలవనీదు. ఉన్నదేదో కాకుండా పోయాక రోజులు శూన్యం వేపు నడుస్తాయి. అదిగదిగో అదిగో అదియే మన యాత్రాస్థలమంటూ కలిసి విడివడిన అడుగుల వెంట ఏక్తారాలో కలిసి విరాగితత్వం. ఎక్కవలసిన రైలు రాకముందే గమ్యం చేరిన పథికుడా, మరలిపోయే ముందు ఒక్కసారంటే ఒక్కసారి వెనుతిరిగి చూడాల్సింది. దిగులు దీపపు గుబులు నిన్ను కజిలించేది. మరలిపోయే ముందు ఒక్కసారంటే ఒక్కసారి వెనుతిరిగి చూడాల్సింది. దిగులు దీపపు గుబులు నిన్ను కదిలించేది. కనీసం ఆకాశం నేలను చూపించే చోట రాయని నా ప్రేమలేఖ చదవాల్సింది. వెంటతరిమే ఎడారి నీడను విడిచి పగలు రాత్రివైపు నడిచినంత సహజంగా ఏవీ పట్టని పురిటి క్షణాల కోసం నాకోసమే నీవైన నిన్ను వెతుకుతూ దిగంతాల కవతల వెలుగుపుంతలో నిన్ను

తప్పకుండా పోల్చుకుంటాను. ప్రేమ మాత్రమే తెలిసిన పసితనాన్ని మరింత మక్కువగా మళ్ళీ హత్తుకుందాం. కొత్తగా చేరిన రెండు మెరుగు పూలతో ఆ రాత్రి పాలపుంత కొత్తగా పరిమళిస్తుంది. మెత్తటి సందేశమొకటి భూమిని చేరుతుంది. ప్రేమ మాత్రమే తెలిసిన పసితనాన్ని మరింత మక్కువగా మళ్ళీ హత్తుకుందాం. కొత్తగా చేరిన రెండు మెరుగు పూలతో పాలపుంత ఆ రాత్రి కొత్తగా పరిమళిస్తుంది. మెత్తటి సందేశమొకటి భూమిని చేరుతుంది. కవిత శీర్షిక అసంగతం. ఉన్నదేదో ఒక్కే ఒక్కటై ప్రత్యామ్నాయమంటూ లేకపోయాక అవుననుకుని ఆమోదించడమే విజయం. గాయపడ్డ నేరానికి గమ్యమేదైనా అది పాక్షిక తీర్పు మాత్రమే. ఏమీ లేదని తెలియడానికైనా జీవితాన్ని ప్రేమించవలసిందే. కలిసి విడిన దారుల చీలికలు చీకటిని కోసుకుపోయే గమనమే మ్లానమైన మనసుకు మందు. కలిసి విడిన దారుల చీలికలలో చీకటిని కోసుకుపోయే గమనమే మ్లానమైన మనసుకు మందు. ప్రేమ, స్నేహం, మోహం నాణానికి ఒకవైపు బొమ్మలే. నదిలాంటి జీవితం వాలు తెలిసి పారుతూనే ఉంటుంది. ప్రేమ, స్నేహం, మోహం నాణానికి ఒకవైపు బొమ్మలే. నదిలాంటి జీవితం వాలు తెలిసి పారుతూనే ఉంటుంది. అంచులు లేవు అనుకున్న వ్యధను అంచెలంచెలుగా మోసుకుపోవాల్సిందే. అంచుల్లేవనుకున్న వ్యధను అంచెలంచెలుగా మోసుకుపోవాల్సిందే. మృత్యు ఘంటికలు వెంటతరిమే ఊపిరి దేహాలకు తెలుసు బతుకు విలువ. మృత్యుఘంటికలు వెంటతరిమే ఊపిరి దేహాలకు మరింత బాగా తెలుసు బతుకు విలువ. రెక్క రాలిందనో, ఆశ ఓడిందనో కూర్చున్న కొమ్మకి దేహాన్ని వేలాడదీస్తే అవిటివయ్యేవి అల్లుకున్న తీగలే. రెక్క రాలిందనో, ఆశ ఓడిందనో కూర్చున్న కొమ్మకి దేహాన్ని వేలాడదీస్తే అవిటివయ్యేవి అల్లుకున్న తీగలే. చలనసూత్రమెప్పుడూ చైతన్యమే. అలలు లేని కడలిని స్వప్నించాక తీరంచేరే వ్యూహం తెలిసే తీరాలి. అలవికాని భారాన్ని దింపుకుందుకు తెగిన నమ్మకపు కొసను ముందు కాలానికి ముడేయాల్సిందే. అలలు లేని కడలిని స్వప్నించాక తీరంచేరే వ్యూహం తెలిసే తీరాలి. అలవికారి భారాన్ని దింపుకుందుకు తెగిన నమ్మకపు కొసను ముందు కాలానికి ముడేయాల్సిందే. కలిసి విడిపోయే మూన్నాళ్ల జీవితంలో గెలుపన్నదేదీ బతుకునివ్వదు. కలిసి విడిపోయే మూన్నాళ్ల జీవితంలో గెలుపన్నదేదీ బతుకునివ్వదు. ఎవరో చేసిన గాయాలను పదే పదే తడుముకుంటూ బతుకును కోసుకుపోయే ఆత్మాహుతిని ఏ చరిత్ర నమోదు చెయ్యదు. ఆకాశం చిల్లులు పడదు, భూమి బద్దలవదు. కన్నవాళ్ల కళ్ళు మాత్రం కడదాకా కన్నీటి

0: నమోదు చెయ్యదు. ఆకాశం చిల్లులు పడదు, భూమి బద్దలవదు. కన్నవాళ్ల కళ్ళు మాత్రం కడదాకా కన్నీటి దీపాలవుతాయి. కంటిపాప గుండెచెమ్మ ఎప్పటికీ ఆరనిచ్చు. కన్నవాళ్ల కళ్ళు మాత్రం కడదాకా కన్నీటి దీపాలవుతాయి. కంటిపాప గుండెచెమ్మ ఎప్పటికీ ఆరనిచ్చు.
1: మీరింతవరకు శ్రీమతి ఆవాల శారద గారి స్వీయ కవితలు విన్నారు.
2: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ డిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ డిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: కార్యక్రమంలో ఇప్పుడు ఒక లలిత గీతం విందాం.

0: లలిత గీతం విన్నారు.
1: ఇప్పుడు బిర్యానీ ఆకు వలన కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. బిర్యానీ ఆకులను మనం ప్రతి నెలా కూడా ఎక్కువగానే కొంటూ ఉంటాము. కానీ వాటిని బిర్యానీ చేసినప్పుడు లేదా పలావ్ చేసినప్పుడు తప్ప మళ్ళీ దాని సంగతే గుర్తుకు రాదు. ఈ ఆకులను ఈ రోజుల్లోనే కాదు, రోమన్ల కాలం నుంచి కూడా వంటల్లోనూ సంప్రదాయ వైద్యంలోనూ వాడుతున్నారు. ఆరోగ్యపరంగా ఇది ఎన్నో మంచి ప్రయోజనాలు మనకి కలగజేస్తుంది. ఈ బిర్యానీ ఆకు అజీర్తికి మంచి మందులా పనిచేస్తుంది. పోషకాలు వంట బట్టేందుకు తోడ్పడుతుంది. పావు లీటర్ నీళ్లలో 4-5 బిర్యానీ ఆకులు చిన్న అల్లం ముక్క వేసి పావు వంతు అయ్యే వరకు మరిగించి చల్లారాక తేనె కలిపి రోజుకు 2 సార్లు కనుక తీసుకుంటే జీర్ణ వ్యవస్థ యొక్క పనితీరు మెరుగుపడుతుంది. పైగా మూత్రపిండాల్లో రాళ్లు కూడా ఏర్పడవు. ఇందులోని యాంటీబ్యాక్టీరియల్ గుణాల కారణంగా 2 లేదా 3 ఆకుల్ని నీళ్లలో వేసి బాగా మరిగించి ఆవిరిని పీల్చడంతో పాటు ఆ నీటిలో బట్టను ముంచి ఛాతీ దగ్గర రుద్దుకున్నట్లయితే శ్వాసకోశ వ్యాధులకు ఉపశమనం కలుగుతుంది. దీనికి తోడు దగ్గు, జలుబు, జ్వరాలు కూడా తగ్గుతాయి. ఈ నీళ్లను పావు వంత అయ్యే వరకు మరిగించి తాగినా కూడా చాలా మంచిది. ఇక తలనొప్పితో బాధపడేవారు ఈ ఆకుల్ని మెత్తగా రుబ్బి నుదురి కనుక పట్టిస్తే ఫలితం ఉంటుంది. అలాగే చుండ్రు సమస్యతో బాధపడేవారు ఈ ఆకుల్ని నీళ్లలో వేసి నానబెట్టి ఆ తరువాత వాటిని తీసి మాడు మీద బాగా రుద్దాలి. ఇక తరువాత తలస్నానం చేస్తే ఈ ఆకులోని పదార్థాల కారణంగా చుండ్రు తగ్గిపోతుంది. ఈ ఆకుల్లోని పార్థినోలైడ్ అనే ప్రత్యేక ఫైటోన్యూట్రియంట్ కీళ్లనొప్పుల వల్ల వచ్చే నొప్పిని కానివ్వండి, మంటని తగ్గించడానికి అద్భుతంగా పనిచేస్తుంది. అందుకే ఆయా నొప్పులతో బాధపడే వాళ్ళు దీన్ని కనుక ఆహారంలో భాగంగా చేసుకున్నా లేదా ఆకుల్ని మరిగించిన నీటిని తాగినా కూడా మంచి ఫలితం ఉంటుంది. ఈ ఆకుల్లోని కెఫిక్ ఆమ్లం, రూటీన్ అనే పదార్థాలు చెడు కొలెస్ట్రాల్ని తగ్గిస్తాయి. ఇంకా ఇందులోని కొన్ని పదార్థాలు క్యాన్సర్ నివారకంగా కూడా పనిచేస్తాయని

0: శాస్త్రజ్ఞుల యొక్క పరిశోధనల్లో తేలింది. ఈ ఆకుల్ని పొడి చేసి నెల రోజుల పాటు పావు టీ స్పూను చొప్పున పరకడుపున గనక తీసుకున్నట్లయితే మధుమేహం నియంత్రణలో ఉంటుంది. ఈ ఆకుల్ని నీళ్లలో వేసి మరిగించి ఆ వాసన పీల్చడం వల్ల ఒత్తిడి ఆందోళనలు తగ్గిపోతాయి. గరం మసాలాను ఇంట్లో తయారు చేసుకునే వాళ్ళు చెక్క, లవంగ, ఇలాచీలు, ధనియాలు, జీలకర్రతో పాటు కొన్ని బిర్యానీ ఆకులను కూడా వేసి వేయించి పొడి చేసి పెట్టుకొని వాటిని కూరల్లో కనుక వేసుకున్నట్లయితే కూరలకి మంచి రుచి వస్తుంది. ఈ ఆకుల్ని ఏదో రకంగా ఎక్కువగా వంటకాలలో వాడుకోవడంతో పాటు ఆకుల్ని మరిగించిన నీటిని టీ రూపంలో తీసుకున్నా కూడా చాలా మంచిది. విన్నారు కదండి బిర్యానీ ఆకుల వల్ల కలిగే ప్రయోజనాలు.
1: కార్యక్రమంలో చివరిగా ఒక లలిత గీతం విందాం.

0: లలిత గీతం విన్నారు. ఈనాటి వనితావాణి స్త్రీల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. సమయం 2 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ఢిల్లీ నుంచి వార్తా ప్రసారం వింటారు.
1: Good afternoon. This is Akashvani and I am Saira Mujtaba with the midday news. The headlines. Prime Minister Narendra Modi dedicates India's first greenfield integrated refinery cum petrochemical

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్. ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి.
1: మేరా జూతా హై జపానీ పుటలూ ఇంగ్లీష్.

0: చూసి ఫిర్మే దిల్ హై హిందుస్తానీ చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తులపై బిఐఎస్ మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ISI మార్కున్న చెప్పులని కొనుగోలు చేయండి. బిఐఎస్ నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
1: జారీ చేయువారు బిఐఎస్ విజయవాడ బ్రాంచ్.
2: తర్వాత కె లక్ష్మీ నరసమ్మ పాడిన సామవేదం, షణ్ముఖ శర్మ గారి రచనలో మోదుమూడి సుధాకర్ గారి సంగీతం అందించిన ఈ లలిత గీతం ఏంటి

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ డిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐనెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ డిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: తర్వాత కేబీకే మోహన్ రాజు గారు ఆలపించిన బోయి భీమన్న లలిత గీతం, సంగీతం ఎం చిత్రంజన్.

0: కర్పూర కాంతులు సుమ్ముగునివై మెలగాలమ్మ బంగారు మాయమ్మ.
1: లలిత గీతాలు విన్నారు శ్రోతలకు గమనిక. ఈ మధ్యాహ్నం 3:05 నుంచి 3:55 వరకు అనగా 50 నిమిషాల పాటు డిఆర్ఎం ట్రాన్స్మిటర్పై ట్రాన్స్మిషన్ కొనసాగుతోంది. కాబట్టి బీఆర్ఎం ప్రైమరీ ఛానల్ కార్యక్రమాలు డిఆర్ఎం రేడియోలో మాత్రమే ప్రసారమవుతాయి, సాధారణ రేడియోలో ప్రసారం కావు. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో యథావిధిగా ప్రైమరీ ఛానల్ కార్యక్రమాలు ప్రసారమవుతాయి. గమనిక విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం టీన్ టైమ్ హిందీ చిత్ర గీతాలు వింటారు. ముందుగా బచనా ఏ హసీనో చిత్రానికి ఈ పాట వినండి.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు, ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి, ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు పని దినాలలో సమర్పించగలరు.
1: శ్రోతలు టీన్ టైం కార్యక్రమంలో హిందీ చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత కుమార్ సాను, అల్కా యాగ్నిక్ పాడిన పాట వినబోతున్నారు. చిత్రం బాసిగర్.

మీరు విన్న ఆ పాట హిమేష్ రేష్మియా పాడిన జావేద్ అక్టర్ కీటం చిత్రం ఆప్కీ ఖాతిర్. కార్యక్రమంలో చివరిగా వినబోతున్న పాట బోర్డర్. ఈ చిత్రానికి సోనూ నిగమ్, రూప్ కుమార్, రాథోడ్ బృందం పాడిన జావేద్ అక్తర్ గీతం.

టీన్ టైం కార్యక్రమంలో హిందీ చిత్రగీతాలు మీరింతవరకు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం యువలయ క్విజ్ కార్యక్రమానికి స్వాగతం. కార్యక్రమంలో నేను అడిగే క్విజ్ ప్రశ్నలకు 0866 248 8812 అనే నెంబర్కి మీ జవాబులు అలాగే ఊరు పేరు క్లుప్తంగా టైప్ చేసి పంపించవచ్చు. మీరు వాట్సాప్ చేయాల్సిన నెంబర్ మరొకసారి 0866 248 8812. ఓకే అండి, ఇవాళ కార్యక్రమం అయితే ఇంకా మొదలు పెట్టేద్దాం.

ఇప్పటికీ మనం జాతీయ జెండాని ఎగురవేస్తాం కదా, ఆ జాతీయ పతాక రూపశిల్పి ఎవరు? ఇదండి మన మొదటి ప్రశ్న. దీనికి సమాధానం తెలిసినట్లయితే 0866248888 అనే నెంబర్కి వాట్సప్ చేయండి. ప్రశ్న మరొక్కసారి, మన జాతీయ పతాక రూపశిల్పి ఎవరు? ఓకేనండి, మీరు టైప్ చేసి పంపించేలోపు మనం ఒక మంచి పాట విందాం.

ఓకే అండి, ముందుగా నేను అడగబోయే ప్రశ్న, మన జాతీయ పతాక రూపశిల్పి ఎవరు? ఈరోజు కార్యక్రమంలో మొదటి ప్రశ్న, మన జాతీయ పతాక తెలుసు కదండి మనం, ఆగస్టు 15కి, అలాగే జనవరి 26

ఓకే అండి, మన జాతీయ పతాక రూపశిల్పి ఎవరు అనేది మన మొదటి ప్రశ్న కదా. ఆన్సర్స్ అందరూ పంపించారండి. ముందుగా పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు కరెక్ట్ సమాధానం పంపించారు. ఇంకా భాస్కరుని సత్యనారాయణ, అరుణకుమారి, అశోక్ కుమార్, మానసవీణ, మోక్షశ్రీ, మోనిష్, సుజాత నగర్ ఒంగోలు నుంచి కరెక్ట్ సమాధానం అండి. సూర్యనారాయణ గారు తెనాల నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. ఎం కొండారెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. మల్లీశ్వరి మార్కాపురం నుంచి కరెక్ట్ సమాధానం అండి. శేషాద్రి గారు నెల్లూరు నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. ఇంకా ప్రసాద్ ఎల్ఐసి కాలనీ నెల్లూరు హర్నాథ్పురం నుంచి కరెక్ట్ సమాధానం అండి. రెండు చింతల లక్ష్మీ కామేశ్వరి శ్రీనివాస్ ఉత్తరప్రదేశ్ వారణాసి నుంచి కరెక్ట్ సమాధానం పంపారు. ఒంగోలు నుండి దింటకుర్తి సుబ్బారావు కరెక్ట్ సమాధానం అండి. మీది నెల్లూరు జిల్లా ఇనమడుగు నుండి వాసు సిద్ధాంతి, శ్రీ చేబ్రోలు రామకృష్ణయ్య, సుభాషిణి, శ్రీ విష్ణు, కైలాష్, మనోజ్, తనోజ్ కరెక్ట్ సమాధానం పంపించారు.

పత్తి నల్గొండ జిల్లా నుంచి చిలకమర్రి ఉపేంద్రాచారి, బ్రహ్మాచారి, శ్రీ రామదాస్ అంజాచారి. కరెక్ట్ సమాధానం అండి. ఇంకా నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య శారద కరెక్ట్ సమాధానం పంపించారు. రాచర్ల సుబ్రహ్మణ్యం గారు పశ్చిమ గోదావరి జిల్లా నుంచి పంపించారు కరెక్ట్ సమాధానాన్ని. గోగులమూడి రాధాకృష్ణమూర్తి క్షీరసాగర్ మార్టూరు బాపట్ల జిల్లా నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. మిడతల రామ్మూర్తి గారు ఉరవకొండ నుంచి కరెక్ట్ సమాధానం అండి. అజ్జరపు సీతారామాంజనేయమూర్తి, సుశీల, రాజ, వెంకట శ్రీరామకృష్ణ నర్సాపురం పశ్చిమ గోదావరి జిల్లా నుంచి పంపించారు కరెక్ట్ సమాధానం. ఇంకా నేదునూరి కళ్యాణ్చారి, రుత్విక్, శ్రీవైష్ణవ్, కల్వకుర్తి నాగర్ కర్నూలు జిల్లా నుంచి కరెక్ట్ సమాధానం అండి. అనంతపురం నుంచి అనురాధ కరెక్ట్ సమాధానం పంపారు. ఫణిరాజ్ నెల్లూరు నుంచి కరెక్ట్ సమాధానం అండి. కాళ్ళ శ్రీనివాసరావు కోదాడు నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. ఆత్మకూరు నుంచి అధిశేష్ గారు కరెక్ట్ సమాధానం. మార్కాపురం శివాజీ నగర్ నుంచి టైలర్ మస్తాన్ వలి, ఫాతిమా కరెక్ట్ సమాధానం పంపారండి. ఇంకా శంకర్ టైలర్స్ ఖమ్మం నుంచి పంపించారు కరెక్ట్ సమాధానాన్ని. గుడ్ ఈవినింగ్ మేడం అంటున్నారు వీరు. ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. పాపిన్యపాలెం నుంచి సూర్యనారాయణ, ఈశ్వరమ్మ, క్రాంతికుమార్, అశోక్ కరెక్ట్ సమాధానం అండి. ఇంకా డాక్టర్ కేవి రావు తణుకు నుంచి పంపించారు, వీరు కూడా కరెక్ట్ సమాధానం పంపారు. దొడ్డిపట్ల కోటేశ్వరరావు గారు అత్తిల నుంచి కరెక్ట్ సమాధానం. సమీనా నెల్లూరు నుంచి కరెక్ట్ సమాధానం అండి. నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుంచి దమ్మోజి వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ, మధు, రవి, నవీన, రాధిక, త్రిలోక్, నెహాన్, శ్రీరామదాసు, కృపాచారి, అనిత, సాయి, వర్షిత్, రిక్విత్ కరెక్ట్ సమాధానం పంపించారు. ఇంకా సుజాత, ప్రకాష్, మెర్లిన్, ఐశ్వర్య విజయవాడ నుంచి కరెక్ట్ సమాధానం అండి. ఐ రామకృష్ణ శ్రీకాకుళం నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. నెల్లూరు జిల్లా కోవూరు నుంచి బి విజయకుమార్ రెడ్డి, గారు కరెక్ట్ సమాధానం అండి. ఇంకా దేవులపల్లి హనుమంతరావు కూర్నవల్లి నుంచి, ఖమ్మం కూర్నవల్లి నుంచి పంపించారండి కరెక్ట్ సమాధానం. అలాగే పాలెం పోలయ్య, ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుంచి అహోబిలం వెంకటేశ్వర్లు, నరేందర్ రెడ్డి ఇంకా వారి మిత్ర బృందం చాలామందే ఉన్నారండి. వీరంతా కూడా కరెక్ట్ సమాధానం పంపించారు. వీరి పేర్లు అందరూ చదివేటప్పటికీ మనకి యువలయ కార్యక్రమం అయిపోతుంది. తర్వాతన రొంపిచర్ల రాఘవాచార్యులు, అరుణకుమారి, లక్ష్మీనరసింహ, మోహనకృష్ణ కొత్త ముప్పరు ఏలూరు జిల్లా నుంచి పంపించారు కరెక్ట్ సమాధానాన్ని. సుబ్రహ్మణి గారు పెత్తనపల్లి నుంచి, కర్ణాటక పెత్తనపల్లి నుంచి పంపించారు కరెక్ట్ సమాధానం. మహమ్మద్ ఇనాయతుల్లా, ఇష్రతుల్లా, ఇబాత్తుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి కరెక్ట్ సమాధానం అండి. వీరు కోట మన్మథరావు, శోభారాణి, ఉదయవంశీ, హారిక, రాజమహేంద్రవరం తూర్పుగోదావరి జిల్లా నుంచి పంపించారండి కరెక్ట్ సమాధానాన్ని. చంద్రశేఖర్ గారు కొల్లాపూర్ నాగర్ కర్నూలు జిల్లా నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. ఇంకా నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్ కరెక్ట్ సమాధానం అండి. లతా సుహాస్ గారు హోస్కోట్ నుంచి కరెక్ట్ సమాధానం. నాగమణి గారు ఒంగోలు నుంచి కరెక్ట్ సమాధానం పంపారు. ఇంకా సిరిగిరి హరి కృష్ణ నంద్యాల జిల్లా నుంచి పంపించారండి కరెక్ట్ సమాధానం. కుంచి రామ్మూర్తి గారు కుంచువన్పేట నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలి వెంకటేశ్వర శ్యామల అయాన్సి కరెక్ట్ సమాధానం అండి. ఇంకా వెలవర్తిపాటి సత్యనారాయణ, జయలక్ష్మి, వాస్వి నగర్ కార్ఖానా సికింద్రాబాద్ తెలంగాణ నుంచి కరెక్ట్ సమాధానం అండి. గుంటూరు కొత్తపేట నుంచి షేక్ మెహబూబ్ సుభాని కొత్తపేట నుంచి పంపించారు, వీరు కరెక్ట్ సమాధానం పంపారు.

వరగంటి బదరి విశాల నెల్లూరు నుంచి. కరెక్ట్ సమాధానం అండి. ఇంకా పోలేపల్లి శ్రీనివాస్ గారు రాజన్నపేట గ్రామం సిరిసిల్ల నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. మునగాల వాస్తవ్యులు దైదా భిక్షం దైదా వెంకటి గాంధీనగర్ మిర్యాలగూడ నల్గొండ జిల్లా నుంచి కరెక్ట్ సమాధానం అండి. హ్యాపీ హోమ్స్ కాలనీ నల్గొండ జిల్లా నుంచి త్రివేణి చిన్మయి ప్రీతం కరెక్ట్ సమాధానం పంపారు. ఎం రావు గారు ఒంగోలు నుంచి కరెక్ట్ సమాధానం అండి. దస్తగిరి సంజయ యాస్మిన్ సాదియా ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. ఇంకా దంపూరు బలరాం రెడ్డి సుగుడమ్మ ఇనమడుగు నుండి సౌదామిని వసుంధర తుమ్మ పద్మావతి కరెక్ట్ సమాధానం అండి. నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాస్ రెడ్డి కరెక్ట్ సమాధానం. జాప భూమేశ్వర్ భూలక్ష్మి శ్రీశాంక్ వెల్లుల నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. ఎస్వి సుబ్రహ్మణ్యం గారు దక్షిణ చిరువోలు లంకావనిగడ్డ నుంచి కరెక్ట్ సమాధానం. ఇంకా సందల మనోజ్ కుమార్ బుచ్చిరెడ్డిపాలెం నెల్లూరు నుంచి పంపించారండి కరెక్ట్ సమాధానం. మాణిక్యాలరావు సత్యవతి గారు కాకినాడ నుంచి కాకినాడ జిల్లా దుర్గాడ నుంచి కరెక్ట్ సమాధానం అండి. మన జాతీయ పతాక రూపకర్త కరెక్ట్ సమాధానం పంపించారు. వీరు ఎవరండి? తెనాల నుంచి కుమార్ గారు. ఇంకా వీరు వెంకటేశ్వరరావు గారు మార్టూర్ నుంచి బి వెంకటేశ్వరరావు గారు ఆన్సర్ టైప్ అండ్ ఆన్సర్ తప్పు పంపించారండి. ఎవరో మళ్ళీ ఒకసారి ధవళ లక్ష్మీ నరసింహారావు గారు మళ్ళీ ఒకసారి క్వశ్చన్ చెప్పమంటున్నారు. జాతీయ పతాక మన జాతీయ పతాక రూపశిల్పి ఎవరు అండి? ఓకే, డి వాణి వెంకటేశ్వరరావు మారుతి టౌన్షిప్ నంద్యాల జిల్లా నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. ఇంకా నెల్లూరు జిల్లా దగదర్తి మండలం చెన్నూరు నుంచి వనం శేషయ్య వెంకటేశ్వర్లు కృష్ణవేణి కరెక్ట్ సమాధానం అండి. చల్లపల్లి నుంచి రాజేశ్వరరావు విజయలక్ష్మి పూర్ణశ్రీ ఈశ్వర్ కరెక్ట్ సమాధానం పంపించారు. ధవళ లక్ష్మీ నరసింహారావు నరసాపురం పశ్చిమ గోదావరి జిల్లా నుంచి ఇప్పుడు కరెక్ట్ సమాధానం పంపించారండి. ఇస్మాయిల్ బాయ్ జాకీర్ బాయ్ ఎఫ్ఎంఎస్ సర్దార్ బాయ్ కరెక్ట్ సమాధానం పంపారు. ఓకే అండి, అందరూ కూడా కరెక్ట్ సమాధానాన్ని పంపించారు. ఒక్కరు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా కరెక్ట్ సమాధానం పంపించారండి. దీనికి ఆన్సర్ అందరూ కూడా మీరు పంపించిన సమాధానం కరెక్టే కాబట్టి మీకు తెలిసే ఉంటుంది. దీనికి సమాధానం పింగళి వెంకయ్య అండి. మన జాతీయ పతాక రూపశిల్పి ఎవరు అంటే పింగళి వెంకయ్య. ఈరోజు ఆయన వర్ధంతి, అందుకని మనం ఈ ప్రశ్నని మనం చెప్పుకున్నాం అన్నమాట. మన జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్య. ఓకే అండి, మనం ఇవాళ్టి ప్రశ్న రెండో ప్రశ్నలోకి వెళ్ళిపోదాం. ఆ రెండో ప్రశ్న ఏంటంటే, అల్లూరి సీతారామరాజు, మీకు తెలుసు కదా అల్లూరి సీతారామరాజు ఏ సంవత్సరంలో జన్మించారు? అల్లూరి సీతారామరాజు ఏ సంవత్సరంలో జన్మించారు? ఇది రెండో ప్రశ్న అండి. ఆన్సర్ కనుక తెలిసినట్లయితే 0866248812 అనే నెంబర్కి క్లుప్తంగా మీరు మీ పేరు ఊరు క్లుప్తంగా టైప్ చేసి పంపించండి ఆన్సరు. మనం చిన్నగా ఒక పాట విందాం.

ఓకే అండి, అల్లూరి సీతారామరాజు ఏ సంవత్సరంలో జన్మించారు అనేది మన రెండో ప్రశ్న. ఆన్సర్స్ అందరూ కూడా పంపించేశారు, మనం చదివేద్దాం. ముందుగా భాస్కరుని సత్యనారాయణ, అరుణకుమారి, అశోక్ కుమార్, మానసవీణ, మోక్షశ్రీ, మోనిష్, సుజాత నగర్, ఒంగోలు నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. శేషాద్రి గారు నెల్లూరు నుంచి కరెక్ట్ సమాధానం అండి. పండా లలితాదేవి, శ్రీధరబాబు, సునీత, నగరం మండలం బాపట్ల జిల్లా నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. రాచల సుబ్రహ్మణ్యం గారు పశ్చిమ గోదావరి జిల్లా నుంచి పంపించారు కరెక్ట్ సమాధానాన్ని. ఇంకా నెల్లూరు జిల్లా ఎనమడుగు నుంచి వాసు సిద్ధాంత శ్రీ, చేబ్రోలు రామకృష్ణయ్య, సుభాషిణి, శ్రీ విష్ణు, కైలాష్, మనోజ్, తనోజ్ కరెక్ట్ సమాధానం అండి. తిప్పర్తి నల్గొండ జిల్లా నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు రామదాసు, అంజాచారి, బ్రహ్మాచారి, చిలకమరి ఉపేంద్రచారి, వీరంతా కూడా కరెక్ట్ సమాధానం పంపారు. నాగమణి గారు ఒంగోలు నుంచి కరెక్ట్ సమాధానం అండి. చల్లపల్లి నుంచి రాజేశ్వరరావు గారు, లక్ష్మి, పూర్ణశ్రీ, ఈశ్వర్ కరెక్ట్ సమాధానం పంపించారు. ప్రసాద్ గారు ఎల్ఐసి కాలనీ నెల్లూరు హర్నాథపురం నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. కల్వకుర్తి నాగర్ కర్నూలు జిల్లా నుంచి కళ్యాణ్చారి, రిత్విక్, శ్రీ వైష్ణవ్ వీరంతా కూడా కల్వకుర్తి నాగర్ కర్నూలు జిల్లా నుంచి కరెక్ట్ సమాధానం పంపారండి. ఫణిరాజు గారు నెల్లూరు నుంచి కరెక్ట్ సమాధానం పంపారు. ఎం కొండారెడ్డి సిద్ధవడ మండలం కడప జిల్లా నుంచి కరెక్ట్ సమాధానం పంపారు. కొత్త ముప్పరు ఏలూరు జిల్లా నుంచి రొంపిచల రాఘవాచార్యులు, అరుణకుమారి, లక్ష్మీ నరసింహ, మోహనకృష్ణ కరెక్ట్ సమాధానం అండి. పశ్చిమ గోదావరి జిల్లా ధవళ లక్ష్మీ నరసింహారావు నర్సాపురం నుంచి పంపించారు కరెక్ట్ సమాధానం అండి. గుడ్ ఈవినింగ్ ఆకాశవాణి అంటున్నారు. ఉత్తరప్రదేశ్ వారణాసి నుంచి రెండు చింతల లక్ష్మీ కామేశ్వరి శ్రీనివాస్ కరెక్ట్ సమాధానం అండి. ఇంకా సుజాత ప్రకాష్ మెర్లిన్ ఐశ్వర్య విజయవాడ నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. గోగులమూడి రాధాకృష్ణమూర్తి, మాధవి, క్షీరసాగర్, మార్టూరు నుంచి బాపట్ల జిల్లా నుంచి కరెక్ట్ సమాధానం పంపారు. ఇంకా నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య శారద కరెక్ట్ సమాధానం అండి. ఎం రామ్మోహన్ రావు, సత్యవతి, శ్రీనివాసరావు, సూర్యతేజ, మను, ఇరుసుమండ, అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆంధ్రప్రదేశ్ నుంచి పంపించారండి కరెక్ట్ సమాధానాన్ని. మిడతల రామ్మూర్తి గారు ఊరవకొండ నుంచి కరెక్ట్ సమాధానం పంపారు. కేవీ రావు గారు తణుకు నుంచి కరెక్ట్ సమాధానం అండి. పాలెం పోలయ్య ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుంచి, అహోబిల వెంకటేశ్వర్లు, లక్ష్మి, ఇంకా దేవరాజు గట్టు నుంచి సాల్మన్ రాజు వీరంతా కూడా కరెక్ట్ సమాధానం పంపారు. శంకర్ పోలీస్ టైలర్స్ ఖమ్మం నుంచి పంపించారు కరెక్ట్ సమాధానాన్ని. ఇంకా దస్తగిరి సంధ్య, యాస్మిన్, సాదియా, ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి కరెక్ట్ సమాధానం అండి. దేవులపల్లి హనుమంతరావు గారు కూర్నవలి నుంచి పంపించారు ఖమ్మం కరెక్ట్ సమాధానం పంపారు. సుబ్రహ్మణ్య గారు పెత్తనపల్లి కర్ణాటక నుంచి కరెక్ట్ సమాధానం. ఐ రామకృష్ణ శ్రీకాకుళం నుంచి కరెక్ట్ సమాధానం అండి. ఇంకా పాపిన్యపాల నుంచి సూర్యనారాయణ, ఈశ్వరమ్మ, క్రాంతికుమార్, అశోక్ కరెక్ట్ సమాధానం పంపించారు. ఇంకా డి వాణి, వెంకటేశ్వరరావు మారుతి టౌన్షిప్ నంద్యాల నుంచి కరెక్ట్ సమాధానం పంపారు. ఒంగోలు నుంచి దింటకుర్తి సుబ్బారావు గారు కరెక్ట్ సమాధానం అండి. ఇంకా సందల మనోజ్ కుమార్ బుచ్చిరెడ్డిపాలెం నుంచి నెల్లూరు జిల్లా నుంచి పంపించారు కరెక్ట్ సమాధానాన్ని. మార్కాపురం శివాజీ నగర్ నుంచి టాలెన్ మస్తాన్ వలి ఫాతిమా కరెక్ట్ సమాధానం అండి. మాణిక్యాలరావు సత్యవతి గారు కాకినాడ జిల్లా దుర్గాడ నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ సమాధానం అండి.

నల్గొండ జిల్లా చిత్రియాల మండలం చిత్రియాల గ్రామం నుంచి వేదమోజ్ వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ, మధురవి, నవీన్, నవీన, రాధిక, త్రిలోక్, నెహాన్, ఇంకా వారి కుటుంబ సభ్యులు వీరంతా కూడా కరెక్ట్ సమాధానం పంపించారండి. చాలా పేర్లు పెడుతున్నారండి. దయచేసి 2-3 పోర్లు పెట్టి కుటుంబ సభ్యులు అంటే చాలు, చక్కగా మీ కుటుంబం అంతా చదివినట్టేను. మనకి టైం తక్కువగా ఉంది కదా, పేర్లన్నీ చదవలేము. చంద్రశేఖర్ గారు కొల్లాపూర్ నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహాబాను జైనుద్దీన్ కరెక్ట్ సమాధానం అండి. అజ్జరపు సీతారామాంజనేయమూర్తి, సుశీల రాజా, వెంకట శ్రీరామకృష్ణారావు నరసాపురం పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. ఇంకా కాళ్ళ శ్రీనివాసరావు గారు కోదాడ నుంచి కరెక్ట్ సమాధానం అండి. లతా సుహాస్ గారు హోస్కోట్ నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. మహమ్మద్ ఇనాయతుల్లా, ఇష్రతుల్లా, ఇబాతుల్లా భవానీపేట గ్రామం నుంచి, కామారెడ్డి జిల్లా నుంచి పంపించారు కరెక్ట్ సమాధానం. ఇంకా దినేష్ గారు ప్రకాశం జిల్లా నుంచి పంపించారు, కరెక్ట్ సమాధానమేనండి. జాప భూపేశ్వర్, భూలక్ష్మి, శ్రీశాంక్ వెల్లుల నుంచి కరెక్ట్ సమాధానం అండి. ప్రభా చీరాల నుంచి కరెక్ట్ సమాధానం అండి. నిందాకటి ప్రశ్నకు కూడా కరెక్ట్ సమాధానం పెట్టారు, కానీ లేటుగా పెట్టారు. నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి కరెక్ట్ సమాధానం అండి. ఇంకా ఆత్మకూరు నుంచి ఆదిశేష్ గారు కరెక్ట్ సమాధానం పంపించారు. నెల్లూరు జిల్లా కోవూరు నుంచి బి విజయ్ కుమార్ రెడ్డి గారు కరెక్ట్ సమాధానం అండి. ఇంకా వరగంటి బదలీ విశాల నెల్లూరు నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. వెలవర్తిపాటి సత్యనారాయణ, జయలక్ష్మి, వాసవి నగర్ కార్ఖానా సికింద్రాబాద్ తెలంగాణ నుంచి కరెక్ట్ సమాధానం అండి. లేగుంటపాడు గ్రామం నుంచి, నెల్లూరు జిల్లా లేగుంటపాడు నుంచి సౌషీర్ శ్రావణ కుమార్, రమణమ్మ, గోవిందయ్య కరెక్ట్ సమాధానం పంపించారు. తాతినాడ భాస్కర్రావు తణుకు నుంచి కరెక్ట్ సమాధానం అండి. కుంచి రామ్మూర్తి గారు కుంచవనపేట నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. దంపూరు బలరామరెడ్డి, సుగుణమ్మ, ఇనమడుగు నుంచి సౌదామిని, వసుంధర, తుమ్మా, పద్మావతి కరెక్ట్ సమాధానం అండి. నల్గొండ నుంచి హైమా రాఘవేందర్రావు, శేషు కరెక్ట్ సమాధానం పంపించారు. పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు కరెక్ట్ సమాధానం అండి. పోలపల్లి శ్రీనివాస్ గారు రాజన్నపేట గ్రామం నుంచి, సిరిసిల్ల జిల్లా నుంచి పంపించారు కరెక్ట్ సమాధానం. హ్యాపీ హోమ్స్ కాలనీ నల్గొండ జిల్లా నుంచి దైదా త్రివేణి, చిన్మయి, ప్రీతం కరెక్ట్ సమాధానం అండి. సమీనా నెల్లూరు నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. దొడ్డిపట్ల కోటేశ్వరరావు గారు అత్తిల నుంచి కరెక్ట్ సమాధానం అండి. వేణుగోపాల్ యాదవ్ అదోని మండలం చిన్నపెండేకల్ విలేజ్ నుంచి పంపించారు కరెక్ట్ సమాధానం. నంద్యాల జిల్లా నుంచి రమేష్ వర్మ గారు కరెక్ట్ సమాధానం అండి. దైదా భిక్షం వెంకటి, గాంధీనగర్, మిర్యాలగూడ, నల్గొండ జిల్లా నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. ఇంకా రంగారెడ్డి జిల్లా ఏకలవ్యనగర్ నుంచి బిజిలి వెంకటేష్, శ్యామల, అయాన్స్, సియోను, నాగటిపండు, ఇంకా వారి కుటుంబ సభ్యులు వీరంతా కూడా కరెక్ట్ సమాధానం పంపించారండి. ఇస్మాయిల్ బాయ్, సయ్యద్ జాకీర్ బాయ్, ఇంకా సర్దార్ బాయ్ కరెక్ట్ సమాధానం అండి. అలాగే నెల్లూరు జిల్లా దగదర్తి మండలం చెన్నూరు నుంచి వనం, శేషయ్య, వెంకటేశ్వర్లు, కృష్ణవేణి కరెక్ట్ సమాధానం పంపించారు. ఓకేనండి, మీరు పంపించిన అందరి పేర్లు కూడా నేను చదివాను. ఆన్సర్ మీకు తెలిసే ఉంటుంది కదా, మీకు కరెక్ట్గానే పంపించారు అందరూ కూడాను. అల్లూరు సీతారామరాజు గారు ఏ సంవత్సరంలో జన్మించారు అంటే 1897 సంవత్సరం అండి. 1897 సంవత్సరం ఈరోజునే అంటే జూలై 4వ తేదీన జన్మించారనమాట. ఓకే, ఆన్సర్స్ అందరూ టైప్ చేసి పంపించిన అందరికీ కూడా ధన్యవాదాలు అండి. పేరు పేరున మళ్ళీ రేపటి కార్యక్రమంలో మళ్ళీ యువలయలో కలుసుకుందాం. ఈ పాట విని మనం ఈ యువలయ కార్యక్రమాన్ని క్లోజ్ చేద్దాం.

0: యువలయ కార్యక్రమం విన్నారు.
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: ఆకాశవాణి ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
2: ఆకాశవాణి హిందీ పాఠం. ఈనాటి కార్యక్రమంలో తెనాలిరామ్కి చాతుర్యు 8వ తరగతికి హిందీ పాఠం వింటారు. ఉపాధ్యాయులు శ్రీ టి జయరాం, విద్యార్థిని బి ప్రణవాక్షర. వినండి 8వ తరగతికి హిందీ పాఠం, తెనాలిరామ్కి చాతుర్యు.
3: నమస్తే అధ్యాపక్ జీ.
4: బైటో ఆశీష్, తుమ్హే మాలూమ్ హై కి చిత్రాయి కిసే కహతే హై?
3: ఏక్ చోటీ లకీర్ కో బినా మిటాతే బడీ కర్నీ హీ చతురాయి మానీ జాతీ హై.
4: బిల్కుల్ టీకీ కహా తుమ్నే, యహీ భావ శ్యామపట్ పర్ దర్శావోగే?
3: జీ హా, ఇస్ తరహ దోనో లకీర్ కించనీ హై.
4: తేరీ చిత్రాయి సహీ డంగ సే ప్రకట్ కియా హై. అబ్ కహో, కోయి ఏక్ చిత్ర ఔర్ హాజరీ జవాబ్ ఆద్మీ కా నామ్ బతావో జో శ్రీకృష్ణ దేవరాయ్ కే దర్బార్ మే తే.
3: వే తే తెనాలిరామ్, జిన్కో హమ్ వికట కవి నామ్ సే భీ జాంతే హై.
4: సహీ.

0: राम बताया है। आज हम तेनालीराम की चित्राई नामक पाठ के द्वारा उनकी चित्राई क्या है जानेंगे।
1: जी हाँ, विजयनगर राज्य के राजा श्री कृष्ण देवराय थे। उनकी सभा का नाम भुवन विजयम था। उनकी सभा में अष्टदिग्गज नामक आठ कवि रहते थे। उनमें से तेनालीराम बहुत ज्ञानी और चतुर व्यक्ति थे। अपनी होशियारी से हर समस्या का हल निकाल लेते थे, इसलिए उन्हें विकट कवि भी कहते थे।
0: विजयनगर राज्य के राजा श्री कृष्ण देव राय थे। उनकी सभा का नाम भुवन विजयम था। विजयनगर राज्यान के राजु श्री कृष्ण देव राय वारु वारी सभनु भुवन विजयम अंटारु। उनकी सभा में अष्ट दिग्गज नामक आठ कवि रहते थे। उनमें से तेनालीराम बहुत ज्ञानी और चतुर व्यक्ति थे। वारी सभलो अष्ट दिग्गजमुलु अने 8 मंदि कवुलु उंडेवारु। వారిలో తెనాలిరాముడు చాలా జ్ఞానవంతుడు మరియు చతురుడు. అప్ని హోషియారీ సే హర్ సమస్యా కా హల్ నికాల్ లేతే థే, ఇస్లియే ఉన్హే వికట కవి భీ కహతే థే. తెనాలిరాముడు తన తెలివితేటలతో మరియు చతురతతో ఎంత కష్టమైన సమస్యలైనా పరిష్కారం తెలిపేవాడు. అందువలన ఆయన్ను వికట కవి అంటూ ఉండేవారు.
1: एक दिन राजा कृष्णदेवराय ने राज्य के प्रमुख व्यक्तियों को अपने महल में भोजन के लिए बुलाया। अतिथियों को सोने के बर्तनों में भोजन परोसा गया। सोने के बर्तनों को देखकर एक अतिथि का मन लाल छाया। उसने छुपक से एक चम्मच को उठाकर अपनी जेब में रख लिया।
0: एक दिन राजा कृष्णदेवराय ने राज्य के प्रमुख व्यक्तियों को अपने महल में भोजन के लिए बुलाया। अतिथियों को सोने के बर्तनों में भोजन परोसा गया। ఒకరోజు రాజా కృష్ణదేవరాయలు రాజ్యంలో గల ప్రముఖమైన వ్యక్తులకు తన మహల్లో భోజనం ఏర్పాటు చేశారు. అతిథులకు బంగారపు పాత్రలో భోజనం వడ్డించారు. సోనే కే బర్తనం కో దేఖ్ కర్ ఏక్ అతిథి కా మన్ లల్చాయా. ఉస్నే చుప్కే సే ఏక్ చమ్మచ్ కో ఉఠా కర్ అప్ని జేబ్ మే రఖ్ లియా. బంగారపు పాత్రలు చూసిన ఒక అతిథి యొక్క మనసు ఆశపడింది. ఆయన చాటుగా ఒక చెంచాను తీసి తన జేబులో పెట్టుకున్నాడు.
1: राजा कृष्णदेवराय तथा तेनालीराम ने अतिथि को चम्मच जेब में रखते हुए देख लिए था। राजा कृष्णदेवराय ने तेनालीराम को संकेत किया। तेनालीराम तुरंत समझ गए कि अतिथि का अपमान किए बिना ही चम्मच निकलवाना है।
0: राजा कृष्णदेवराय तथा तेनालीराम ने अतिथि को चम्मच जेब में रखते हुए देख लिया था। राजा कृष्णदेवराय ने तेनालीराम को संकेत किया। तेनालीराम तुरंत समझ गए कि अतिथि का अपमान किए बिना ही चम्मच निकलवाना है। राजा कृष्णदेवरायलु మరియు తెనాలిరాముడు అతిథి చెంచాని తన జేబులో పెట్టుకునేట గమనించారు. మరియు రాయలవారి సంకేతము అతిథికి అవమానం కలగకుండా చెంచా తీసుకోవాలని తెనాలిరాముడికి వెనువెంటనే అర్థమైంది.
1: जब सब लोगों ने भोजन कर लिया तो तेनालीराम अपने स्थान पर खड़े होकर बोले, सज्जनों, अब आप सबके मनोरंजन के लिए मैं एक जादू का खेल दिखाऊंगा। देखिए, मैं यह सोने को चम्मच अपनी जेब में रखूंगा और आप लोगों में से किसी एक आदमी की जेब से निकालूंगा।
0: जब सब लोगों ने भोजन कर लिया तो तेनालीराम अपने स्थान पर खड़े होकर बोले, सज्जनों, अब आप सबके मनोरंजन के लिए मैं एक जादू का खेल दिखाऊंगा। देखिए, मैं यह सोने का चम्मच अपनी जेब में रखूंगा और आप लोगों में से किसी एक आदमी की जेब से निकालूंगा। అందరూ భోజనం చేసిన తర్వాత తెనాలిరాముడు తన స్థానంలో నిలబడి, సజ్జనులారా, మీ అందరి వినోదం కోసం నేను ఇప్పుడు ఒక తమాషా ఆట చూపిస్తాను. చూడండి, నేను ఈ బంగారపు చెంచాను నా జేబులో పెట్టుకున్నాను మరియు మీలో ఏ ఒక్కరి జేబులో నుంచైనా బయటకు తీస్తాను.
1: तेनालीराम ने चम्मच अपनी जेब में रख ली। फिर उन्होंने आंखें बंद की और कोई मंत्र पढ़ने का बहाना बनाया। थोड़ी देर बाद उन्होंने अपनी आंखें खोली और कहा कि अब चम्मच मेरी जेब में से से किसी और की जेब में चला गया है। देखते हैं कि किसकी जेब में है।

0: లియే వహ్ యహ్ వే యే ప్రయోగ్ కర్తే హే, అంటే మాట్లాడేవారి కోసము మై హమ్ అని, వినేవారి కోసము తూ తుమ్ ఆపని, మరియు ఇతరులకు ఇతర వస్తువుల కొరకు వహ్ యహ్ వే యే అని చెప్పాలి. ఎలా అంటే, జైసే కి మై ఘర్ మే హూ, ఆప్ సభా మే హై, వహ్ మైదాన్ మే హై.
1: నిచ్చయ వాచక కిస్ తరహ సూచిత్ కియా జాతా హై జీ?
0: ఇసిసే నిశ్చయ కా బోధ్ హోతా హై. దీని ద్వారా నిశ్చిత భావం తెలుస్తుంది. ఎలా అంటే, యహ్ ఆద్మీ సైనిక్ హై, యే అధ్యాపక్ హై, వహ్ స్త్రీ డాక్టర్ హై. జైసే, తెలిసిందా?
1: జీ హా. అనిచ్చయ సర్వనామ సే కుచ్ సందేహ హోతా హై నా అధ్యాపక్ జీ?
0: బిల్కుల్, ఇస్ సర్వనామ సే అసంపూర్తి కా భావ్ ప్రకట్ హోతా హై. దీని ద్వారా అసంపూర్ణమైన భావం కలుగుతుంది. జైసే కి ఉస్కో తోడా పానీ దీజియే, కుచ్ లోగ్ వహాం బాత్చీత్ కర్ రహే హై. ఈ వాక్యములలో తోడా, కుచ్ అనిచ్చయ సర్వనామంకు చెందిన పదములు. అర్థమైందా?
1: జీ హా. ఉస్కి జిస్కి ఏ శబ్ద కిసి తరహ కే సర్వనామ కే ఆధారన్ హే.
0: ఠీక్ బాత్ కహీ హో. ఉస్కి ఉన్కి జిస్కి జో సో ఆది శబ్ద సంబంధవాచక సర్వనామ కే లియే ప్రయోగ్ హోతా హై. ఈ పదములు సంబంధవాచక సర్వనామంకై వ్రాయబడతాయి. జైసే కి ఎలా అంటే, ఉస్కి కితాబ్ యహాం హై, జో మెహనత్ కర్తా హై ఉస్కా ఫల్ అచ్చా హోతా హై. జానే?
1: జీ హా, జాన్ లీ. కహా కౌన్ క్యా ఏ ప్రశ్నవాచక చిహ్న ఏనా?
0: తుమ్హారా జ్ఞాన్ అచ్చా హై. ఉదాహరణకు, తుమ్ కహా జా రహే హో, వహాం కౌన్ గా రహే హై, ఆప్ కబ్ యహాం ఆనే వాలే హై. ఇటువంటి ప్రశ్నవాచక సర్వనామములు అని అంటాం. తెలిసిందా?
1: జీ హా. నిజవాచక సర్వనామ సే కుచ్ విశేషణ భావ్ లగ్తా హై అధ్యాపక్ జీ?
0: హా, తుమారా విచార్ టీక్ హై. దీనిని సొంతము లేక నాది అనే భావం తెలుపుటకు ఆప్ అనే పదం ద్వారా వాక్యంలో ప్రత్యేకంగా తెలియచేయటం జరుగుతుంది. జైసే కి ఎలా అంటే, మై అప్నా కామ్ ఆప్ కర్తా హూ. జయా హిందీ మే స్వయం బోల్ సక్తి హై, వే లోగ్ ఆప్కే ఆప్ అప్నా ఆప్ కామ్ కర్ సక్తే హై.
1: జీ హా.
0: మై హమ్ కిస్ ప్రకార్ కే సర్వనామ కే శబ్ద హై?
1: పురుషవాచక సర్వనామ కే శబ్ద హై.
0: వహ్ యహ్ వే యే కిస్కే ఉదాహరణ హై?
1: నిశ్చయ వాచక సర్వనామ కే లియే.
0: కోయి కుచ్ కిస్ తరహ కే సర్వనామ కే శబ్ద హై?
1: అనిచ్చయ వాచక సర్వనామ కే హై.
0: ఉస్కి జిస్కి సో జో కిస్ తరహ కే సర్వనామ కే శబ్ద హై?
1: జిస్కి ఉస్కి సంబంధ వాచక సర్వనామ కే శబ్ద హై.
0: నిజ వాచక సర్వనామ కే కుచ్ వాక్య కహోగే అప్ని ఓర్ సే?
1: జీ హా, బిల్కుల్. హమ్ అప్నా పాఠ స్వయం పఢతే హై, వే అప్నా కార్య ఆప్ కర్తే హై, వహ అప్ని గాడీ ఆప్ చలాతా హై.
0: బహుత్ అచ్చి తరహ జాన్ గయీ హో, శహబాష్. ఆజ్ కా పాఠ యహీ సమాప్త హోతా హై.
1: ధన్యవాద్ అధ్యాపక్ జీ.
0: ఆశీష్ ప్రణవాక్షర.
2: తెనాలి రామ్ కి చాతుర్య 8వ తరగతికి హిందీ పాఠం మీరు ఇంతవరకు విన్నారు. ఉపాధ్యాయులు శ్రీ టి జయరామ్, విద్యార్థిని బి ప్రణవాక్షర. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.
3: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు శ్రీమతి ఆత్మకూరి పరిశుద్ధం బృందం ఆలపించిన జానపద గీతాలు వినండి.

0: ఏ ఊరే పిల్ల, పిల్ల నీ పేరు, నీ ఊరు పేరే మనల్సి మాట్లాడు.
1: ఏ ఊరే పిల్ల, పిల్ల నీ పేరు, నీ ఊరి పేరే మనల్సి మాట్లాడు.

0: మా ఊరు నీకెల మా జోలి నీకెల మా మామ చూస్తేను మంచోడు కాదు
1: ఊర పిల్ల
0: పిల్ల నీ పేరు
1: ఊర పిల్ల
0: పిల్ల నీ పేరు

0: ఊరు పేరే మనల్సి మాట్లాడు.
1: ఏ ఊరి పిల్ల, పిల్ల నీ పేరు, నీ ఊరి పేరే మనల్సి మాట్లాడు.
0: ఇంకేమంటాడే
1: గురజాడా,
0: ఇంకేమంటాడా
1: తగలదే గురజాడా,
0: ఆడింకేమంటాడా తగలదే గురజాడ, చెప్పు దెబ్బల మారి సాయి పరమయ్యా,
1: ఆడింకేమంటాడా తగలదే గురజాడ, చెప్పు దెబ్బల మారి సాయి పరమయ్యా.
0: ఏ ఊరు పిల్ల,
1: పిల్ల నీ పేరు,
0: ఊరు పిల్ల,
1: పిల్ల నీ పేరు,
0: ఊరు పిల్ల, పిల్ల నీ పేరు, నీ ఊరు పేరే మనల్సి మాట్లాడు.

నష్టకొంకము పోయనే చెల్లెల బావడిగితే మందున సెత్తండకాశననవే అక్కయ్య శిరిషమట పోషననవే.

0: నిలబెట్టిన రాడు మా మామయ్య గారు, నేను టిఫిన్ చేయటకెళ్ళినాను మామయ్య గారు.
1: వడలు పెట్టి రాణి మా మామయ్య గారు, నేను టిఫిన్ చేయటకెళ్ళినాను మామయ్య గారు.
0: చిక్కుడు చెట్టు మేకలు మేసే
1: వైకోడలు,
0: చిక్కుడు చెట్టు మేకలు మేసే
1: వైకోడలు,
0: చిక్కుడు చెట్టు మేకలు మేసే వైకోడల, నువ్వు ఎవరింటికి వెళ్ళినావే వైకోడల,
1: చిక్కుడు చెట్టు మేకలు మేసే వైకోడ.

0: మా మామయ్య గారు, నేను సరుకుల కోసం వెళ్ళినాను మామయ్య గారు.
1: వంగ చెట్లు మేకలు మేసే
0: వైకోడలు,
1: వంగ చెట్లు మేకలు మేసే
0: వైకోడలు,
1: వంగ చెట్లు మేకలు మేసే వైకోడల. నువ్వు ఎవరింటికి వెళ్ళినా వైకోడలు.

0: నేను బస పాపమ్మ మామయ్య గారు, నేను పాల కోసం వెళ్ళినాను మామయ్య గారు.
1: పాలు పోసే పాపమ్మ మామయ్య గారు, నేను పాల కోసం వెళ్ళినాను మామయ్య గారు.
0: చెట్లు మేకలు మేసే
1: వైకోడలు,
0: బీర చెట్లు మేకలు మేసే
1: వైకోడలు,
0: బీర చెట్లు మేకలు మేసే వైకోడలు.

0: Por favor.
1: మీరింతవరకు శ్రీమతి ఆత్మకూరి పరిశుద్ధం బృందం ఆలపించిన జానపద గీతాలు విన్నారు.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు, ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి, ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు 10 దినాలలో సమర్పించగలరు.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం చిత్రతరంగిణి కార్యక్రమంలో ముందుగా ఇద్దరు అసాధ్యులే ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన ఆత్రీయ గీతం.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు, ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి, ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు పనిదినాలలో సమర్పించగలరు.
1: చిత్రగీతాల కార్యక్రమంలో వినబోతున్న పాట ఘరానా మొగుడు. ఈ చిత్రం నుండి మనోజ్ చిత్ర ఆలపించిన గీతం.

చిత్రగీతాల కార్యక్రమంలో వినబోతున్న పాట ఆనంద్. ఈ చిత్రం నుండి శ్రేయా ఘోషల్ పాడిన గీతం. వేటూరి రచనకు కెఎం రాధాకృష్ణన్ సంగీతం.

చిత్రగీతల కార్యక్రమంలో చివరిగా చలో ఈ చిత్రం నుండి అనురాగ్ కులకర్ణి ఆలపించిన గీతం. సంగీతం మహతీశ్వర సాగర్.

హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు యువవాణి ప్రోగ్రాం. ఈ వారం మనందరికీ, మన దేశానికి మరియు మన భవిష్యత్తుకు చాలా ముఖ్యమైన వారం. అదే వన్ మహోత్సవం. అవును, మీరు విన్నది నిజమే. మనం ఎన్నో పండుగలు చేసుకుంటాం, కానీ ప్రకృతి మనతో కలిసి జరుపుకునే పండుగ చెట్ల పండుగ ఈ వన్ మహోత్సవం. సో అసలు ఈ వన్ మహోత్సవం ఏంటి, ఎప్పుడు మొదలైంది, ఎందుకు జరుపుకోవాలి, ఈ విషయాలన్నీ ఈరోజు మనం క్లియర్గా తెలుసుకుందాం. ముందుగా చరిత్రలోకి వెళ్తే, అంటే ఫ్లాష్ బ్యాక్ అన్నమాట, ఇది ఈరోజు నిన్న మొదలైంది కాదు. మన భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన కొత్తలో

సరిగ్గా చెప్పాలంటే 1950వ సంవత్సరంలో ఈ అద్భుతమైన ఉద్యమం మొదలైంది. అప్పటి మన కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ కె.ఎం. మున్షీ గారు ఒక గొప్ప ఆలోచన చేశారు. మనం అన్నం తినాలంటే పంటలు పండాలి, కాని మనం బ్రతకాలంటే చెట్లు ఉండాలి అని ఆయన గ్రహించారు. అందుకే కేవలం అడవుల్లోనే కాదు, మన ఊరుల్లో, మన ఇళ్ల మధ్యలో కూడా పెంచాలి అని ఈ వన్ మహోత్సవ్ను ప్రారంభించారు. ప్రతి సంవత్సరం జులై మొదటి వారం అనగా 1st to 7th 1 నుండి 7 వరకు మనం ఈ ఉత్సవాన్ని జరుపుకుంటాం. ఎందుకు జులైలోనే మనం ఈ పండుగ జరుపుకుంటాం అని మీకు డౌట్ రావచ్చు. ఎందుకంటే మన దేశంలో వర్షాలు మొదలయ్యేది ఇప్పుడే. ఈ టైంలో మనం మొక్కలు నాటితే అవి బ్రతికే ఛాన్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ ఫ్రెండ్స్, అసలు ఇది ఎందుకు చెయ్యాలి? జస్ట్ ఒక్క నిమిషం ఆలోచిద్దాం. మనం పొద్దున్నే లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునే వరకు కాంక్రీట్ గోడల మధ్య బ్రతుకుతున్నాం. ఏసీ లేకపోతే నిద్రపట్టని పరిస్థితికి వచ్చాం. ఎండలు మండిపోతున్నాయి. ఇదంతా ఎందుకు జరుగుతోంది? ఎందుకంటే మనం చెట్లను మర్చిపోయాం కాబట్టి. ఒకప్పుడు మన తాతయ్యల కాలంలో ఇంటి వెనుక పెద్ద వేపచెట్టో లేదా రావిచెట్టో ఉండేది. సాయంత్రమైతే చాలు, పక్షులు అరుపులు వినిపించేవి. ఇప్పుడు హారన్ల మోతలే వినిపిస్తున్నాయి. మనం ఎన్ని కోట్లు సంపాదించినా ఆక్సిజన్ సిలిండర్ కొనుక్కోగలం కానీ స్వచ్ఛమైన గాలిని కొనలేం కదా. సో మనందరం మన ఇంటి ముందు లేదా మన బాల్కనీలోనో ఒక మొక్క నాటుదాం. దాన్ని చాలా జాగ్రత్తగా చూసుకుందాం. అది పెరిగి పెద్దదై మనకు నీడను, గాలిని ఇచ్చినప్పుడు కలిగే ఆనందం, ఆ సాటిస్ఫాక్షన్ వేరే లెవెల్లో ఉంటుంది. వృక్షో రక్షతి రక్షతః అని మన పెద్దలు చెప్పారు. అంటే మనం చెట్లను కాపాడితే ఆ చెట్లు మనల్ని కాపాడుతాయి. సో ఫ్రెండ్స్, వన్ మహోత్సవం అనేది నా బాధ్యత, నీ బాధ్యత, మనందరి బాధ్యత. ఇప్పుడు జనతా గ్యారేజ్ చిత్రం నుండి రఘు దీక్షిత్ పాడిన పాటను వింటారు.

వావ్, ఒక మంచి సాంగ్ విన్నారు కదా. ఈరోజు సమాజంలో ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాల్సిన రోజు, అదే అంతర్జాతీయ సహకార దినోత్సవం. సహకారం అనే మాట వినడానికి చాలా చిన్నగా అనిపించవచ్చు, కాని ఒక మనిషి ఒంటరిగా సాధించలేని పనిని 10 మంది కలిసి సులభంగా సాధించగలరని చెప్పడమే ఈరోజు యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ ప్రపంచం కేవలం పోటీతో మాత్రమే నడవదు, ఒకరికొకరు తోడుగా నిలబడటం వల్ల ముందుకు సాగుతోంది. మన ఇంట్లో పనుల నుంచి మొదలుకొని ఊరిలో జరిగే పనుల వరకు అన్నిట్లోనూ సహకారం దాగి ఉంది. మన దేశంలో సహకార రంగానికి చాలా పెద్ద చరిత్ర ఉంది. పల్లెలో ఉండే చిన్న చిన్న పొదుపు సంఘాలు, డైరీ ఫారాలు, రైతు సేవా కేంద్రాలు, ఇవన్నీ సహకార వ్యవస్థకు అద్భుతమైన ఉదాహరణలు. ఎవరో వచ్చి మన జీవితాలను మారుస్తారని ఎదురుచూడకుండా మనమే ఒకరికొకరు చేతులు కలిపి ఒకరినొకరు ఆర్థికంగా, సామాజికంగా ఎదగడానికి ఈ వ్యవస్థ సహాయపడుతుంది. ఒకరికోసం అందరూ, అందరికోసం ఒకరు అనే సిద్ధాంతంపై ఇది నడుస్తుంది. ఎంత గొప్ప ఆలోచనో కదా! ఇది ఒకరి లాభం కోసం కాకుండా సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరి క్షేమం కోసం పనిచేయడమే సహకార భావన. నేటి ఆధునిక ప్రపంచంలో మనం చాలా వరకు స్వార్థంగా మారిపోతున్నాం. నా ఇల్లు, నా ఉద్యోగం, నా కుటుంబం అనే పరిధి దాటి ఆలోచించడం తగ్గించేశాం. కాని ఒకటి ఆలోచించండి, సమాజం బాగుంటేనే మనం బాగుంటాం. కరోనా వంటి కష్టకాలంలో ఒకరికొకరు సహాయం చేసుకుని ఎలా బ్రతికామో మనమంతా చూశాం. అపరిచిత వ్యక్తులు కూడా ప్రాణాలు కాపాడటానికి ముందుకు వచ్చారు, అదే అసలైన సహకారం. దానిని మనం కేవలం కష్టాల్లో ఉన్నప్పుడే కాదు, ప్రతిరోజు జీవితంలో ఒక భాగంగా చేసుకోవాలి. ఈ అంతర్జాతీయ సహకార దినోత్సవం సందర్భంగా మనం కూడా మనకు తోచినంతలో కనీసం ఒక్కరికైనా సహాయం చేద్దాం. ఒంటరిగా నడిస్తే వేగంగా వెళ్లవచ్చేమో, కాని కలిసి నడిస్తే చాలా దూరం వెళ్లగలం. ఒకరి చేతిని మరొకరం పట్టుకొని నవ సమాజ నిర్మాణానికి మనవంతు కృషి చేద్దాం. ఇప్పుడు నరసింహ చిత్రం నుండి శ్రీరామ్ బృందం ఆలపించిన గీతాన్ని వింటారు.

ఈరోజు మనం ఒక అద్భుతమైన తెలుగు వీరుడి గురించి మాట్లాడుకుందాం. దేశ స్వాతంత్ర్యం కోసం, ముఖ్యంగా అడవిని నమ్ముకొని బ్రతికే అమాయక గిరిజన ప్రజల హక్కుల కోసం తన ప్రాణాలను పణంగా పెట్టిన మహనీయుడు మన అల్లూరి సీతారామరాజు గారు. ఆయన 1897 జులై 4వ తేదీన జన్మించారు. అప్పటి విశాఖపట్నం జిల్లాలోని భీమునిపట్నం దగ్గర ఉన్న పండ్రంగి అనే ఒక చిన్న గ్రామంలో ఆయన పుట్టారు. ఆయన తండ్రి వెంకటరామరాజుగారు, తల్లి సూర్యనారాయణమ్మగారు. ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన రాజుగారి బాల్యం చాలా సాదాసీదాగానే సాగింది. అయితే రామరాజుగారికి 5 ఏళ్ల వయసు ఉన్నప్పుడే ఆయన తండ్రి చనిపోయారు. తండ్రి చనిపోయిన తరువాత ఆయన బాబాయ్ రామకృష్ణరాజుగారి సంరక్షణలో పెరిగారు. బాబాయ్ ఉద్యోగరీత్యా వేరువేరు ఊర్లు మారడం వల్ల రామరాజుగారి చదువు నర్సాపురం, తుని, కాకినాడ, రాజమండ్రి మరియు విశాఖపట్నం లాంటి ఎన్నో ప్రాంతాలలో సాగింది.

చదువులో ఆయన సాధారణ విద్యార్థిలా ఉన్నప్పటికీ గుర్రపు స్వారీ, జ్యోతిష్యం, వేదాలు, మూలిక వైద్యం మరియు విల్లు విద్య వంటి ఎన్నో రంగాలపై ఆయన పట్టుసాధించారు. కేవలం 18 సంవత్సరాల వయసులోనే ఆయన సన్యాసం స్వీకరించారు. ఉత్తర భారతదేశమంతా పర్యటించి అక్కడ జరుగుతున్న స్వాతంత్ర్య ఉద్యమాలను దగ్గరగా చూశారు. ఆ తర్వాత మన గోదావరి, విశాఖపట్నం జిల్లాల సరిహద్దుల్లో ఉన్న మన్యం అడవులకు చేరుకున్నారు. అక్కడే ఆయన జీవితం పూర్తిగా మారిపోయింది. బ్రిటిష్ ప్రభుత్వం అక్కడి గిరిజనులను పెడుతున్న కష్టాలు, అడవిపై వారికున్న హక్కులను లాక్కోవడం చూసి ఆయన చలించిపోయారు. అప్పటివరకు ప్రశాంతంగా ఉన్న ఆయన గిరిజనుల హక్కుల కోసం ఒక వీరుడుగా మారి బ్రిటిష్ సామ్రాజ్యానికి ఎదురుతిరిగారు. కేవలం 26 సంవత్సరాల చిన్న వయసులోనే ఆయన చేసిన పోరాటం, చూపిన ధైర్యం ఈరోజుకి మనకు ఎంతో గర్వకారణం. ఒక సాధారణ గ్రామంలో పుట్టి దేశ చరిత్రలోనే నిలిచిపోయేలా ఎదిగిన అల్లూరి సీతారామ

గా ఉన్న ఆయన గిరిజనుల హక్కుల కోసం ఒక వీరుడుగా మారి బ్రిటిష్ సామ్రాజ్యానికి ఎదురుతిరిగారు. కేవలం 26 సంవత్సరాల చిన్న వయసులోనే ఆయన చేసిన పోరాటం, చూపిన ధైర్యం ఈరోజుకి మనకు ఎంతో గర్వకారణం. ఒక సాధారణ గ్రామంలో పుట్టి దేశ చరిత్రలోనే నిలిచిపోయేలా ఎదిగిన అల్లూరి సీతారామరాజుగారి జన్మదినం మన తెలుగువారందరికీ ఒక పండుగలాంటిది. ఇప్పుడు అల్లూరి సీతారామరాజు చిత్రం నుండి ఘంటసాల వి. రామకృష్ణ బృందం ఆలపించిన గీతాన్ని వింటారు.

0: వాడి యాప్స్లో మనీ తీసుకొని ఎంజాయ్ చేయాల్సిన అవసరం లేదు. మరి దీనికి సొల్యూషన్ ఏంటి అనుకుంటున్నారా? చాలా సింపుల్, 50-30-20 రూల్. ఇది చాలా క్రేజీ ఫార్ములా. మనకు వచ్చే పాకెట్ మనీలో 50% మన అవసరాలకు, లైక్ రూమ్ రెంట్, కాలేజ్ ఫీజ్, అలా మనం ఖర్చు చేయాలి. ఇక 30% మన హ్యాపీనెస్, అంటే మూవీస్, షాపింగ్. కానీ మిగిలిన ఆ 20% మనం తప్పకుండా సేవ్ చేయాలి. మనలో చాలామంది ఏం చేస్తామంటే, ఖర్చులన్నీ అయిపోయాక మిగిలితే దాచుకుందాం అనుకుంటాం. కానీ అలా ఎప్పటికీ మిగలదు. అందుకే డబ్బులు చేతికి రాగానే ఫస్ట్ 20% పక్కన పెట్టేయాలి. ఆ తర్వాతే మనం మిగతా ఖర్చులు చూసుకోవాలి. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, ఎమర్జెన్సీ ఫండ్. లైఫ్ ఎప్పుడు ఎలా టర్న్ తీసుకుంటుందో ఎవరికీ తెలియదు. బైక్ రిపేర్ రావచ్చు, సడన్గా హెల్త్ ప్రాబ్లం అవ్వచ్చు, లేదా జాబ్ మారాల్సి రావచ్చు. అలాంటప్పుడు మన దగ్గర ఒక 3 నుండి 6 నెలల ఖర్చులకు సరిపడా డబ్బులు ఎమర్జెన్సీ ఫండ్లాగా సేవింగ్స్ అకౌంట్స్లో విడిగా ఉండాలి. అంతేకాదు, కేవలం డబ్బులు దాస్తే సరిపోదు, ఇన్వెస్ట్మెంట్స్ చెయ్యాలి. ఇప్పుడున్న రోజుల్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం చాలా ఈజీ. ఇన్వెస్ట్మెంట్కి చాలా జెన్యున్ ప్లాట్ఫామ్స్ మరియు మరికొన్ని మంచి గవర్నమెంట్ స్కీమ్స్ కూడా ఉన్నాయి. ఈ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి మనం చిన్న ఏజ్ నుండే స్టార్ట్ చేస్తే అవి కొంతకాలానికి ఆ చిన్న మొత్తం చాలా పెద్ద అమౌంట్గా మారుతుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, మనల్ని లైఫ్ ఎంజాయ్ చేయవద్దు అని ఎవరూ అనరు. కాకపోతే రేపటి మన ప్రశాంతతను ఈరోజు ఖర్చు చేయకూడదు. స్మార్ట్గా బ్రతకడమంటే బ్రాండెడ్ బట్టలు వేసుకోవడం కాదు, మన బ్యాంక్ అకౌంట్ చూసుకున్నప్పుడు మనకు ధైర్యంగా ఉండటం. ఫైనల్గా నేను చెప్పేదేంటంటే, మనం ఖర్చు చేసే ముందు అది మనకు అవసరమా కాదా అని 1 కి 10 సార్లు ఆలోచిద్దాం. ఇప్పుడు మనీ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాటను వింటారు.
1: చక్రవర్తికి విధి బిచ్చగత్తెకి బంధువవుతానని అంది మనీ మనీ అమ్మ.

ఇప్పుడు మనం ఒక న్యూ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. మనందరికీ ఒక అలవాటు ఉంది కదా, నెల మొదట్లో లేదా పాకెట్ మనీ రాగానే చేతిలో డబ్బులు చూడగానే ఏదో తెలియని ఆనందం. కొత్త బట్టలు, ఆన్లైన్ షాపింగ్, ఫ్రెండ్స్తో పార్టీస్, అబ్బో లిస్టు చాలా పెద్దగానే ఉంటుంది. కానీ నెలాఖరికి వచ్చేసరికి సీన్ రివర్స్ అవుతుంది. ఇక్కడే మనం ఒక చిన్న లాజిక్ మిస్ అవుతున్నాం బాస్. ఫైనాన్షియల్ లిటరసీ అంటే కోట్లు సంపాదించడం కాదు. మన దగ్గర ఉన్న 100 రూపాయలనైనా ఎలా కరెక్టుగా ఖర్చు చేయాలో తెలియడం. నేటి డిజిటల్ కాలంలో రీల్స్ చూసి పక్కన వాళ్లు ఐఫోన్ కొన్నారని, ఇంకొకరు ట్రిప్స్కి వెళ్లారని, మనం కూడా లోన్స్ తీసుకొని క్రెడిట్ కార్డ్

0: Less premium, more bonus. Most suitable for your loved ones. RPL Live, nothing better than this.
1: Give your family a secure life with Rural Post Life Insurance. RPLI Life Insurance Policies. Contact your nearest post office today or log on to indiapost.gov.in.
2: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధ. ముందుగా ముఖ్యాంశాలు. రాయలసీమలో 100 కోట్ల రూపాయలతో హార్టికల్చర్ హబ్ ఏర్పాటు చేస్తున్నట్టు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. వచ్చే ఏడాది నిర్వహించనున్న గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై మంత్రి పి నారాయణ సమీక్ష నిర్వహించారు. రాష్టంలో మైనార్టీ యువతకు మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం చిత్తశుద్దితో కృషి చేస్తోందని మంత్రి ఎన్ఎండీ ఫరూక్ పేర్కొన్నారు. అల్పపీడనం ప్రభావంతో రాష్టంలో రాబోయే 3 రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇక వార్తల వివరాలు. రాయలసీమలో 100 కోట్ల రూపాయలతో హార్టికల్చర్ హబ్ ఏర్పాటు చేస్తున్నట్టు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఇందులో ప్రైవేటు రంగం వాటా 60,000 కోట్ల రూపాయలు కాగా ప్రభుత్వం 40,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడుతున్నట్టు చెప్పారు. కుప్పం నియోజకవర్గంలో 2వ రోజు పర్యటించిన ముఖ్యమంత్రి 117 కోట్ల రూపాయలతో బస్ స్టేషన్, డిపో నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడుతూ జొన్నగిరిలో గోల్డ్ ఫీల్డ్స్ ను ప్రారంభించామని, కుప్పంలో కూడా బంగారు గనులు ఉన్నాయని వాటిని అందుబాటులోకి తెచ్చే దిశగా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఎంఎస్ఎంఈల అభివృద్దికి ప్రత్యేక చర్యలు చేపట్టామన్నారు. యువత వ్యాపారవేత్తలుగా ఎదగాలని, వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని ముఖ్యమంత్రి పేర్కొంటూ,
3: ప్రతి ఒక్క ఇంటికి ఒక పారిశ్రామికవేత్త కావాలి, ఒక ఎంఎస్ఎంఈ పెట్టాలి. నిన్న ఒక్కరోజే 30 ప్రాజెక్టులు 9,322 కోట్ల రూపాయల పెట్టుబడులకి ప్రారంభాలు చేశాం. ఎంఓయూలు కూడా చేసుకోవడం జరిగింది. చదువుకున్న పిల్లలు మీరు ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలనేది నా ప్రగాఢమైన ఆకాంక్ష. ఇది జరుగుతుంది.
2: అనంతరం కంగుందిలో డీకేటీ పట్టాల పంపిణీ కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ కొప్పం నియోజకవర్గాన్ని టూరిజం హబ్గా మారుస్తామన్నారు. రైతులందరూ సేంద్రియ సాగువైపు మళ్లాలని, గో ఆధారిత సేద్యం చేయాలని కోరారు. స్వాతంత్ర సమరయోధుడు

0: గణ్యంవీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ నివాళులర్పించారు. సామాజిక మాధ్యమం వేదికగా స్పందిస్తూ గిరిజనుల హక్కులు, ఆత్మగౌరవ పరిరక్షణ కోసం బ్రిటిష్ పాలకులకు ఎదిరించి అపూర్వ సాహసాన్ని ప్రదర్శించిన మహనీయుడు అల్లూరి అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఆయన త్యాగం, ధైర్యం, దేశభక్తి యావత్ జాతికి చిరస్మరణీయమన్నారు. అల్లూరి ఆశయాలే దేశానికి మార్గదర్శకమని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు. దేశాన్ని బలోపేతం చేయాలంటే సేవాభావంతో ముందుకు సాగాలని, సమాజం కోసం నిలబడటమే నిజమైన దేశభక్తి అని అల్లూరి సీతారామరాజు జీవితం మనకు నేర్పుతుందని పేర్కొన్నారు. వచ్చే ఏడాది నిర్వహించనున్న గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై రాష్ట పురపాలక, పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ రాజమహేంద్రవరంలో అధికారులతో ఈరోజు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గోదావరి మహాపుష్కరాల కోసం ప్రభుత్వం 1500 కోట్ల రూపాయలు మంజూరు చేసిందని వెల్లడించారు. ఇందులో రాజమహేంద్రవరం నగరంలోనే మౌలిక వసతుల కల్పన, అభివృద్ది పనుల కోసం 580 కోట్ల రూపాయలు కేటాయించామన్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న నిధులతో తొలి దశ పనులను త్వరలోనే ప్రారంభిస్తామని మంత్రి తెలిపారు. అలాగే నగరంలో మురుగునీటి శుద్ది కేంద్రాలను త్వరితగతిన నిర్మించి మురుగునీరు గోదావరి నదిలో కలవకుండా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేస్తూ,
1: పుష్కరాలు వస్తున్నాయి కాబట్టి రాజమండ్రి సిటీలో కార్పొరేషన్ ఏర్పాటు చేయాల్సిన ఫెసిలిటీస్ గురించి, డ్రైన్స్ కావచ్చు, వాటర్ ఫెసిలిటీస్ కావచ్చు, రివర్ ఫ్రంట్ కావచ్చు, వీటన్నిటి మీద డిస్కషన్ జరిగింది. అయితే ఈ బడ్జెట్ కి సంబంధించి గవర్నర్ ముఖ్యమంత్రి గారితో డిస్కస్ చేయడం జరిగింది. డిఫరెంట్ ప్రాజెక్ట్స్ కింద దాదాపు 580 కోట్లు వర్క్ చేసుకునేటట్టుగా వారు పర్మిషన్ ఇవ్వడం జరిగింది.
0: మన్యం వీరుడు, స్వాతంత్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలను రాష్ట వ్యాప్తంగా ఘనంగా ఈరోజు నిర్వహించారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో రాష్ట హోంమంత్రి వంగలపూడి అనిత అల్లూరి సీతారామరాజు విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ, ప్రజల హక్కుల కోసం, దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడి కేవలం 27 ఏళ్ల వయసులోనే ప్రాణత్యాగం చేసిన విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు అని కొనియాడారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఈ నెల 16-17వ తేదీల్లో కోనసీమ క్వైర్ కాన్క్లేవ్ నిర్వహిస్తున్నట్టు జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ తెలిపారు. ఈ కాన్క్లేవ్కు 4 రాష్ట్రాల నుంచి క్వైర్ అనుబంధ పరిశ్రమలకు సంబంధించిన పారిశ్రామికవేత్తలు, ఎంఎస్ఎంఈలు, అధికారులు రానున్నారు. ఈ నేపథ్యంలో అమలాపురం కలెక్టరేట్లో కాన్క్లేవ్కు సంబంధించి ఏర్పాట్లపై కలెక్టర్ సమీక్షించారు. కోనసీమలో 120,000 ఎకరాల్లో కొబ్బరి సాగవుతోందని, దీనికి అనుబంధంగా ఉపాధి కల్పించేందుకు క్వాయర్ పరిశ్రమలకు సంబంధించి జాతీయ స్థాయి కాన్క్లేవ్ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. రైతులు, యువతతో పాటు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభానికి ముందే మాస్టర్ ప్లాన్ రహదారుల అభివృద్ది, ట్రాఫిక్ నిర్వహణ, ప్రజా రవాణా ఏర్పాట్లను పూర్తి చేయాలని విశాఖ జిల్లా కలెక్టర్ ఎం అభిషిక్త్ కిషోర్ అధికారులను ఆదేశించారు. 2041 మాస్టర్ ప్లాన్ పరిధిలోని రహదారుల అభివృద్దిపై ఈరోజు సమీక్ష నిర్వహించారు. నగర భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని గుర్తించిన మాస్టర్ ప్లాన్ రోడ్ల అభివృద్ది పనులను వేగవంతం చేయాలన్నారు. ఈ నెల 10వ తేదీ నాటికి పెండింగ్ పనులన్నీ పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు. రాష్ట్రంలో మైనార్టీ యువతకు మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం చిత్తశుద్దితో కృషి చేస్తోందని రాష్ట న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ అన్నారు. నంద్యాలలో మంత్రి ఈరోజు పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ, మైనార్టీ సంక్షేమ శాఖ, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 11వ తేదీన విజయవాడలో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్టు వెల్లడించారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, ఉపాధి కార్యక్రమాలను యువత సద్వినియోగం చేసుకోవాలని మంత్రి సూచించారు. హోటళ్ల ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ కార్యక్రమంలో నిర్దేశించిన లక్ష్యాలను గడువులోగా పూర్తి చేయాలని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సీతానగరం మండలంలో ఎస్ఐఆర్ కార్యక్రమం అమలు తీరును క్షేత్రస్థాయిలో ఈరోజు పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఎన్నికల సంఘం అందిస్తున్న డిజిటల్ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈసీఐ నెట్ మొబైల్ యాప్లోని బుక్ ఏ కాల్ విత్ బీఎల్ఓ సదుపాయం లేదా voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవచ్చని తెలిపారు. కాల్ బుక్ చేసిన 40

0: 8 గంటల్లోపు సంబంధిత బిఎల్ఓ స్వయంగా ఓటరును సంప్రదించి అవసరమైన సమాచారాన్ని అందిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కొత్తగా ఓటరు నమోదు, పేరు, వయస్సు, చిరునామా వివరాల్లో మార్పులు, సవరణలు చేసుకోవచ్చని తెలిపారు. భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య 5 T20ల సిరీస్లో భాగంగా ఈరోజు 2వ క్రికెట్ మ్యాచ్ జరగనుంది. మాంచెస్టర్ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ భారత కాలమాన ప్రకారం రాత్రి 7 గంటలకు ప్రారంభం కానుంది. తొలి T20 మ్యాచ్ వర్షం కారణంగా రద్దయిన సంగతి తెలిసిందే. వాతావరణం. రాష్ట్రంలో రాబోయే 3 రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశముందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వాయువ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్న అల్పపీడనం రాగల 2 రోజుల్లో మరింత బలపడనుందని అధికారులు వెల్లడించారు. దీని ప్రభావంతో రేపు, ఎల్లుండి కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురుస్తూ 1-2 చోట్ల భారీ వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాస్త్రవేత్త కరుణసాగర్ తెలిపారు. అదేవిధంగా పిడుగులు పడే ప్రమాదం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ,
1: వాయువ్య బంగాళాఖాతం మరియు దాని పరిసర ప్రాంతాలైనటువంటి ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతంలో కొనసాగుతున్నటువంటి తీవ్ర అల్పపీడనం అదే ప్రాంతంలో కొనసాగుతుంది. ఇది రాబో 2-3 రోజులు మనం గమనించినట్లయితే ఉత్తర ఒడిశా మరియు ఉత్తర ఛత్తీస్గఢ్ మీదుగా ప్రయాణించడానికి అవకాశం ఉంది. వీటి ఫలితంగా ఉత్తర కోస్తాంధ్రప్రదేశ్ లో ప్రధానంగా ఏలూరు, అల్లూరు సీతారామరాజు, పార్వతీపురం మన్యం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలలో 1-2 చోట్ల భారీ వర్షాలు రావడానికి అవకాశం.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాయలసీమలో 100 కోట్ల రూపాయలతో హార్టికల్చర్ హబ్ ఏర్పాటు చేస్తున్నట్టు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. వచ్చే ఏడాది నిర్వహించనున్న గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై మంత్రి పి నారాయణ సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో మైనార్టీ యువతకు మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం చిత్తశుద్దితో కృషి చేస్తోందని మంత్రి ఎన్ఎండి ఫరూక్ పేర్కొన్నారు. అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో రాబోయే 3 రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: జతిన శర్మ. आदौ मुख्य वार्ताः. प्रधानमंत्री नरेन्द्र मोदी अद्य राजस्थाने 1.05 लक्ष कोटि रूप्यतोप्यधिकानां विकास परियोजनानां उद्घाटनं शिलान्यासं च विहितवान्. केन्द्रीय गृहमन्त्रालयेन विधि विरुद्ध क्रियाकलाप निवारण अधिनियमान्तर्गतं पाकिस्ताने स्थिताः 23 जनाः आतंकवादित्वेन उद्घोषिताः. व्यापकरूपेण प्रवृत्तं चलच्चित्रवञ्चनामाधृत्य भारतसर्वकारेण टेलीग्राम संस्थायाः कृते आधिकारिकी सूचना प्रसारिता. भारत इज़राइल देशयोः मध्ये सञ्जातः द्विपक्षीय निवेश सन्धिः अद्यारभ्य आधिकारिकरूपेण प्रवृत्तो जातः. भारतर्तु विज्ञान विभागेन विज्ञापितं यत् आगामिषु 4 दिवसेषु मध्यभागे गुजरात राज्यस्य कतिपयेषु, अन्यभागेषु हरियाणा, पंजाब, राजस्थान प्रान्तानां शिष्टेषु क्षेत्रेषु प्रावृतस्थितिः सर्वथा अनुकूला वर्तते. अपि च पुरुष क्रिकेट क्रीडायां भारत इंग्लैंड देशयोः मध्ये द्वितीया T20 अन्ताराष्ट्रिय क्रीडा अद्य मैनचेस्टर नगरे क्रीडिष्यते. अथ वार्ताः विशदीकृत्य. प्रधानमंत्री नरेन्द्र मोदी अद्य राजस्थाने 1.05 लक्ष कोटि रूप्यतोप्यधिकानां विकास परियोजनानां उद्घाटनं शिलान्यासं च विहितवान्. अनेन राज्ये आधारभूत संरचनायां, ऊर्जायां, परिवहने, उद्यम सृजने च तीव्रता आयास्यति. स्वस्य यात्रायां प्रधानमन्त्रिणा जोधपुर विमानपत्तने नूतनस्य टर्मिनल भवनस्य उद्घाटनं कृतम्.
3: आज राजस्थान में विकास के कई और भी कीर्तिमान स्थापित हो रहे हैं. आज ही जोधपुर में नए एयरपोर्ट टर्मिनल का उद्घाटन किया गया है और मैं सोशल मीडिया में देख रहा था कि नए टर्मिनल का आर्किटेक्चर, इंटीरियर ये सोशल मीडिया में छाया हुआ है. चारों तरफ राजस्थानी राजस्थान दिख रहा है. साथियों, ये मारवाड़ में पर्यटन, व्यापार और रोजगार को नई गति देगा.
2: तदनंतरम सह बालोतरा मंडलस्य

0: निवेश गतिविधिषु प्रवर्धनेन सह भारत इजरायल देशयोः मध्ये रणनीतिक आर्थिक सहभागिता अपि गभीरा भविता। उपराष्ट्रपतिः सीपी राधाकृष्णन्, प्रधानमन्त्री नरेन्द्र मोदी च अद्य स्वामी विवेकानन्दस्य पुण्यतिथौ तस्मै सादरं श्रद्धाञ्जलिं समर्पितवन्तौ। सामाजिकान्तर्जालीय सन्देशे उपराष्ट्रपतिना राधाकृष्णन् इत्यनेन स्वामी विवेकानन्दः कश्चन महान् देशभक्तः, दार्शनिकः, आध्यात्मिक द्रष्टा चेति व्यपदिष्टः। तेन प्रोदीरितं यत् स्वामी विवेकानन्देन भारतस्य सभ्यतामूलक चेतनायाः पुनर्जागरणं विहितम्। सहैव देशस्य सनातनज्ञानं कृत्स्नं हि विश्वं प्रति प्रसारितम्। उपराष्ट्रपतिना सबलं विज्ञापितं यत् स्वामिनः आत्मविश्वासपूर्णस्य, प्रबुद्धस्य, करुणापूर्णस्य च भारतस्य परिकल्पना अद्यापि राष्ट्रस्य विकासयात्रायाः मार्गं दिशति। प्रधानमन्त्रिणा नरेन्द्रमोदिना प्रतिपादितं यत् भारतस्य संस्कृतम्, आध्यात्मिकतां, राष्ट्रियचेतनां च वैश्विकपटले प्रतिष्ठापयितुं स्वामी विवेकानन्दस्य यत् अवदानं वर्तते तत् अनुपम अस्ति। प्रधानमन्त्री नरेन्द्रमोदी अद्य डिजिटल परिष्कारैः उपभोक्तृन्यायं सुदृढीकर्तुं सर्वकारस्य प्रयत्नान् रेखाङ्कितवान्। केन्द्रीयमन्त्रिणा प्रह्लादजोशिना लेखं प्रकाशयन् श्रीमोदी अवदत् यत् सम्बद्धपक्षैः सह व्यापकमन्त्रणायाः परम् ई जागृति मञ्चः परिष्कृतः। भारतर्तुविज्ञानविभागेन विज्ञापितं यत् आगामिषु चतुर्दिवसेषु मध्यभागे गुजरातराज्यस्य कतिपयेषु, अन्यभागेषु हरियाणा, पंजाब, राजस्थान प्रान्तानां शिष्टेषु क्षेत्रेषु प्रावृतस्थितिः सर्वथा अनुकूलं वर्तते। पुरुषक्रिकेटक्रीडायां भारत इंग्लैंड देशयोः मध्ये द्वितीया T20 अन्ताराष्ट्रियक्रीडा अद्य मैंचेस्टर नगरे क्रीडिष्यते। भारतीयसमयानुसारं क्रीडेयम् अद्य सायं 7 वादने समारप्स्यते। इति वार्ताः।
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం ప్రసార విశేషాలు. ఏ పూట రేపు మేము ప్రసారం చేస్తున్న కార్యక్రమాల వివరాలు ముందుగా ఈ కార్యక్రమంలో. 6:35 డియర్ ఎఫ్ఎం, మీరు మేము శ్రోతల అభిప్రాయాలకు ఆకాశవాణి సమాధానాలు సమర్పణ. శ్రీ వేములకొండ శ్రీనివాసులు. 7:05 తెలుగులో జాతీయ వార్తా ప్రసారం హైదరాబాద్ నుంచి. 7:15 కిసాన్వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో వివిధ పంటలలో సమగ్ర యాజవుల యాజమాన్యం ఈ అంశం గురించి, సేంద్రీయ వ్యవసాయ ఆవశ్యకత ఈ అంశం గురించి గిద్దలూరు వ్యవసాయ సంచాలకులు శ్రీమతి కె రాజశ్రీ గారితో పరిచయం. 7:45 చిత్రమంజరి సినిమా పాటలు. 8:00 యువవాణి యువజనుల కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం అనంతరం తెలుసుకుందాం రండి కార్యక్రమంలో ఈ వారం కరెంట్ అఫైర్స్ గురించిన సమాచారం, అనంతరం గుల్జారీలాల్ నందా గారి జయంతి సందర్భంగా వివరాలు, సినిమా పాట ఉన్న అంశాలు ఉంటాయి. 8:30 తెలుగులో జాతీయ వార్తా ప్రసారం విజయవాడ కేంద్రం నుంచి. 8:30 తెలుగులో వార్తా ప్రసారం విజయవాడ కేంద్రం నుంచి. 8:40 చిత్రమంజరి సినిమా పాటలు. 9:00 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి. 9:15 స్పాట్లైట్ ఢిల్లీ నుంచి. 9:30 మధుర గీతాలు. 10:00 జాతీయ సంగీత సభా కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుంచి. ఇక రేపటి ప్రసారాలు విందాం. రేపుదేం 6:00 దేశభక్తి గీతం బృందగానే వింటారు. 6:05 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి. 6:10 భక్తిరంజని కార్యక్రమంలో సూర్యస్తుతి క్రీస్తు భక్తి గీతాలు వింటారు. 6:30 సూక్తి ముక్తావళి కార్యక్రమంలో ప్రత్యాత్తాపము శ్రీ శ్యామ్సన్ గారి వ్యాఖ్యానం. 6:35 చేనుముచ్చట్ల కార్యక్రమంలో పంట వ్యర్థాలు నిర్వహణపై రైతులకు అవగాహన గురించిన వివరాలు వింటారు. 6:44 ప్రాంతీయ వార్తా ప్రసారం విజయవాడ నుంచి. 6:55 ప్రసార విశేషాలు. 7:00 దేశభక్తి గీతం బృందగానే వింటారు. 7:05 తెలుగులో జాతీయ వార్తా ప్రసారం హైదరాబాద్ నుంచి. ఇక 7:15 ఉదయ కిరణాల కార్యక్రమంలో నేటి మాట శీర్షికన వన మహోత్సవం వివరాలు. మాన

చంద్ర గారి నవల పఠనం శ్రీ శారదల శ్రీనివాసన్, అనంతరం లలిత గీతాలు వింటారు. ఇక 7:45 భావలహరి మృదుమధుర గీతామంజరి కార్యక్రమంలో రావుల భరద్వాజ్ గారి జయంతి సందర్భంగా కొన్ని వివరాలు. 8:15 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి. 8:30 జిల్లా సమాచార లేఖ విజయవాడ నుంచి. 8:35 హలో ఎఫ్ఎం ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం, శ్రోతలు ఫోన్ ద్వారా కోరిన పాటలు వినే కార్యక్రమం. 9:30 మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో ఖమ్మం మండలం కందులాపురం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఎంఎస్ఎన్ విద్యార్థుల కదంబ కార్యక్రమం వింటారు. 10:00 తిరిగి 12:40 విజయవాడ కేంద్ర కార్యక్రమాలు. 12:30 తెలుగులో జాతీయ వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుంచి. ఇవి ఏ పూట రేపు మేము ప్రసారం చేస్తున్న కార్యక్రమాల వివరాలు.

0: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం డియర్ ఎఫ్ఎం, మీరు మేము శ్రోతల అభిప్రాయాలకు ఆకాశవాణి సమాధానాలు. సమర్పణ శ్రీ వేములకొండ శ్రీనివాసులు.
1: డియర్ ఎఫ్ఎం, మీరు మేము శ్రోతల అభిప్రాయాల కార్యక్రమానికి స్వాగతం. ముందుగా ఈ మెయిల్ ఉత్తరాన్ని కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి శ్యామలా ప్రకాష్, అశ్విని, ఆనంద్ మనవిత్ గారు రాశారు. మన కేంద్రం నుండి ప్రసారమైన మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో సుంకర రాధికా గారి అమ్మతనం కథానిక విన్నాము, చాలా వినసొంపుగా ఉంది అంటూ రాశారు. ఇంకా వీరే మరో మెయిల్ ఉత్తరంలో జూన్ 30 మంగళవారం రాత్రి 10 గంటలకు వినిపించిన ఆపాత మధురాలు, మధురాతి మధురమైన పాటలు వినిపించారు, చాలా చాలా బాగుంది అంటూ రాశారు. ఈ మెయిల్ ఉత్తరాన్ని ఏలూరు నుంచి రఘుబీర్ సింగ్, సుగుణాభాయ్, రాధా మున్నా గారు రాశారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సంచాలకులకు, సిబ్బందికి మా నమస్తే. గత శనివారం సాయంత్రం ప్రసారమైన డియర్ ఎఫ్ఎంలో శ్రోతలు కార్యక్రమాలపై వెలుబుచ్చిన అభిప్రాయాలను ఎంతో అర్థవంతంగా చదివి వినిపించిన శ్రీ వేములకొండ శ్రీనివాసులు గారికి, సాంకేతిక సిబ్బందికి మా ధన్యవాదాలు అందజేసుకుంటున్నాం. చక్కటి కార్యక్రమాలు రూపొందించి అందిస్తున్న నిర్వాహకులకు మా ధన్యవాదములు. పాటకు వేలాయరా గీతమాలిక కార్యక్రమాలను చక్కగా నిర్వహిస్తున్న నిర్వాహకులకు మా ధన్యవాదములు. జూన్ 28 ఆదివారం ఉదయం ప్రసారమైన భక్తిరంజనీ కార్యక్రమంలో క్రీస్తు భక్తి గీతాలు విని తరించాం. సూక్తి ముక్తావళి కార్యక్రమంలో శ్రీ డేవిడ్ లివింగ్స్టన్ గారు అందించిన బైబిల్ సూక్తులు విలువైనవిగా ఉన్నవి, వారికి మా వందనాలు. అనంతరం బాలానందం చిన్నపిల్లల కార్యక్రమంలో మార్కాపురం బాపూజీ కాలనీ ఉన్నత పాఠశాల విద్యార్థులు పాల్గొన్న కదంబ కార్యక్రమంలో పిల్లలు పాడిన దేశభక్తి గీతాలు, అమ్మ మాట, నీతి కథలు, చింత చెట్టు పాట ఇంకా పలు అంశాలు విని ఆనందించాం. పాల్గొన్న చిన్నారులకు, స్కూల్ యాజమాన్యానికి, ఆకాశవాణికి మా ధన్యవాదములు. ఇదే రోజు మధ్యాహ్నం ప్రసారమైన మన ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోడీ గారి మన్ కీ బాత్ హిందీ ప్రసంగం విన్నాం. వెంటనే తెలుగులో మనసులో మాటగా మరింత స్పష్టత వచ్చింది. ఎన్నో సామాజిక విషయాలతో పాటు సాంకేతిక రంగంలో జరిగే మార్పులు ఇంకా ఆసక్తికరమైన విషయాలు తెలిసాయి. తెలుగులోకి అనువదించిన శ్రీ రాయరావు సూర్యప్రకాశరావు గారికి

చదివి వినిపించిన శ్రీ మడిపల్లి దక్షిణామూర్తి గారికి, ఆకాశవాణికి మా హృదయపూర్వక నమస్కారాలు అందజేసుకుంటున్నాం అంటూ రాశారు. ఇంకా వీరే మరో మెయిల్ ఉత్తరంలో, జూన్ 28 సోమవారం సాయంత్రం ప్రసారమైన రంగస్థలి శీర్షికన సత్యహరిశ్చంద్ర నాటకం నుండి వారణాసి ఘట్టం పద్యాలు మా వీణుల విందు చేశాయి. గానం చేసిన శ్రీ ఆదినారాయణ రెడ్డి గారికి, హార్మోనియం సహకరించిన శ్రీ నాగార్జున గారికి మా కళాభివందనాలు అందిస్తున్నాం. జూన్ 29 సోమవారం భక్తిరంజని కార్యక్రమంలో శివకీర్తనలు విని తరించాం. సాయంత్రం ప్రసారమైన భక్తి సంగీతం కార్యక్రమంలో వినిపించిన భక్తి గీతాలు మాకు నచ్చాయి. ధన్యవాదములు. జూన్ 30 మంగళవారం సూక్తిముక్తావళి కార్యక్రమంలో సత్యం ధర్మం గురించి భాగవతంలోని పలు ఘట్టాలు మా ముందుంచిన శ్రీ గోపాలుని హరిహరరావు గారికి మా నమస్సులు అందిస్తున్నాం. రాత్రి ప్రసారమైన యువవాణి కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారంతో పాటు పలు అంశాలు, సినిమా పాటలు విని ఆనందించాం. ధన్యవాదములు అంటూ రాశారు. ఈ మెయిల్ ఉత్తరాన్ని శ్రీముఖలింగం నుంచి రఘు, నాగలక్ష్మి, త్యాగులు రాశారు. ఆకాశవాణి మార్కాపురం స్టేషన్ డైరెక్టర్ గారికి వ్యాఖ్యాతలకు నమస్కారములు. జూలై 2 భక్తిరంజని కార్యక్రమంలో శ్రీ రాఘవేంద్ర స్వామి వారి సుప్రభాతం బాగుంది, థ్యాంక్ యూ ఆకాశవాణి మార్కాపురం, థ్యాంక్ యూ. భావలహరిలో తల్లి బిడ్డల బంధం విడదీయలేనిదని చక్కగా వివరించారు. విడదీయలేనిది కాబట్టే శ్రీకృష్ణ అవతారంలో యశోదమ్మ కోసం, తల్లి ప్రేమను పొందడం కోసం వకులాదేవి బిడ్డగా కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి అవతారం ఎత్తవలసి వచ్చింది. నైస్ టాపిక్ సార్, నైస్ ఎక్స్ప్లెనేషన్, భావానికి తగ్గట్టుగా సాంగ్స్ సెలక్షన్ సూపర్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఆకాశవాణి అంటూ రాశారు. ఈ మెయిల్ ఉత్తరాన్ని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్లా సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, కట్లా రాజేశం, సరోజిని, మాయా, ఇంకా కట్లావారి కుటుంబ సభ్యులు రాశారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం డైరెక్టర్ గారికి, సిబ్బందికి, వ్యాఖ్యాతలకు, శ్రోతలందరికీ శుభ సాయంత్రం. మీరు మేము కార్యక్రమ నిర్వాహకులకు మా నమస్కారములు. గత వారం మీరు మేము కార్యక్రమం చాలా బాగుంది, ధన్యవాదములు. గురువారం రాత్రి 9:30 ఆకాశవాణి శబ్దభాండాగారం నుంచి వెలువడిన ప్రత్యేక కార్యక్రమం భాగ్యనగరం నాటకం చాలా బాగుంది. శుక్రవారం ఉదయం 6:10 భక్తిరంజనిలో దేవీ భక్తి గీతాలు చాలా బాగున్నాయి. 6:30 సూక్తి ముక్తావళిలో గొప్పతనం గురించి చాలా చక్కగా వివరించారు, వారికి ధన్యవాదములు. చేను ముచ్చట్లు కార్యక్రమంలో పంటల భీమా గురించి చక్కగా వివరించారు. 7:15 ఉదయకిరణాలు కార్యక్రమంలో నేటి మాట శీర్షికన కార్యక్రమంలో వనమహోత్సవం సందర్భంగా చాలా చక్కగా వివరించారు, వారికి ధన్యవాదములు. అనంతరం మహాత్ముని మార్గం, గాంధీ మార్గం విని తరించాం. కాకపోతే గాంధీ గారి గురించి మెయిల్ అనౌన్సర్ చెబితే బాగుంటుంది, దయచేసి గమనించగలరు. 7:45 భావలహరి మృదుమధుర గీతమంజరిలో బలివాడ కాంతారావు గారి గురించి తెలుపుతూ చక్కటి వ్యాఖ్యానంలో అద్భుతమైన పాటలు వినిపించారు, మేడం గారికి ధన్యవాదములు. 8:35 హలో ఎఫ్ఎంలో రోజు చేసిన వారే చేస్తున్నారు, దయచేసి గమనించగలరు. దయచేసి ఒకరోజు ఉత్తరాల పాటలు వినిపించండి. ఉత్తరాలు డబ్బులు పెట్టి కొని రాసి పోస్ట్ బాక్సులో వేసి ఆకాశవాణికి చేరిన తర్వాత వాటిని రేడియోలో వింటే ఆనందం వెలకట్టలేనిది. దయచేసి ఉత్తరాల పాటలకు ప్రాధాన్యత ఇవ్వండి. మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో చక్కటి అంశాలు వినిపిస్తున్నారు. అనంతరం లలిత గీతాలు చాలా బాగున్నాయి, ధన్యవాదములు అంటూ రాశారు. మీరు రాసిన విన్నపాన్ని మా హెడ్ ఆఫ్ ఆఫీసర్ దృష్టికి తీసుకువెళ్ళడం జరుగుతుందండి, గమనించగలరు. ఇదండి ఈ వారం డిఆర్ఎఫ్ఎం. కార్యక్రమాన్ని ముగించే ముందుగా శ్రోతలు మీ అభిప్రాయాలను మాతో పంచుకోవాలనుకుంటే శుక్రవారం మధ్యాహ్నంలోపు లెటర్స్ కానీ మెయిల్స్ కానీ అందేలా రాయాలి. మా అడ్రస్ డిఆర్ఎఫ్ఎం, మీరు మేము, స్టేషన్ డైరెక్టర్, ఆల్ ఇండియా రేడియో, మార్కాపురం, పిన్కోడ్ 523316. అడ్రస్ మరోసారి డిఆర్ఎఫ్ఎం, మీరు మేము, స్టేషన్ డైరెక్టర్, ఆల్ ఇండియా రేడియో, మార్కాపురం, పిన్కోడ్ 523316.

316. అలాగే మెయిల్స్ ద్వారా మీ అభిప్రాయాలను తెలియజేయాలనుకుంటే మా అడ్రస్ srotalamata@gmail.com srotalamata@gmail.com

మీరు ఇంతవరకు డియర్ ఎఫ్ఎం మీరు మేము శ్రోతల అభిప్రాయాలకు ఆకాశవాణి సమాధానాలు విన్నారు. సమర్పణ శ్రీ వేములకొండ శ్రీనివాసులు.

ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.

0: గజ్జా బొబ్బలా
1: సై బాల్,
0: నడువులో తామరా
1: సై బాల్,
0: బురద పుల్లా
1: సై బాల్.
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
3: కార్యక్రమంలో సినిమా పాట విందాం. బద్రి చిత్రం కోసం రమణ గోగుల సునీత పాడిన పాట

ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐనెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

తరువాతిపాట చిరుత చిత్రం కోసం టిప్పు కైలాష్ ఖేర్ పాడిన పాట.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. సమయం 7:05 కావస్తుంది. మరికి దక్షిణాల్లో తెలుగులో జాతీయ వార్తా ప్రసారం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే ఉంటారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. సకాల నిర్ణయాలు, వనరుల సమర్థ నిర్వహణ, దౌత్య సంబంధాలు తదితర అంశాలు భారత్ పశ్చిమాసియా సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి దోహదపడ్డాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. మన దేశంలో పెరుగుతున్న కాలేయ సంబంధ వ్యాధులు, డయాబెటీస్ కేసును ఎదుర్కొనేందుకు ఉద్యమ స్థాయిలో అవగాహన పెంచాలని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఈ నెల 20వ తేదీన ప్రారంభమవుతాయి. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ టోర్నమెంట్లో భాగంగా రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్లు ఈవేళ ప్రారంభమవుతాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు రాజస్థాన్లో 105,000 కోట్ల రూపాయలకు పైగా విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఇది రాష్ట్రంలో మౌలిక సదుపాయాలు, ఇంధనం, రవాణా, ఉపాధి కల్పనకు పెద్ద ఊపునిచ్చింది. తన ఒకరోజు పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి జోధ్పూర్ విమానాశ్రయంలో కొత్త టెర్మినల్ భవనాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత బలోత్రా జిల్లాలోని పచ్పద్ర వద్ద దేశంలోనే అత్యంత ఆధునికమైన గ్రీన్ఫీల్డ్ రిఫైనరీ కమ్ పెట్రోకెమికల్ కాంప్లెక్స్ను ఆయన దేశానికి అంకితం చేశారు. రిఫైనరీలో అత్యాధునిక కంట్రోల్ రూమ్ను పరిశీలించారు. జైపూర్ మెట్రో ఫేజ్ 2కి వర్చువల్గా శంకుస్థాపన చేశారు. ఎటువంటి అభివృద్ధి జరగని ఖాళీగా ఉన్న స్వచ్ఛమైన భూమిపైన మొదటి నుండి నిర్మించే చమురు, గ్యాస్ లేదా ఖనిజాల పారిశ్రామిక ప్రాసెసింగ్ ప్లాంట్ను గ్రీన్ఫీల్డ్ రిఫైనరీ అంటారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగిస్తూ పశ్చిమాసియాలో జరుగుతున్న ఘర్షణలు 21వ శతాబ్దంలోనే అతిపెద్ద ఇంధన సంక్షోభాన్ని ప్రేరేపించాయని, అయితే భారత్ సకాలంలో తీసుకున్న నిర్ణయాలు, సమర్థవంతమైన దౌత్యం, జాతీయ వనరుల వివేకవంతమైన నిర్వహణ ద్వారా ఈ సవాలను విజయవంతంగా అధిగమించిందని అన్నారు. అనేక దేశాలు ఇంధన కొరతతో కొట్టుమిట్టాడుతుండగా భారత్ సంక్షోభాన్ని ఖచ్చితంగా అంచనా వేసి సమర్థవంతమైన వ్యూహాన్ని రూపొందించి దేశ ఇంధన భద్రతను కాపాడేందుకు తన దౌత్య శక్తిని ఉపయోగించిందని ఆయన చెప్పారు. గతంలో 25 నుంచి 26 దేశాల నుండి ఇంధనాన్ని దిగుమతి చేసుకునే భారతదేశం ప్రస్తుతం తన ఇంధన వనరులను దాదాపు 40 దేశాలకు విస్తరించిందని చెప్పారు. భారత్ తన రిఫైనింగ్ సామర్థ్యాన్ని గణనీయంగా పెంచుకుందని, ప్రపంచంలోనే 4వ అతిపెద్ద రిఫైనింగ్ దేశంగా అవతరించిందని కూడా ప్రధానమంత్రి గుర్తు చేశారు.
1: आज इस रिफाइनरी को देश को समर्पित किया गया है. ये रिफाइनरी यहाँ हजारों लोगों के रोजगार का माध्यम बनेगी. मैं राजस्थान के युवाओं को इस रिफाइनरी की विशेष तौर पर बधाई देता हूँ. आज का दिन साक्षी है कि बीजेपी सरकारें परियोजनाओं को सिर्फ शिलान्यास करके नहीं छोड़ती है, बल्कि हम उन परियोजनाओं को पूरा करने के लिए भी दिन रात एक कर देते हैं.
0: పచ్పద్రా రిఫైనరీ భారత్ అభివృద్ధి చెందిన స్వయం సమృద్ధ దేశంగా మారే ప్రయాణంలో ఒక మైలురాయి లాంటి ప్రాజెక్టు అని ప్రధానమంత్రి అన్నారు. ఈ రిఫైనరీ వేలాది మందికి

0: ఉపాధి అవకాశాలు సృష్టిస్తుందని, పశ్చిమ రాజస్థాన్లో పారిశ్రామిక అభివృద్ధికి పెద్ద ఊపునిస్తుందని ఆయన చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా అల్లకల్లోలను నెలకొన్నప్పటికీ దేశీయంగా వంటగ్యాస్ ధరలు విపరీతంగా పెరగకుండా ప్రభుత్వం నిరోధించిందని కూడా ప్రధానమంత్రి చెప్పారు. ఈ సాయంత్రం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇండియా సెమీకండక్టర్ మిషన్కు భారీ ఊపునిస్తూ గుజరాత్లోని సనంద్లో సిజీ సెమీ అవుట్సోర్స్ సెమీకండక్టర్ అసెంబ్లీ అండ్ టెస్ట్ కేంద్రాన్ని ప్రారంభించారు. ఇండియా సెమీకండక్టర్ మిషన్ కింద 7,500 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడితో అభివృద్ధి చేసిన ఈ కేంద్రం దేశ సాంకేతిక తయారీ ప్రయాణంలో ఒక ప్రధాన మైలురాయిని సూచిస్తుంది. సనంద్ చేరుకున్న వెంటనే ప్రధానమంత్రి ఈ హైటెక్ ప్లాంట్ను సందర్శించి ఉత్పత్తి ప్రక్రియను పరిశీలించారు. ఈ కేంద్రం పూర్తి స్థాయి సామర్థ్యానికి చేరుకున్న తర్వాత ఏటా గరిష్టంగా 500 కోట్ల సెమీకండక్టర్ చిప్లను ఉత్పత్తి చేసే సామర్థ్యం కలిగి ఉంటుంది. ఇది మెమరీ స్టోరేజ్ సొల్యూషన్స్ కోసం అంతర్జాతీయంగా పెరుగుతున్న డిమాండ్ను తీర్చడానికి కూడా సహాయపడుతుంది.
1: आज का ये कार्यक्रम इस बात का प्रमाण है कि भारत जो ठान लेता है वो करके दिखाता है. 5 साल पहले भारत ने संकल्प लिया था कि देश को सेमी कंडक्टर हब बनाएंगे. हम डिजाइन इन इंडिया, मेक इन इंडिया के मंत्र को लेकर आगे बढ़े और आज देश के तीसरे सेमीकंडक्टर प्लांट में भी चीप पैकेजिंग का कमर्शियल प्रोडक्शन शुरू हो रहा है.
0: ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రధానమంత్రి దేశంలో 3వ సెమీకండక్టర్ చిప్ తయారీ కేంద్రం ప్రారంభమైందని, వాణిజ్య ప్రాతిపదికన ఉత్పత్తి ప్రారంభించడం ఒక పెద్ద మైలురాయని పేర్కొన్నారు. ఆధునికీకరించిన ఉడాన్ పథకం ప్రారంభం కావడం భారత ప్రాంతీయ అనుసంధాన ప్రయాణంలో తదుపరి అధ్యాయాన్ని సూచిస్తుందని పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. సోషల్ మీడియాలో ఒక పోస్టులో రామ్మోహన్ నాయుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 28,840 కోట్ల రూపాయలకు పైగా వ్యయంతో ప్రారంభించిన ఈ పథకం టియర్2, టియర్3 నగరాల్లో అనుసంధానాన్ని మరింత బలోపేతం చేస్తున్నారు. ఈ పథకం 100 కంటే ఎక్కువ కొత్త విమానాశ్రయాలు, 200 హెలిప్యాడ్ల అభివృద్ధిని సులభతరం చేస్తుందని, దీనివల్ల లక్షలాది మంది ప్రజలకు అందుబాటు ధరలో విమాన ప్రయాణం కల సాకారమవుతుందని, ఎదుగుతున్న భారత్ ఆకాంక్షలను అనుసంధానిస్తుందని రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. దేశంలో కాలేయ వ్యాధుల వ్యాప్తిని, టైప్2 డయాబెటీస్ తీవ్రతను అరికట్టేందుకు ముందస్తు ఆరోగ్య సంరక్షణ, విస్తృత ప్రజా చైతన్యంతో కూడిన ఒక జాతీయ స్థాయి మిషన్ మోడ్ స్పందన అవసరమని సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఈరోజు పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో లివర్ అండ్ మెటబాలిక్ డిసీజెస్ నెట్వర్క్ 3వ వార్షికోత్సవ సభను ఉద్దేశించి డాక్టర్ సింగ్ మాట్లాడుతూ, ఈ వ్యాధులు ఇప్పుడు మునుపటి కంటే చాలా చిన్న వయసులోనే కనిపిస్తున్నాయని, దీనివల్ల ఈ సవాలు కేవలం ఒక వైద్యపరమైన సమస్యగానే కాకుండా అంతకు మించి మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. భారత్ మెటబాలిక్ ప్రొఫైల్ గురించి ప్రస్తావిస్తూ, దేశంలో ప్రజలు జన్యపరమైన లక్షణాల వల్ల పొట్ట భాగంలో కొవ్వు పెరుకుపోవడం, ప్రత్యేకమైన భారతీయ ఫెనోటైప్ లక్షణాల కారణంగా మన దేశం జనాభా మధుమేహం, ఫ్యాటీ లివర్, గుండె సంబంధిత వ్యాధుల బారిన పడే అవకాశం ఎక్కువగా ఉందని మంత్రి చెప్పారు. శాస్త్రీయ సంస్థల మధ్య మరింత సమన్వయం ఉండాలని అంటూ, దేశంలో విస్తరిస్తున్న బయోటెక్నాలజీ పర్యావరణ వ్యవస్థ, జీనోమ్ మిషన్, పెద్ద ఎత్తున జరుగుతున్న జీన్ సీక్వెన్సింగ్ కార్యక్రమాలు భారత్లో ప్రత్యేకమైన వ్యాధుల సరళిని అర్థం చేసుకోవడానికి అవకాశం ఇస్తున్నాయని చెప్పారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఈ నెల 20వ తేదీన ప్రారంభమవుతాయి. 13వ తేదీ వరకు కొనసాగుతాయి. జూలై 20 నుండి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు నిర్వహించాలనే ప్రభుత్వ ప్రతిపాదనకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలియజేశారని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఈరోజు చెప్పారు. ఈ సమావేశాలు జాతీయ ప్రాధాన్యత కలిగిన అంశాలపైన అర్థవంతమైన చర్చలు, నిర్ణయాలపై దృష్టి సారిస్తాయని కిరణ్ రిజిజు సోషల్ మీడియాలో పేర్కొన్నారు. ఇథనాల్ బ్లెండింగ్ కార్యక్రమాన్ని రాత్రికి రాత్రే ప్రవేశపెట్టలేదని, ఒక క్రమబద్ధమైన దశల వారీ శాస్త్రీయమైన ప్రక్రియ ద్వారా దీన్ని అమలు చేశామని పారిశ్రామిక నిపుణులు తెలియజేశారు. న్యూఢిల్లీలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్ మాజీ చైర్పర్సన్, మేనేజింగ్ డైరెక్టర్ వర్తిక శుక్లా, ఇథనాల్ బ్లెండింగ్ కార్యక్రమాన్ని నిర్మాణాత్మక చర్చలు, స్టేక్ హోల్డర్ సంప్రదింపుల కోసం 2018లోనే బహిరంగంగా అందుబాటులో ఉంచామని తెలియజేశారు.
2: The ethanol blending program, particularly in 2018, it was in a structured manner put out for discussion and deliberation by all stakeholders. It is supported by scientific evidence, extensive testing by the automotive manufacturers and the agencies who support them, namely the Automotive Research Association.

0: of India, and also it is in line with the global best practices, which is followed to green the fossil fuels to lower the carbon emissions.
1: అంతర్జాతీయ శాంతి భద్రతల పరిరక్షణ మిషన్లో భారత్ అందిస్తున్న సుదీర్ఘ సహకారానికి ఒక ముఖ్యమైన గుర్తింపు లభించింది. డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలోని పర్మనెంట్ ఆపరేటింగ్ బేస్ సఖేలో జరిగిన అధికారిక మెడల్ పెరేడ్ కార్యక్రమంలో యునైటెడ్ నేషన్స్ కింద సేవలందిస్తున్న 651 మంది భారతీయ సైనిక సిబ్బందికి ప్రతిష్టాత్మకమైన యునైటెడ్ నేషన్స్ మెడల్ బహుకరించారు. యునైటెడ్ నేషన్స్ శాంతి భద్రతల మిషన్ కింద భారత బలగాలు ప్రదర్శించిన వృత్తిపరమైన నిబద్ధత, ఆపరేషనల్ ఎక్సలెన్స్ మొదలైన వాటి గుర్తింపుగా ఈ పథకాలు ఇచ్చారు. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్లో ఈవేళ నుంచి రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్లు ప్రారంభమవుతాయి. ఈ రాత్రి టెక్సాస్లోని హ్యూస్టన్లో జరిగే తొలి మ్యాచ్లో కెనడా మొరాక్కోతో భారత కాలమానం ప్రకారం రాత్రి 10:30 తలపడుతుంది. రౌండ్ ఆఫ్ 16లో మరొక మ్యాచ్లు ఫిలడెల్ఫియాలో పారాగ్వే ఫ్రాన్స్ జట్లు తెల్లవారుసమున 2:30 తలపడతాయి. విశేషాలు మరొకసారి. సకాల నిర్ణయాలు, వనరుల సమర్థ నిర్వహణ, దౌత్య సంబంధాలు భారత్ పశ్చిమాసియా సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి దోహదం చేశాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. మన దేశంలో పెరుగుతున్న కాలేయ సంబంధ వ్యాధులు, డయాబెటీస్ కేసులు ఎదుర్కొనేందుకు ఉద్యమ స్థాయిలో అవగాహన పెంచాలని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఈ నెల 20వ తేదీన ప్రారంభమవుతాయి. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ టోర్నమెంట్లో రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్లు ఈరోజు ప్రారంభమవుతాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ఈనాటి కిషన్వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో వివిధ పంటలలో సమగ్ర ఎరువుల యాజమాన్యం, సేంద్రీయ వ్యవసాయం ఆవశ్యకత ఈ అంశం గురించి గిద్దలూరు వ్యవసాయ సహాయ సంచాలకులు శ్రీమతి కె రాజశ్రీ గారితో పరిచయం విందాం.
1: ఇటీవల కాలంలో అధిక దిగుబడులు సాధించాలి అనేటువంటి పోటీ వాతావరణంలో రైతులు ఈ రసాయన ఎరువులు ఎక్కువగా వాడుతున్నారు. రసాయన ఎరువులు వాడడం వల్ల ఎటువంటి నష్టాలు ఉన్నాయి? అసలు ఎరువులు వాడాల్సిన అవసరం ఎంతవరకు ఉంది? ఏ రకాల ఎరువులు రైతులు వాడుతున్నారు? ఏ రకాల ఎరువులు వాడితే భూమి యొక్క భౌతిక స్థితి దెబ్బతినకుండా ఉండడానికి అవకాశం ఉంది? భవిష్యత్తులో పంటలను పండించాలంటే ఈ ఎరువుల విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచి దిగుబడి వచ్చేదానికి అవకాశం ఉంది? ఇత్యాది అంశాల గురించి తెలియజేయడానికి గిద్దలూరు మండల వ్యవసాయ సహాయకులు శ్రీమతి కె రాజశ్రీ గారు మన ముందున్నారు. వారి ద్వారా తెలుసుకుందాం. నమస్కారం మేడం.
2: నమస్కారం అండి.
1: మేడం, మరి ఈ మధ్య కాలంలో మనం గమనిస్తే రైతులు పోటీతత్వంతో ముఖ్యంగా ఈ వాణిజ్య పంటల్లో అంటే మిరప, ప్రత్తి ఈ పంటల్లో విపరీతంగా రసాయనిక మందుల పిచికారి అయితేనేమి, రసాయన ఎరువుల వినియోగంలో అయితేనేమి చాలా వరకు పోటీ పడుతూ వాడుతున్నారు. చివరికి పంటలో పురుగు మందులు అవసరం సందర్భాలు మనం చూస్తున్నాం. క్షేత్రస్థాయిలో మీరు ఎరువులు ఎలా వాడాలి అని చెప్పినా కూడా రైతులు పోటీతత్వంతో పోటీ వాతావరణంలో ఎక్కువగా వాడుతున్నారు. ఈ ఎరువులు అంటే ఏంటి? ఎరువులు ఏ విధంగా వాడుకోవాలి? ఎట్లా ఎరువులు వాడుకుంటే భూమి దెబ్బతినకుండా దానికి అవకాశం ఉన్నట్టారు?
2: మీరు అన్నది వాస్తవం అండి. రైతులు దీని మీద అవగాహన లేక ఎక్కువగా కూడా వీటిని వినియోగిస్తూ ఉన్నారు. మరి మీరు అడిగినట్టు మొదటగా ఎరువులు అంటే ఏంటంటే మనకి మొక్కలకి ఆరోగ్యంగా పెరగడానికి, అధిక దిగుబడిని ఇవ్వడానికి అవసరమైన పోషకాలు ఏవైతే ఉంటాయో వాటిని అందించే పదార్థాన్ని మనం ఎరువులు అని అంటూ ఉంటాము. మన శరీరంలో మనం పోషకాల కోసం ఆహారం ఏ విధంగా తీసుకుంటామో మొక్కలకు కూడా పోషకాల కోసం అని చెప్పేసి ఈ ఎరువులను అనేవి ఇవ్వడం జరుగుతుంది. మనకి పోషకాలు వచ్చేసి నేలలో కూడా సహజంగానే ఉంటాయి, కాకపోతే మనం పంటలు పండిస్తూ ఉంటాం కాబట్టి కొంచెం అవి తగ్గిపోవడము, అట్లాగే మొక్క

0: తీసుకునే రూపంలో అది లేకపోవడము, ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి వాటికి మనం అదనంగా ఎరువుల రూపంలో పోషకాలు అనేవి అందించడం జరుగుతుంది. మరి ఎరువుల్లో మనం మీరు అన్నట్టు రసాయనిక ఎరువులు మాత్రమే కాదు, అనేక రకాల ఎరువులు ఉన్నాయి. సేంద్రియ ఎరువులు, జీవన ఎరువులు కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. మొదటగా మనం ఎక్కువగా చెప్పేది సేంద్రియ ఎరువులను వినియోగించుకున్నట్టయితే, లేకపోతే జంతువులు వాటి వ్యర్థాల నుంచి వీటిని తయారు చేయడం జరుగుతుంది. కాబట్టి ఇవి నేల సారాన్ని పెంచడమే కాకుండా భూమిలో తేమను పట్టుంచడము ఇట్లాంటి లక్షణాలను కూడా పెంచుతాయి. కాబట్టి మనం సేంద్రియ ఎరువులు అనేవి విరివిగా ఉపయోగించుకుంటే మంచిది. వీటిలో మనం చూసుకుంటే మనకి పశువుల ఎరువు కొంతవరకు అందుబాటులో ఉంటుంది, అంటే ఆవు పేడ లేకపోతే గేదె పేడ, వాటిని కుళ్ళబెట్టి పశువుల ఎరువు అనేవి వినియోగిస్తూ ఉంటారు. అట్లాగే కోళ్ళ ఎరువులు, గొర్రెల పెంట, ఇవన్నీ కూడా మనం ఎరువుగా వాడుకోవచ్చు. అలాగే కంపోస్ట్ ఎరువులు ఉంటాయి, అంటే మనకి చెత్త చెదారం ఆకులు ఇట్లాంటివన్నింటినీ కూడా కుళ్ళబెట్టి మనకి ఎరువుగా తయారు చేసి దాన్ని కూడా కంపోస్ట్ ఎరువుగా మనం వాడతాము. అలాగే వర్మి కంపోస్ట్ ఉన్నది, అంటే వానపాములు వాటి నుండి వచ్చిన వ్యర్థాలతో తయారు చేయబడిన ఎరువు. ఈ వానపాముల ఎరువులు వాడుకోవచ్చు. అట్లాగే మనకి పచ్చి రొట్టె ఎరువులు ఉన్నాయి, అంటే జనుములు, జీలుగులు, పిల్లి పెసర్లు, అలసందలు, ఉలులు ఇలాంటివి కూడా మనం పంటను వేసి వాటిని పూత దశలో గనక కలి దున్నుకుంటే వాటి నుంచి కూడా మనం భూమికి కొంత రొట్టెనే అనేది ఇవ్వచ్చు. దాని ద్వారా సేంద్రియ కర్బనం, సేంద్రియ పదార్థం అనేది భూమిలోకి కూడా వస్తుంది. ఇవన్నీ వినియోగించుకోవడం వల్ల భూమి గుల్లగా మారడము, తేమను ఎక్కువగా పెట్టించుకోవడము, అంటే వర్షం పడితే మొత్తం నీరంతా పైనుంచే పోవడము లేకపోతే సరిగ్గా ఇంకా పోవడం ఇట్లాంటివి లేకుండా నేల స్వభావాన్ని కూడా మంచిగా మార్చడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సేంద్రియ ఎరువులను కూడా వినియోగించుకోవాలి. అలాగే మనకి జీవన ఎరువులు కూడా మనకి అందుబాటులో ఉన్నాయి. ఇవేంటంటే మట్టిలో ఉండే సూక్ష్మజీవులు వాటి ద్వారా కొన్ని పోషకాలు అందిస్తాయి, అంటే వాటి జీవన చర్యల్లోని భాగంగానే కొన్ని రకాల పోషకాలను అవి విడుదల చేయడము, లేకపోతే భూమిలో ఉన్న పోషకాలని వాటి జీవన క్రియల్లో భాగంగా వాటిని అందుబాటులోకి తీసుకొచ్చేలాగా, మొక్కలకు ఉపయోగపడే ఫామ్లోకి తీసుకొచ్చేలాగా వాటిని మారుస్తూ ఉంటాయి. ఇట్లాంటి జీవన ఎరువులు కూడా మనకి అజిటోబాక్టరన్ కానీ, అజోస్పైరిలము, రైజోబియం అని, ఫాస్ఫరస్, భాస్వరాన్ని సాల్యుబులైజ్ చేసి ఇచ్చే బ్యాక్టీరియాలు ఇట్లాంటి అనేక రకాలు మనకి అందుబాటులో ఉన్నాయి. వాటిని కూడా మనం వినియోగించుకోవచ్చు. ఇవన్నీ అయిపోయిన తర్వాత మనకి రసాయనిక ఎరువులను అనేవి వినియోగించుకోవాలి. మనకి రసాయనిక ఎరువులు అనేవి కృత్రిమంగా రసాయనాలతో తయారు చేస్తారు. అయితే ఏంటంటే ఇవి త్వరగా మొక్కలకు అందుతాయి, అందుబాటులో తేలిగ్గా ఉంటాయి, కాబట్టి ఎక్కువ వీటిని వాడుతూ ఉంటారు. మనకి రసాయనిక ఎరువుల్లో ఎక్కువగా సరళ ఎరువులు, కాంప్లెక్స్ ఎరువులు, మిశ్రమ ఎరువులు, అట్లాగే ద్రవ రూపంలో ఎరువులు అందుబాటులో ఉంటాయి. సరళ ఎరువులు వచ్చేసి మనకి ప్రధానమైన పోషకం ఒకటే ఉంటుంది. యూరియా చూసుకున్నట్టయితే నత్రజని ఒక్కటే ఉంటుంది దాంట్లో. ఇది వచ్చేసి మనం సరళ ఎరువు, స్ట్రైట్ ఫెర్టిలైజర్ అని అంటూ ఉంటాము. అట్లాగే పొటాష్లో MOP, మ్యూరిట్ ఆఫ్ పొటాష్లో పొటాష్ ఒక్కటే ఉంటుంది. ఈ విధంగా ఉంటే కనుక మనం సరళ ఎరువులు అంటాము, సూటి ఎరువులు అంటాము. అట్లాగే కాంప్లెక్స్ ఎరువులు కూడా మనకు అందుబాటులో ఉంటాయి. ఇవేంటంటే కృత్రిమంగా వాటిని కలపడం జరుగుతుంది, రెండు మూడు ప్రధాన పోషకాలని కలిపి ఇవ్వడం జరుగుతుంది. మనకి DAP చూసుకున్నట్టయితే దాంట్లో నత్రజని, భాస్వరం రెండు ఉంటాయి. అట్లాగే 20-20-0-13 ఇట్లా రెండు మూడు రకాల పోషకాలు ఉంటే వీటిని కాంప్లెక్స్ ఎరువులు అంటాము. అట్లాగే మిశ్రమ ఎరువులు కూడా రెండు మూడు రకాలు కలిపి ఉంటాయి, కాకపోతే భౌతికంగా మాత్రమే వాటిని కలిపి తయారు చేస్తారు. 3:15 కానీ, 3:16, 3:19 ఇట్లాంటి మనం మిశ్రమ ఎరువులు అంటాము. అట్లాగే మనకి ద్రవ రూపంలో కూడా ఇప్పుడు ఎరువులు అందుబాటులో ఉన్నాయి. మనం ఇటీవల కాలంలో చూసుకుంటే నానో యూరియా కానీ, నానో DAP కానీ ఎక్కువగా వినియోగిస్తూ ఉన్నారు. వాటిని కూడా మనం పైపాటుగా పిచికారీ చేసుకోవడానికి ఉపయోగించుకోవచ్చు. మరి ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు రసాయనిక ఎరువులను కానీ, సేంద్రియ ఎరువులను కానీ వీటిని చూసుకున్నట్లయితే రసాయనిక ఎరువులు కొంచెం త్వరగా మొక్కలకు అందుతాయి, సేంద్రియ ఎరువులు అనేవి కొంచెం నెమ్మదిగా అందడము. అట్లాగే కాకపోతే మనకి సేంద్రియ ఎరువులు వేసినప్పుడు ఏంటంటే నేల ఆరోగ్యము, వాతావరణము, అట్లాగే ఆహారం తీసుకునే మన ఆరోగ్యం కూడా బాగుంటుంది. కాబట్టి సేంద్రియ ఎరువులు తప్పనిసరిగా వినియోగించాలి. ఒకవేళ రసాయనిక ఎరువులు వాడుతున్నా ఈ రెండింటికి మధ్య సమతుల్యత అనేది పాటించుకుంటూ మనం మొక్కలకు అందించినట్లయితే అన్ని రకాలుగా కూడా మేలు జరిగేదానికి అవకాశం ఉంటుంది.
1: మేడం, మరి వీటి వినియోగంలో విపరీతంగా ఎక్కువగా రైతులు అధిక దిగుబడులు సాధించాలని విపరీతంగా వాడుతున్నారు, ఎట్లా వినియోగించుకోవాలి? చాలామంది రైతులు వర్షం వచ్చే ముందుగా బస్తాలు ఎరువులు వేస్తుంటారు, కొంతమంది మరి వర్షం వెలిసిన వెంటనే వేస్తుంటారు. ఎట్లా వేస్తే మంచిది? కొంతమంది గాలికి, కొంతమంది విపరీతమైనటువంటి ఎండలో ఈ ఎరువులు వాడుతుంటారు. అటు రసాయనిక మందులు అయితేనేమి, ఇటు రసాయన ఎరువులు అయితేనేమి, ఈ ఎరువుల వినియోగంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు?
0: పంటకు మనం ఎరువులను అందించేటప్పుడు ఒక 4 సూత్రాలను మనం ముఖ్యంగా దృష్టిలో పెట్టుకోవాలి. దీనికి వచ్చేసి సరైన పోషకాన్ని ఎంపిక చేసుకోవడము, సరైన మోతాదులో

0: ఇవ్వడము, సరైన సమయము అంటే మొక్క ఏ దశలో ఉంది, పంట ఏ దశలో ఉంది ఆ సమయాన్ని, అట్లాగే అది ఎక్కడ వేస్తున్నాం మనం ఆ ప్లేస్ అనేది, అంటే రైట్ సోర్స్, రైట్ రేట్, రైట్ టైము, రైట్ ప్లేస్ అని చెప్పి నాలుగు సూత్రాలను తెలియజేయడం జరుగుతుంది. వీటిని ఖచ్చితంగా మనం దృష్టిలో పెట్టుకుని ఎరువులను అనేవి వినియోగించుకోవాలి. మొదటగా మనం రైట్ కరెక్ట్గా ఎరువుని ఎంపిక చేసుకోవడం అంటే ఆ నేల స్వభావాన్ని బట్టి, అంటే ఆమ్ల నేల, క్షార నేలలు ఉన్నాయా అనే దాన్ని బట్టి ఆ పొలంలో ఎటువంటి పోషకాలు మనకి లోపంలో ఉంటాయి, నత్రజని లోపం ఉందా, భాస్వరమా, పొటాషా ఇట్లాంటివి చూసుకోవడము, అట్లాగే సూక్ష్మ పోషకాలు కూడా జింకు బోరన్ లాంటివి, వీటిలో కూడా సమతుల్యత పాటిస్తూ ఏ పోషకాన్ని ముందు మనం అందియాలనుకునేదాన్ని అక్కడ చూసిన తర్వాతనే ఆ ఎరువుని వేసుకోవడం మంచిది. ఇవి ఎట్లా మనకు తెలుస్తాయి అంటే మనం భూసార పరీక్షలు చేసుకున్నప్పుడు ఏ పోషకాలు మన నేలలో ఉన్నాయనేది మనకి తెలుస్తుంది కాబట్టి దాన్ని బట్టి మనం ఇప్పుడు ఏ పోషకం వేయాలనేది ఎంపిక చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే అది ఎంత మోతాదులో వేయాలి, ఎరువులు ఎక్కువగా వాడడం వల్ల దిగుబడి ఎక్కువ వస్తుంది అనేది అపోహ మాత్రమే. మనం ఎక్కువ వేస్తుండే కొద్దీ ఖర్చు పెరుగుతూ ఉంటుంది, ఎందుకంటే మనం వేసిన మొక్క ఎంత కావాలో అంతవరకే తీసుకుంటుంది తప్ప మిగిలినది మొక్క వరకు వెళ్ళదు. అవన్నీ కూడా భూమిలో ఉండిపోయి నేలలో అదంతా కూడా గెడ్డగట్టుకుపోయి మొక్క తీసుకునే రూపంలో ఉండదు కాబట్టి మనకి ఖర్చు ఎక్కువ అవుతుంది, నేల ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. కాబట్టి మనకి సిఫార్సు చేయబడినవి ఇప్పుడు భూసార పరీక్షలు చేయించుకుంటే దాంట్లో ఎంత వేయాలనేది కూడా తెలియజేస్తారు కాబట్టి ఆ రకంగానే వేసుకుంటే మనకి ఖర్చు తగ్గుతుంది, నేల ఆరోగ్యం కూడా బాగుంటుంది. అందుకని ఆ రకంగా మనం మోతాదును కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ఏ సమయంలో అంటే పంట ఏ దశలో ఉందో చూసుకుని దాన్ని బట్టి మనం ఈ ఎరువులు అనేవి వేసుకోవాలి. అంటే మొక్క ఎదుగుదలకు ముఖ్యమైన దశలు వచ్చేసి మనకి మొలక దశ, తర్వాత పూత దశ, గింజ బాగా ముదిరే దశ, వీటిలో మనం ఎరువులను అనేవి ఉపయోగించుకోవాలి. ఉదాహరణకి ఇప్పుడు నత్రజని తీసుకుంటే ఒకేసారి వేయకుండా రెండు లేదా మూడు విడతలుగా గనక మొక్కకి ఇచ్చినట్లయితే అవి బాగా అందుతాయి మనకు పోషకాలు. వర్షం కురిసే ముందు లేదా ఎండ బాగా ఎక్కువగా ఉన్నప్పుడు ఎరువులు ఎప్పుడూ కూడా వేయకూడదు. ఇది మనం ఈ సమయాన్ని అయితే ఖచ్చితంగా పాటించుకుని ఎరువులను వినియోగించుకుంటే ఈ మొక్కలు సమర్థవంతంగా తీసుకునేదానికి అవకాశం ఉంటుంది. మరి ఎక్కడ వేయాలనేది కూడా, ఎరువులు ఎక్కడేస్తున్నాం అనేది కూడా చాలా ముఖ్యము. గాల్లో కానీ నేల మీద చల్లడం ద్వారా పోషకాలు అనేది ఎక్కువగా వృధా అయిపోతాం. మనకి ఇవి తీసుకునేది వేర్ల ద్వారా కాబట్టి వేర్లకు దగ్గరగా మట్టిలో కలిసేలాగా వేయాలి. ఎక్కువగా మనకి దుక్కిలోనే వేస్తూ ఉంటారు, ముందు అనుకున్నట్టు మన నత్రజని ఇట్లాంటి ఎన్న ఉన్నా కూడా దుక్కిలో వేస్తాము. ఒక పాలు దుక్కులో వేసిన తర్వాత కూడా మనం స్ప్లిట్ డోసెస్ గా ఇస్తూ ఉంటాము. ఆ రంగా మనం మట్టిలోకి పడేలాగా భూమి ఆ నేలలో నుంచి వేర్లు తీసుకునే విధంగా దానికి కరెక్ట్గా అక్కడ వేస్తే బాగుంటుంది. అట్లాగే విత్తే సమయంలో దుక్కిలో కూడా వరుసలు మటాయి వేస్తూ ఉంటారు. నీటిలోకి ఎరిగే ఎరువులు కూడా మనకు ఉన్నాయి, ఇందాక చెప్పుకున్నాం ద్రవ రూపంలో కూడా ఉన్నాయని. ఆ రకంగా మనం డ్రిప్ ద్వారా కూడా వాటిని అందించినట్లయితే నేరుగా వేరు వ్యవస్థ నుంచే అవి తీసుకునేదానికి అవకాశం ఉంటుంది. మనకి ఎక్కువగా వేస్ట్ అయిపోవడానికి కూడా, వేస్టేజ్ని కూడా తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ నాలుగు సూత్రాలని తప్పనిసరిగా పాటిస్తే కనుక ఖర్చు తగ్గుతుంది, పర్యావరణం కాలుష్యం ఇట్లాంటివి కూడా మనం అరికట్టుకోవచ్చు, అట్లాగే మనకి నాణ్యమైన దిగుబడి అనేది కూడా అందించడం జరుగుతూ ఉంటుంది.
1: మేడం, మరి చాలామంది పంటలో ఎక్కువ తొందరగా పంట తీసుకోవాలంటే ఎరువులు ఎక్కువగా వేసుకోవాలని చెప్పేసి ప్రాథమిక దశ నుంచే విపరీతంగా ఈ రసాయన ఎరువులు వాడుతూ ఉంటారు. ఎట్లా, ఏ సమయంలో, ఏ దశలో ఎక్కువగా ఎరువులు ఈ పంట తీసుకునేదానికి అవకాశం ఉంది, ఏ దశలో వేస్తే మంచి ఫలితాలు వచ్చేదానికి అవకాశం ఉంది అంటారు?
0: ఎరువులు ఏ సమయంలో వేయాలనేది ముఖ్యమైనదని మనం ఇప్పుడు చెప్పుకున్నాము. ఆ పంట దశలను బట్టి వేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా ప్రాథమికంగా మనకి మొక్క బలంగా పెరగాలి అన్నప్పుడు బేసల్ డోస్ అంటే దుక్కిలో లేదా విత్తనం వేసే సమయంలోనే మనం ఎరువులు వేయాల్సి ఉంటుంది. ఇప్పుడు భాస్వరం మొత్తం కూడా అంటే డిఏపి రూపంలో కానీ ఎస్ఎస్పి సూపర్ రూపంలో కానీ విత్తే ముందే మట్టిలో దుక్కిలో కలిదునుకోవాలి. ఇలా చేయడం వల్ల ఇవి మొక్క విత్తనం తర్వాత పైపాటుగా వేస్తే కనుక సరిగ్గా అందించడానికి మనకు అవకాశం ఉండదు. విత్తన సమయంలోనే వేస్తే పోషకాలు అనేవి వాటికి మొక్క వేరు వ్యవస్థ బలంగా రావడం కానీ ఉపయోగపడతాయి కాబట్టి అది మనం విత్తన సమయంలోనే ఈ బేసల్ డోస్గా అందించాల్సిన అవసరం ఉన్నది. అలాగే పొటాష్, సాధారణంగా ఏంటంటే పొటాష్ వచ్చేసి సగం లేదా పూర్తి మోతాదు దుక్కిలో వేస్తూ ఉంటాము, సగం వచ్చేసి పూత దశలో మళ్ళీ ఒకసారి ఆ వరుసల దగ్గర అయ్యి మళ్ళీ మనం వేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే నత్రజని చూసినట్లయితే మూడు వంతులుగా వేసుకుంటే ఏ పంటకి ఎంత నత్రజని అయితే సిఫార్సు చేయబడిందో దాన్ని మూడు వంతులుగా వేసుకుంటే విడుతులుగా వేసుకుంటే ఆ మొక్క బాగా తీసుకునేదానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు పిలక దశ లేకపోతే పెరిగే దశ అంటే ఎక్కువగా మొక్క వెజిటేటివ్ గ్రోత్ అంటాం, బాగా గ్రోత్ రావడానికి విత్తిన 25 రోజుల నుంచి 30 రోజుల తర్వాత మొక్కల్లో ఒకసారి అంటే శాఖలు అయ్యి తొడుగుతూ ఎక్కువగా మొక్క డెవలప్ అవ్వేదానికి మనకి నత్రజని అనేది మనం ఆల్రెడీ ఒక డోసు ప్రాథమికంగా వేసుకున్నాము దుక్కిలో, రెండవ వంతు

0: నత్రజని ఏదైతే ఉందో అది ఈ సమయంలో వేసుకుంటే మొక్కలు బాగా పచ్చగా ఏపుగా పెరగడానికి సహాయపడుతుంది. అలాగే ఈ టైంలో మనకి సూక్ష్మ పోషకాల లోపాలు ఏమైనా ఉన్నా కూడా ఈ టైంలో గమనించవచ్చు. అట్లాంటివి కూడా ఏమైనా ఉంటే పైపాటిగా మనం పిచికారీ చేయడము ఇట్లాంటివి చేసుకోవచ్చు. అలాగే తర్వాత మనకి అంకురం ఏర్పడము లేకపోతే పూత దశ, ఈ టైంలో కూడా నత్రజని మనం ఇప్పటికి 2 సార్లు వేసుకుని ఉంటాం, 3వ వంతు ఏదైతే నత్రజని ఉందో అది, అట్లాగే మిగిలి ఇంకొక దశలో పొటాషియం కూడా దుక్కిలో వేసుంటారు. 2వ దఫా వచ్చేసి ఈ పూత దశలో వేయడం వల్ల గింజ గట్టి పడ్డము, పూత రాలకుండా ఉండడం లాంటి వాటికి ఇవి బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఎరువులు వేసే విషయంలో ఈ విషయాలను మనం దృష్టిలో పెట్టి వినియోగించుకున్నప్పుడు సమర్థవంతంగా మొక్కలు అనేవి వాటిని వినియోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే తప్పనిసరిగా ఏంటంటే ఎరువులు వేస్తున్నప్పుడు భూమిలో తగినంత తేమ ఉండాలి. మరీ ఎక్కువ నీరు ఉన్నప్పుడు కాకుండా తేమ ఉన్నప్పుడు భూమి అవి పైకి ఎండిపోకుండా, అంటే ఎండకి అవి ఆవిరైపోకుండా తేమ ఉన్నప్పుడు మొక్కలకు అందియడానికి మనకు అవకాశం ఎక్కువగా ఉంటుంది. యూరియా అంటే ఇప్పుడు మనం నత్రజని చెప్పుకున్నాం, ఒకేసారి వేయకుండా తప్పకుండా 2-3 విడతలుగా వేసుకున్నప్పుడు మొక్కకి బాగా అందించడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఏ పోషకాలు ఏం వేయాలనేది ఖచ్చితంగా మనం భూసార పరీక్షలు చేసుకుని వాటి ఆధారంగా వేసినప్పుడే మనకి ఖర్చు తగ్గడము దిగుబడి పెరగడం అనేది మనం గమనించవచ్చు.
1: మేడం, మరి ఇవాళ రైతులు వర్షం పడ్డ వెంటనే ఆతృతగా మందులు వేయాలని చెప్పేసి అంటుంటారు. కొంతమంది చివరి దిక్కులో మందులు వేస్తుంటారు. అయితే ఈ మందులు వేసే క్రమంలో 2-3 రకాల మందులు కలిపి వేస్తుంటారు. ఒక్కొక్కరైతే మరి వ్యవసాయ అధికారుల సలహాలు సూచనలు పాటించి కూడా మందులు వేస్తుంటారు. ఇట్లా వేయడం వల్ల పంటకు ఏమైనా నష్టం జరిగేదానికి అవకాశం ఉందంటారా? ఎట్లా వేస్తే పంటకు మంచి లాభకరంగా ఉంటదంటారు?
0: మనకి ఎరువుల్లో కూడా ప్రతికూల ఎరువులు అంటే ఇన్కంపాటిబుల్ ఫెర్టిలైజర్స్ అని ఉంటాయి. వీటిని కలిపేయడం వల్ల ఏమవుతాయంటే వాటిలో రసాయనిక చర్యలు జరిగి అవి మొక్కకు ఉపయోగపడని రూపంలోకి మారిపోయేదానికి లేకపోతే గాలిలో కలిసిపోయేదానికి అవకాశం ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మనం కొన్ని రకాల ఎరువులను కలిపి వాడుకోవచ్చు, కొన్ని రకాల ఎరువుల్ని అసలు కలపకుండా ఉండాలి. మనం ముఖ్యంగా చూసుకున్నట్టయితే యూరియా, ఎస్ఎస్పి ఈ రెండింటిని చూసుకున్నట్టయితే వీటిని మిశ్రమంగా చేసి వేసినప్పుడు ఆ రెండు కూడా కొంచెం తడిగా ముద్దగా మారిపోయి చల్లడానికి అవకాశం లేకుండా మారిపోతూ ఉంటాయి. కాబట్టి వీటిని విడివిడిగా చల్లుకోవడం మంచిది. అంటే 2-3 రకాల ఎరువులు తీసుకొచ్చి ఒకే చోట కలిపేసి వేసే పద్ధతి కొంతమంది రైతులు చేస్తూ ఉంటారు. వాటిలో యూరియా, ఎస్ఎస్పి మాత్రం విడివిడిగా వేయాల్సి ఉంటుంది. అలాగే కాల్షియం ఎరువులు, సల్ఫేట్ ఎరువులు, పొటాష్ ఎరువు వచ్చినప్పుడు కాల్షియం నైట్రేట్ను డిఏపి లేదా పొటాష్ సల్ఫేట్ ఇట్లాంటివి కలిపితే అవి కరగని పదార్థంగా మారి మొక్కలకి అందకుండా పోతాయి. కాబట్టి వీటిని కూడా కలపకూడదు. అలాగే చాలామంది తెలుసు జింక్ సల్ఫేటు, జింకు పొటాషు వీటిని కూడా కలిపి వాడకూడదని చెప్తూ ఉంటాము. ఎందుకంటే జింకు భాస్వరం ఎరువులను కలిపితే కనుక జింక్ ఫాస్ఫేట్ అనేది తయారయ్యి అది కూడా నీళ్లలో కరగకుండా ఉండే పదార్థం ఒకటి ఏర్పడి మొక్కలకి అందకుండా పోతుంది. అప్పుడు కూడా మనం జింకు మొక్కలకు అందియలేము, అట్లాగే భాస్వరం కూడా వృధాగా అయిపోతుంది. కాబట్టి జింకు డిఏపిని కలపకూడదని చెప్తూ ఉంటాము. అలాగే అమోనియం ఎరువులు, సున్నము ఇవి వినియోగిస్తున్నప్పుడు కూడా ఆవిరిగా అయిపోయి గాల్లో కలిసిపోయేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వాటిని కూడా కలపకుండా ఉండాలని చెప్తాము. కాబట్టి వీటికి తప్పనిసరిగా ఒక సమయాన్ని గ్యాప్ అనేది మనం పాటించాలి. ఇట్లాంటి ప్రతికూల ఎరువులను వాడుతున్నప్పుడు అంటే డిఏపి జింక్ వేస్తున్నప్పుడు కనీసం 7 నుంచి 10 రోజులు వ్యవధి ఉండేలాగా మనం చూసుకోవాలి. అంటే మొదటిగా డిఏపి మనం ఎక్కువ దుక్కులో వేయమని చెప్తాం. దుక్కులో వేసిన తర్వాత 1 వారం తర్వాత జింక్ వేసుకోవడం మంచిది. అట్లాగే కాల్షియం కానీ సల్ఫర్ కానీ వేస్తున్నప్పుడు దుక్కిలో వేసిన ఎరువులు కాకుండా 1 వారం రోజులు టైం ఇచ్చి ఆ గ్యాప్ ఇచ్చిన తర్వాత వేస్తే బాగుంటుంది. అట్లాగే మనం ఎప్పుడు జల్లడమే కాకుండా ఫోలియర్ స్ప్రేలు కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. జింకు, బోరాను, ఇనుము ఇవన్నీ కూడా ఫోలియర్ స్ప్రేలు ఉన్నాయి. అలాగే కాంప్లెక్స్ ఎరువుల్లో కూడా మనకి నీళ్లలో కరిగేవి, మిక్సర్ ఎరువులు, మిశ్రమ ఎరువుల్లో కూడా నీళ్లలో కరిగేవి ఉన్నాయి. కాబట్టి వాటిని కూడా మనం పైపాటుగా వేసుకోవచ్చు.
1: చాలా మంది రైతులు ప్రధాన పోషకాలు అంటే ఎన్పికే ఎక్కువగా ఇస్తుంటారు. కొన్ని సందర్భాల్లో మీరు వ్యవసాయ క్షేత్ర పర్యటనలు చేసినప్పుడు సూక్ష్మ పోషకాలు ఈ పంటలో లోపించాయని చెప్పి చెప్తుంటారు. ఈ సూక్ష్మ పోషక లోపాలు ఎట్లా గుర్తించాలి? వీటి సవరణ ఏ విధంగా చేపడితే రైతు నాణ్యమైన అధిక దిగుబడులు సాధించడానికి అవకాశం ఉందంటారు?
0: మనం వేసే సాధారణ పంటలకి 16 రకాల పోషకాలు ముఖ్యంగా అవసరమని చెప్తా ఉంటాము. వీటిలో మనకు ప్రధాన పోషకాలు వచ్చేసి నత్రజని, భాస్వరము, పొటాషు. ఇవి ఎట్లాగో రైతులు తప్పనిసరిగా వినియోగిస్తూనే ఉంటారు. అయితే ఇవి ఆకులు బాగా పెరగడానికి, కొమ్మలు బాగా రావడానికి నత్రజని వాడతాం, అందరికీ తెలిసిందే. అట్లాగే భాస్వరం వచ్చేసి వేరు వ్యవస్థ బాగా పెరగడానికి, పూత మరియు కాయ సమయంలో రావడానికి ఇవి బాగా ఉపయోగపడుతుంది. అలాగే పొటాషియం వచ్చేసి

0: వచ్చి మనకు పొటాష్ వచ్చేసి మొక్కల్లో రోగనిరోధక శక్తి పెంచడానికి, గింజ గట్టిపడడానికి, నాణ్యమైన దిగుబడి రావడానికి పొటాష్ అనేది అవసరము. ఇవే కాకుండా మనకి గౌణ పోషకాలు అంటే సెకండరీ న్యూట్రియంట్స్, కాల్షియము, మెగ్నీషియము, గంధకము, ఇవి కూడా కొన్ని పంటల్లో చాలా ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి. కాల్షియం వచ్చేసి మొక్కల్లో ఈ కణ విభజన జరగడానికి, అట్లాగే మెగ్నీషియం వచ్చేసి అసలు దాంట్లో ఆ క్లోరోఫిల్ పత్రహరితం ఏదైతే ఉంటుందో దాంట్లో అది మెయిన్ కాంపోనెంట్. అలాగే గంధకం నూనె గింజలు పంటల్లో నూనె శాతాన్ని పెంచడానికి, మొక్కల్లో ప్రోటీన్ తయారీకి వీటికి గంధకం కూడా ఉపయోగపడుతుంది. ఇవే కాకుండా సూక్ష్మ పోషకాలు, జింక్ వచ్చేసి మొక్క ఎత్తు పెరగడానికి, హార్మోన్లు ఉత్పత్తి కావడానికి జింక్, అట్లాగే ఇనుము కానీ, మ్యాంగనీస్, రాగి, మాలిబ్డినము, ఇవన్నీ కూడా మొక్కల్లో జరిగే వివిధ రసాయనక ప్రక్రియల్లో ఇవి చాలా అవసరమైన పోషకాలు. అట్లాగే బోరాన్ వచ్చేసి పూతరాలకండ, పండ్లు పగలకండ ఉండడానికి ఇవి చాలా రకాలుగా ఈ పోషకాలు అనేవి ఉపయోగపడతా ఉంటాయి. మరి వీటి లోపాలను ఎట్లా గుర్తించాలి అంటే, నత్రజని వచ్చేసి మనకు ఆకులు పసుపు రంగులోకి మారిపోతాయి నత్రజని లోపం ఉన్నట్లయితే. అట్లాగే భాస్వరం లోపం ఉంటే గనక ఆకులు ఊదా రంగు లేదంటే ముదురు ఆకుపచ్చ రంగులోకి మారిపోవడము, అలాగే పొటాషియం లోపం ఉన్నప్పుడు ఆకులు అంచుల నుంచి ఎండిపోవడం ఇట్లాంటివి మనం గమనిస్తూ ఉండవచ్చు. అలాగే జింక్ లోపం ఉన్నప్పుడు ఆకులు చిన్నగా అయిపోవడం, మొక్కలు కురుసగా పెరుగుదల లేకుండా అవడము, ఇట్లాంటి లోపం అనేది మనం గమనించుకున్నప్పుడు వాటిని వెంటనే చూసుకుని వాటికి ఎంత మోతాదులో మనం ఎరువులు వేయాలి అనేది చూసుకుని ఆ టైంకి మనం ఎరువులు అందించడం, దుక్కిలో వేయాలా లేకపోతే ఫోలియర్ స్ప్రే వేయాలా అనేది చూసుకుని వేసుకున్నట్లయితే వాటిని మనం నివారించుకుని దిగుబడి పెంచుకునేదానికి అవకాశం ఉంటుంది.
1: మేడం, మరి ఏ దశలో ఏ పంటలో ఎంతెంత మోతాదులో ఎరువులు వేసుకుంటే బాగుంటుంది అంటారు?
0: మనకి ప్రధాన పంట వరిలో చూసుకున్నట్లయితే మనకి నత్రజని 3 విడతలుగా దుక్కిలో, పిలక దశలో, చిరుపొట్ట దశలో 40 నుంచి 60 కిలోలు, దీన్ని మనం 3 భాగాలుగా చేసుకుని 3 విడతల్లో వేయాల్సిన అవసరం ఉంటుంది. అలాగే 24 కిలోలు పొటాషియము, 16 కిలోలు పొటాషియము, 24 కిలోలు భాస్వరం మనకు అవసరమవుతాయి. పత్తిలో చూసుకున్నట్లయితే నత్రజని 40 నుంచి 60 కిలోలు, దీన్ని కూడా దశల్లో వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే 20 కిలోల భాస్వరము, 20 కిలోల పొటాష్ వేస్తే మనకి మొక్కకి వర్షాధార పంటకి అయితే కొంచెం మోతాదు ఎక్కువ తక్కువగా చేయాల్సిన అవసరం ఉంటుంది. అలాగే మిరపలో చూసుకున్నట్లయితే 120 కిలోల నత్రజని, 60 కిలోల భాస్వరము, 60 కిలోల పొటాష్ వేయాల్సి ఉంటుంది. అయితే మనకి మిరపలో ఎక్కువగా మనకి పోషకాలు అవసరం ఎక్కువ ఉంటుంది కాబట్టి వీటిని విడతలుగా 4 సార్లు 5 సార్లు విడతల వారీగా అందిస్తే గనక మనకి మంచి దిగుబడి వచ్చేదానికి అవకాశం ఉంటుంది. అలాగే మొక్కజొన్నలో చూసుకున్నట్లయితే 40 నుంచి 60 కిలోల నత్రజని, 24 కిలోల భాస్వరం, 20 కిలోలు పొటాష్ వేయాల్సి ఉంటుంది. దీనికి కూడా విత్తిన 30 రోజులకొకసారి, 60 రోజులకొకసారి నత్రజని అనేది మళ్ళీ విడతల వారీగా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అట్లాగే జిప్సం, చౌడు నేలలు ఇలాంటివి ఉన్నప్పుడు తప్పనిసరిగా మనం ఎకరానికి 200 కిలోలు జిప్సం అనేది ఇవ్వడం ద్వారా మనం ఆ చౌడు అనేదాన్ని తగ్గించుకునేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి జిప్సం కూడా తప్పనిసరిగా మనం వినియోగించుకోవాలి. అలాగే మనం జింక్ ఇవి కూడా చెప్పుకున్నాము, జింక్ కూడా ఎకరానికి 20 కిలోలు 3 పంటలకు ఒకసారి మనం దుక్కులో వేసుకుంటే సరిపోతుంది. లేదా ఏదన్నా మనం వాటి లోపాలు గమనిస్తే గనక పైపాటుగా 1 కిలో గనక మనం స్ప్రే చేసుకోగలిగితే అట్లా కూడా మనం ఆ పోషక లోపాలని నివారించుకునేదానికి అవకాశం ఉంది. మరి ఇప్పుడు ఇవన్నీ కూడా మేము కిలోల్లో చెప్పడం జరిగింది పోషకాలు. మనం ఎరువులను చూసుకున్నట్లయితే 50 కేజీల బ్యాగ్, మనకి దాంట్లో ఏంటంటే ఎంత శాతం ఏ పోషకం ఎంత శాతం ఉంటుంది అనేది బ్యాగ్ మీద రాసి ఉంటుంది. మనకి నత్రజని ఎంత ఉంది, భాస్వరం ఎంత ఉంది, పొటాష్ ఎంత ఉంది అనేది ఆ బ్యాగ్ మీద ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు నత్రజని చూసుకున్నట్లయితే యూరియాలో 100%లో అంటే 46% మనకి నత్రజని ఉంది యూరియాలో అనేది మనకి బ్యాగ్ మీద ఇవ్వడం జరుగుతుంది. అన్ని బ్యాగ్ కూడా 50 కేజీలు బస్తా ఉంటుంది. ఒక యూరియా వచ్చేసి 45 కేజీలు, అంటే ఈ 50 కేజీల్లో 23 కేజీలు మనకి నత్రజని అందుబాటులో ఉంటుంది. లేదా 45 కేజీలు కాబట్టి దాదాపుగా 22 కేజీలు నత్రజని మనకు ఒక యూరియా బ్యాగ్ నుంచి వస్తుంది అనేది మనం చూసుకోవచ్చు. ఈ విధంగా మనం ఆ బ్యాగ్ ద్వారా 8 కేజీలు పోషకాలు వస్తుంది అనేది చూసుకుని దాన్ని బట్టి మనం ఎరువులను వినియోగించుకున్నట్టయితే ఖర్చు తగ్గించుకోవచ్చు, అట్లాగే దిగుబడిని కూడా మనం సాధించవచ్చు.
1: వివిధ పంటల్లో ఎరువులు ఏ విధంగా వేసుకోవాలి, అసలు ఎరువులంటే ఎన్ని రకాలు ఉన్నాయి, ఎరువుల విషయంలో వినియోగం విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి ఏ సమయంలో ఎటువంటి ఎరువులు వేసుకోవాలి, సూక్ష్మ పోషక లోపాలను ఏ విధంగా గుర్తించాలి, వాటి సవరణ ఏ విధంగా చేసుకోవాలి, ఏ సమయంలో ఎంత మోతాదులో ఎరువులు వేసుకోవాలి ఇత్యాది అంశాల గురించి రైతులకు చక్కటి విషయాలు తెలియజేశారు. నమస్కారం మేడం.
0: నమస్కారం అండి.
2: మీరు ఇంతవరకు వివిధ పంటలలో సమగ్ర ఎరువుల యాజమాన్యం, సేంద్రియ వ్యవసాయం ఆవశ్యకత ఈ అంశం గురించి గిద్దలూరు వ్యవసాయ సహాయ సంచాలకులు

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం చిత్రమంజరి సినిమా పాటలు విందాం. కార్యక్రమంలో ముందుగా చక్రం చిత్రం కోసం చక్రి పాడిన పాట.

ఈనాటి యువవాణి యువజనుల కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం, అనంతరం తెలుసుకుందాం రండి కార్యక్రమంలో కరెంట్ అఫైర్స్ ఈ వారానికి సంబంధించింది. మరియు గుల్జారీలాల్ నంద జయంతి సందర్భంగా కొన్ని వివరాలు, సినిమా పాట ఉన్న అంశాలు ఉంటాయి. కార్యక్రమంలో ముందుగా ఉద్యోగ సమాచారం గురించి విందాం. న్యూఢిల్లీలోని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ రెగ్యులర్ ప్రాతిపదికన డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా సైన్సిస్టు డి మెడికల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. మొత్తం పోస్టుల సంఖ్య 2. అర్హత విషయానికి వస్తే, పోస్టులు అనుసరించి సంబంధిత విభాగంలో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎంబీబీఎస్, ఎండి, ఎంఎస్, పిహెచ్డి ఉత్తీర్ణులు అవ్వాలి. దీనితో పాటు 2 నుంచి 4 సంవత్సరాల వరకు ఉద్యోగ అనుభవం కూడా కలిగి ఉండాలి. వయస్సు 45 సంవత్సరాలు కలిగి ఉండాలి. వేతనం నెలకు 78,000 నుంచి 2,09,200 వరకు ఉంటుంది. ఎంపిక విధానం కంప్యూటర్ ఆధారిత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తులకు చివరి తేదీ 9/7/2026. ఇది ఉద్యోగ సమాచారం. కార్యక్రమంలో ఒక సినిమా పాట విందాం. సీను చిత్రం కోసం హరిహరన్ సుజాత పాడిన పాట విందాం.

కార్యక్రమంలో ఈ వారం కరెంట్ అఫైర్స్ గురించిన సమాచారం విందాం. ముందుగా ఇస్రో ప్రతిష్టాత్మక గగన్యాన్ మిషన్కు సంబంధించిన అంశం ఏమిటి వివరాలు చూద్దాం. ఈ అంశం ముగ్గురు సభ్యుల సిబ్బందిని భూమి దిగువ కక్షలోకి పంపాలని లక్ష్యంగా పెట్టుకుంది. అంశం వివరాలు చూద్దాం. గగన్యాన్ ప్రాజెక్టును ముగ్గురు సభ్యుల బృందంను 400 కిలోమీటర్ల కక్షలోకి పంపి 3 రోజుల తరువాత వారిని సురక్షితంగా భూమిపైకి తీసుకురావాలనే లక్ష్యంతో గగన్యాన్ అనేటువంటి మిషన్కు సంబంధించిన ఆపరేషన్ ఇస్రో మొదలుపెట్టింది. రెండో ప్రశ్న, భారతదేశపు ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ క్రింద రాష్ట్రంలో ఏ ప్రాంతం అభివృద్ధి చేయబడుతుంది? సమాధానం, ఉత్తరప్రదేశ్లోని లక్నో ప్రాంతంను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ సిటీ క్రింద మొదటిసారిగా అభివృద్ధి చేయబడుతుంది. వివరాలు చూద్దాం. దేశంలోనే మొట్టమొదటి కృత్రిమ మేధస్సు ఏఐ నగరంను ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో నిర్మించడానికి ప్రభుత్వం ప్రణాళికలు

ఆమోదించింది. ఇక మూడో ప్రశ్న, భారతదేశ ప్రస్తుత సమాచార కమిషనర్ ఎవరు? సమాధానం హీరాలాల్ సమారియా. వివరాలు చూద్దాం. హీరాలాల్ సమారియా దేశ ప్రధాన సమాచార కమిషనర్గా వ్యవహరిస్తున్నారు. ఈయన తెలంగాణ కేడర్కు చెందిన విశ్రాంత ఐఏఎస్ అధికారి కావడం విశేషం. ఇక తర్వాత ప్రశ్న చూద్దాం. ఇటీవల కేంద్ర కేబినెట్ ఆమోదించిన భవ్య పథకం యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటి? సమాధానం 100 ప్లగ్ అండ్ ప్లే ఇండస్ట్రియల్ పార్కులను అభివృద్ధి చేయడం. వివరాలు చూద్దాం. దేశవ్యాప్తంగా పారిశ్రామిక అభివృద్ధి కోసం 100 ప్లగ్ అండ్ ప్లే ఇండస్ట్రియల్ పార్కులను అభివృద్ధి చేయడానికి 33,660 కోట్లతో ఈ పథకంను ఆమోదించడం జరిగింది. ఇక ఐదో ప్రశ్న, గ్లోబల్ రీసైక్లింగ్ డే 2026 యొక్క థీమ్ ఏమిటి? సమాధానం డోంట్ థింక్ వేస్ట్, థింక్ ఆపర్చునిటీ. వివరాలు చూద్దాం. సహజ వనరుల సంరక్షణను ప్రోత్సహించడానికి ప్రతి సంవత్సరం 18 గ్లోబల్ రీసైక్లింగ్ డే జరుపుకుంటారు. 2026 యొక్క థీమ్ డోంట్ థింక్ వేస్ట్, థింక్ ఆపర్చునిటీ. ఇక ఆరవది, ఏ దేశానికి చెందిన రస్ లాఫన్ ఇండస్ట్రియల్ సిటీపై ఇటీవల ఇరాన్ క్షిపణి దాడులు చేసింది? సమాధానం ఖతార్. వివరాలు చూద్దాం. ప్రపంచంలోనే అతిపెద్ద ఎల్ఎన్జి సదుపాయం ఉన్న ఖతార్లోని లస్ లాఫన్పై ఇరాన్ దాడులు చేసింది. ఇది ప్రపంచవ్యాప్తంగా మరియు భారతదేశ ఇంధన సరఫరాపై ప్రభావం చూపుతుంది. తర్వాత ప్రశ్న, నేపాల్లో మొదటి మహిళా ట్రాన్స్జెండర్ పార్లమెంటు సభ్యురాలిగా ఎవరు చరిత్ర సృష్టించారు? సమాధానం భూమిక శ్రేష్ఠ. వివరాలు చూద్దాం. సాధారణ ఎన్నికలలో రాష్ట్రీయ స్వతంత్రియ పార్టీ ఆర్ఎస్పి విజయం సాధించిన తరువాత భూమిక శ్రేష్ఠ నేపాల్ మొదటి మహిళా ట్రాన్స్జెండర్ ఎంపీగా ఎన్నిక కావడం జరిగింది. తర్వాత, కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రారంభించిన రీసా ట్రైమ్లెస్ ట్రైబల్ బ్రాండ్ దేనికి సంబంధించినది? వివరాలు చూద్దాం. గిరిజన, చేనేత మరియు ఎంబ్రాయిడరీ. వివరాలు చూద్దాం. స్వదేశీ గిరిజన చేనేత ఎంబ్రాయిడరీ మరియు హస్తకళలను ప్రోత్సహించడానికి డిఫెడ్ ఆధ్వర్యంలో ఈ ప్రమేయం బ్రాండ్ను ప్రారంభించారు. తర్వాత, భారత్ సైన్యం యొక్క సదరన్ కమాండ్ ఇటీవల 11 ఎక్సర్సైజ్ అమోఘ్ వ్యాలీని ఎక్కడ నిర్వహించింది? సమాధానం బబీనా ఫీల్డ్ ఫైరింగ్ రేంజెస్. వివరాలు చూద్దాం. ఆధునిక యాంత్రిక యుద్ధ సామర్థ్యాలను ప్రదర్శించడానికి భారత సైన్యంను అత్యున్నత కసరత్తును ఉత్తరప్రదేశ్లోని బబీనా ఫీల్డ్ ఫైరింగ్ రేంజెస్ నిర్వహించారు. ఇవి ఈ వారంకు సంబంధించిన కొంత కరెంట్ అఫైర్స్ సమాచారం. కార్యక్రమంలో మరొక సినిమా పాట విందాం.

తరువాత కార్యక్రమంలో గుల్జారీలాల్ నందా గారి జయంతి సందర్భంగా కొన్ని వివరాలు తెలుసుకుందాం. గుల్జారీలాల్ నందా గారు ప్రముఖ రాజకీయవేత్త, ఆర్థికవేత్త. ఇతను 2 సార్లు భారతదేశానికి తాత్కాలిక ప్రధానమంత్రిగా పనిచేయడం జరిగింది. ఎప్పుడంటే 1964 సంవత్సరంలో నెహ్రూ గారి మరణానంతరం, తర్వాత 1966 సంవత్సరంలో లాల్ బహదూరు శాస్త్రి గారి మరణానంతరం భారతదేశానికి తాత్కాలిక ప్రధానమంత్రిగా గుల్

గారిలాల్ నందగారు పనిచేయడం జరిగింది. అయితే వీరి కార్మిక సమస్యలపై విశేష కృషి చేసిన నంద ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగాను కేంద్ర హోంమంత్రిగా కూడా సేవలందించడం జరిగింది. అత్యంత నిజాయితీపరుడుగా పేరుగాంచిన నందగారు ఇతనికి 1997లో భారతదేశ అత్యున్నత పురస్కారం భారతరత్న కూడా లభించడం జరిగింది. ఇప్పుడు గుల్జార్లాల్ నందగారి జీవిత చరిత్ర గురించి తెలుసుకుందాం. గుల్జారీలాల్ నందగారు 1898 జూలై 4 అవిభక్త పంజాబ్లోని సియాల్కోటలో, ప్రస్తుతం పాకిస్తాన్లో ఉంటుంది, జన్మించడం జరిగింది. లాహోర్, ఆగ్రా మరియు అలహాబాద్ విశ్వవిద్యాలయంలో ఆయన విద్యాభ్యాసం కొనసాగించారు. 1920-21 మధ్యకాలంలో అలహాబాద్ విశ్వవిద్యాలయంలో కార్మిక సమస్యలపై పరిశోధన చేశారు. 1921 సంవత్సరంలో అలహాబాద్లో ఎకనామిక్స్ ప్రొఫెసర్గా కూడా తన వృత్తిని చాకచక్యంగా ప్రారంభించారు. స్వాతంత్ర పోరాటం, రాజకీయ ప్రస్థానం గురించి తెలుసుకుందాం. మహాత్మాగాంధీ ప్రభావంతో గుల్జారీలాల్ నందగారు స్వాతంత్ర ఉద్యమంలో చేరటం జరిగింది. అహ్మాబాద్ టెక్స్టైల్ లేబర్ అసోసియేషన్లో 1922-1946 మధ్య కీలక పాత్ర పోషించడం జరిగింది. 1950 సంవత్సరంలో కేంద్ర ప్రణాళిక సంఘంలో సభ్యుడిగా చేరిన నందగారు 1951 సంవత్సరంలో కేంద్ర ప్రణాళిక మంత్రిగా కూడా నియమితులు కావడం గమనార్హం. అయితే నెహ్రూ గారి మరణాంతరం 1964 మరియు లాల్ బహదూర్ శాస్త్రి గారి మరణాంతరం 1966 సంవత్సరంలో తాత్కాలిక ప్రధానిగా ఉండటం జరిగింది. అప్పటి కాలంలో దేశంలో ఏర్పడిన రాజకీయ అనిశ్చితి నివారించడానికి గుల్జారీలాల్ నందగారు అత్యంత క్లిష్టమైన సమయంలో 2 భారతదేశానికి తాత్కాలిక ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించడం జరిగింది. తదుపరి 1937 సంవత్సరంలో బ్రిటిష్ ప్రభుత్వంతో బొంబాయిలో శాసనసభకు ఎన్నికైన వాడు కూడా నందగారు. తర్వాత 1937 సంవత్సరం నుంచి 1939 సంవత్సరం వరకు బొంబాయి ప్రభుత్వంలో పార్లమెంటు సెక్రటరీగా కార్మిక ఎక్సైజ్ శాఖలకు సేవలందించారు. 1946 నుంచి 1950 సంవత్సరం వరకు బొంబాయి ప్రభుత్వంలో కార్మిక మంత్రిగా ఉన్నప్పుడు అతను రాష్ట్ర శాసనసభలో కార్మిక వివాదాల బిల్లును ప్రవేశపెట్టడంలో విజయవంతంగా చాకచక్యం వహించారు. గుల్జారీలాల్ నందగారు కస్తూర్బా మెమోరియల్ ట్రస్ట్లో ఒక వస్త్రంగా తను సేవలందించాడు. అతను హిందుస్థాన్ మజ్దూర్ సేవక్ సంఘంకు సెక్రటరీగా, బొంబాయి హౌసింగ్ బోర్డుకు చైర్మన్గా తన సేవలందించడం జరిగింది. అతను జాతీయ ప్లానింగ్ కమిటీలో సభ్యుడిగా, ఇండియన్ నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ను నిర్వహించడంలో ముఖ్య పాత్ర కూడా వహించడం జరిగింది. తర్వాత సంస్థకు అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టారు. 1947 సంవత్సరంలో అతను జెనీవా, స్విట్జర్లాండ్ దేశాల్లో జరిగిన అంతర్జాతీయ కార్మిక సభలకు ప్రభుత్వ ప్రతినిధిగా హాజరు కావడం జరిగింది. ఆ సమావేశంలో ఫ్రీడమ్ ఆఫ్ అసోసియేషన్ కమిటీలో పనిచేస్తూ అతను స్వీడన్, ఫ్రాన్స్, స్విట్జర్లాండ్, బెల్జియం, యూకే దేశాలకు సందర్శించి ఆ దేశంలో గల కార్మికులు వారి గృహ పరిస్థితులను పూర్తిగా అధ్యయనం చేయడం జరిగింది. అయితే గుల్జారీలాల్ నందగారు ఇండియన్ ప్లానింగ్ కమిషన్గా కూడా పనిచేయడం జరిగింది. ఆ వివరాలు చూద్దాం. మార్చి 1950 అతను భారత ప్లానింగ్ కమిషన్లో వైస్ చైర్మన్గా చేరారు. మొదటగా 1951 సెప్టెంబర్లో అతను భారత ప్రభుత్వంలో ప్లానింగ్ మంత్రిగా నియమింపబడ్డాడు. అతనికి వ్యవసాయం, విద్యుత్ శాఖలను కూడా అదనంగా కేటాయించారు.

1952 సార్వత్రిక ఎన్నికలలో బొంబాయి నుంచి లోక్సభకు ఎన్నికయ్యారు. వీరు మరలా ప్లానింగ్, వ్యవసాయం, విద్యుత్ శాఖలకు మంత్రిగా నియమితులు కావడం జరిగింది. ఇవి గుల్జారీలాల్ నందగారి జీవిత చరిత్ర మరియు వారి విద్యాభ్యాసం, భారత రాజకీయ రంగంలో వారి పాత్ర, ప్రభుత్వం నుంచి వారు అందించిన సేవలు మునగ అంశాలు మనం విన్నాం. వారి జయంతి సందర్భంగా కార్యక్రమంలో మరొక సినిమా పాట విందాం. బాలు చిత్రం కోసం హరిహరన్ శ్రేయా ఘోషల్ పాడిన పాట విందాం.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. సమయం 8:30 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తా ప్రసారం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం వింటారు.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధా. ముందుగా ముఖ్యాంశాలు. అతిపెద్ద ఇంధన సంక్షోభాన్ని భారత్ సమర్థవంతంగా అధిగమించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఈ నెల 20వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య మాంచెస్టర్ వేదికగా రెండవ టీ20 క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. రానున్న 4 రోజుల్లో గుజరాత్, హర్యానా, రాజస్థాన్ రాష్ట్రాల్లో నైరుతి ఋతుపవనాలు పూర్తిగా విస్తరించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని భారత వాతావరణ విభాగం IMD వెల్లడించింది. ఇక వార్తల వివరాలు. రాజస్థాన్లో 105,000 కోట్ల రూపాయలకు పైగా విలువైన పలు అభివృద్ది ప్రాజెక్టులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. మొదట జోధ్పూర్ విమానాశ్రయంలో నూతన టెర్మినల్ భవనాన్ని ప్రారంభించారు. అనంతరం బాలోత్రా జిల్లా పంచుపద్రాలో దేశంలోనే అత్యంత ఆధునికమైన గ్రీన్ఫీల్డ్ రిఫైనరీ కమ్ పెట్రోకెమికల్ కాంప్లెక్స్ను జాతికి అంకితం చేశారు. ఇదే వేదిక నుంచి జైపూర్ మెట్రో ఫేజ్ 2 నిర్మాణానికి ప్రధాని దృశ్య మాధ్యమం ద్వారా శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ, పశ్చిమాసియాలో జరిగిన ఘర్షణలు 21వ శతాబ్దపు అతిపెద్ద ఇంధన సంక్షోభాన్ని తెచ్చాయని, కానీ భారత వ్యూహాత్మక నిర్ణయాలు, సమర్థవంతమైన దౌత్యం, జాతీయ వనరుల సక్రమ వినియోగంతో సంక్షోభాన్ని అధిగమించిందని తెలిపారు. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పెరిగినా దేశీయంగా వంట గ్యాస్, పెట్రోల్ ధరలు పెరగకుండా ప్రభుత్వం కట్టడి చేసిందని ప్రధాని స్పష్టం చేశారు. అంతర్జాతీయ ధరల ప్రభావం ప్రజలపై పడకుండా ఏప్రిల్ జూన్ మధ్యకాలంలో చమురు కంపెనీలు పెట్రోల్ డీజిల్ ధరలపై ఎదుర్కొన్న దాదాపు 75,000 కోట్ల రూపాయల భారీ నష్టాన్ని ప్రభుత్వమే భరించిందని వివరిస్తూ,
1: जो हालात थे उनमें घरेलू गैस सिलेंडर की कीमत 2,000 रुपये तक जा सकती, लेकिन हमारे यहाँ अभी भी घरेलू LPG सिलेंडर 950 रुपये से भी कम में दिया जा रहा है। गरीबों को तो उज्ज्वला सिलेंडर 650 के भी भीतर पड़ रहा है। अप्रैल से जून के बीच ही डीजल पेट्रोल में 75,000 करोड़ रुपए से ज्यादा का घाटा कंपनियों को उठाना पड़ा और इस घाटे को पूरा करने की जिम्मेदारी सरकारी खजाने से उठाई गई।
0: గుజరాత్లోని సానంద్లో ఏర్పాటు చేసిన సీజీ సెమీ అవుట్సోర్స్డ్ సెమీ కండక్టర్ అసెంబ్లీ అండ్ టెస్ట్ ఓసాట్ ప్లాంట్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ప్రారంభించారు. దేశీయ సాంకేతిక తయారీ రంగంలో అత్యంత కీలకమైన ఈ ప్రతిష్టాత్మక కేంద్రాన్ని 7,500 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడితో నిర్మించారు. ఈ ప్లాంట్ ఏటా దాదాపు 500 కోట్ల సెమీ కండక్టర్ చిప్లను ఉత్పత్తి చేయనుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రధాని మోదీ మాట్లాడుతూ, ప్రపంచంలోనే 2వ అతిపెద్ద మొబైల్ ఫోన్ల తయారీ దేశంగా నిలిచిన భారత్ ఇప్పుడు ఎలక్ట్రానిక్స్ విప్లవంలో తదుపరి దశకు చేరుకుందని స్పష్టం చేశారు. సానంద్లోని సీజీ సెమీ ఓసాట్ ప్లాంటు దేశీయ చిప్ తయారీ రంగాన్ని బలోపేతం చేయడమే కాకుండా సాంకేతిక స్వయం సమృద్దిని పెంచుతూ అంతర్జాతీయ సెమీ కండక్టర్ సరఫరా వ్యవస్థలో భారత్ను అగ్రస్థానానికి చేరుస్తుందని పేర్కొన్నారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఈ నెల 20వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఆగస్టు 13వ తేదీ వరకు ఈ సమావేశాలు కొనసాగుతాయని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఈరోజు వెల్లడించారు. జూలై 20 నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలను

0: నిర్వహించాలన్న ప్రభుత్వ ప్రతిపాదనకు రాష్టపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు సామాజిక మాధ్యమాల్లో ఒక ప్రకటన విడుదల చేసిన కేంద్ర మంత్రి దేశానికి సంబంధించిన పలు కీలక ప్రాధాన్యత కలిగిన అంశాలపై ఈ సమావేశాల్లో అర్థవంతమైన చర్చలు నిర్ణయాలు జరుగుతాయని తెలిపారు. రాబోయే సమావేశాలు సజావుగా సాగేందుకు అన్ని పక్షాలు సహకరించాలని కిరణ్ రిజిజు కోరారు. ధరల స్థిరీకరణ కోసం సేకరించే ఉల్లి మద్దతు ధరను ప్రభుత్వం 13% మేర పెంచింది. ఇప్పటి వరకు క్వింటాల్కు 1875 రూపాయలుగా ఉన్న కొనుగోలు ధరను 2125 రూపాయలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ సవరించిన ధరలు నేటి నుంచే అమల్లోకి వస్తాయని కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజాపంపిణీ మంత్రిత్వ శాఖ ఈరోజు ప్రకటించింది. పెంచిన కొనుగోలు ధర వల్ల ఉల్లి సాగు చేసే రైతులకు మెరుగైన లాభాలు అందుతాయని, అలాగే బఫర్ స్టాక్ సేకరణ వేగవంతమవుతుందని ఆ శాఖ పేర్కొంది. భారత్ ఇజ్రాయెల్ దేశాల మధ్య కుదిరిన ద్వైపాక్షిక పెట్టుబడుల ఒప్పందం ఈ రోజు నుంచి అధికారికంగా అమల్లోకి వచ్చింది. గత ఏడాది సెప్టెంబరులో ఢిల్లీ వేదికగా ఈ చారిత్రాత్మక ఒప్పందంపై ఇరు దేశాలు సంతకాలు చేసిన సంగతి తెలిసిందే. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక ఆర్థిక సంబంధాలను పటిష్టం చేయడానికి, పెట్టుబడులకు సురక్షితమైన పారదర్శకమైన వాతావరణాన్ని కల్పించడానికి ఈ ఒప్పందం ఒక మైలురాయిగా నిలుస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. ముంబై అహ్మదాబాద్ హైస్పీడ్ రైలు కారిడార్ ప్రాజెక్టు పనులు శరవేగంగా జరుగుతున్నాయని, 2029 చివరి నాటికి ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తామని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. గుజరాత్లో పలు రైల్వే ప్రాజెక్టుల ప్రగతిపై అహ్మదాబాద్లో ఆయన ఈరోజు సమీక్ష నిర్వహించారు. అనంతరం పాత్రికేయులతో మాట్లాడుతూ, బుల్లెట్ రైలు ప్రాజెక్టుకు సంబంధించి గుజరాత్ పరిధిలోని పనులు ఇప్పటికే 80% పూర్తయ్యాయని వెల్లడించారు. హైస్పీడ్ రైలు నెట్వర్క్ను విడతల వారీగా అందుబాటులోకి తెస్తామని రైల్వే మంత్రి పేర్కొంటూ,
1: आप सब जानते हैं बुलेट ट्रेन का काम बहुत तेजी से चल रहा है. अगले साल 2027 में बुलेट ट्रेन का पहला सेक्शन इनॉग्रेशन करेंगे सूरत से बिलिमोरा का, और उसके बाद में वापी से सूरत, और उसके बाद में वापी से अहमदाबाद, और फिर अहमदाबाद से ठाणे, और फिर अहमदाबाद से मुंबई. बहुत तेजी से काम चल रहा है और अब ये प्रोजेक्ट करीब करीब 80% कम्प्लीट हो गया है. तो देश के लिए बहुत एक जो कई वर्षों से एक उम्मीद थी वो पूरी होगी.
0: తయారీ సాంకేతిక రంగాల్లో దేశం అద్భుతమైన ప్రగతి సాధించిందని, దేశ రక్షణ రంగ ఎగుమతులు రికార్డు స్థాయిలో 38,000 కోట్ల రూపాయలకు చేరాయని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. ఢిల్లీలో ఈరోజు జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, 2013-14 ఆర్థిక సంవత్సరంలో కేవలం 686 కోట్లుగా ఉన్న రక్షణ ఎగుమతులు నేడు 57 రెట్లు పెరిగాయని అన్నారు. మేక్ ఇన్ ఇండియా రక్షణ ఉత్పత్తులపై అంతర్జాతీయంగా ఉన్న నమ్మకానికి ఇది నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. గడిచిన 2025-26 ఆర్థిక సంవత్సరంలో దేశీయ వార్షిక రక్షణ రంగ ఉత్పత్తి రికార్డు స్థాయిలో 178,000 కోట్ల రూపాయలకు పైగా చేరిందని తెలిపారు. స్వామీ వివేకానంద వర్ధంతి సందర్భంగా ఈరోజు ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు నివాళులర్పించారు. ఈ మేరకు వారు సామాజిక మాధ్యమాల్లో ప్రత్యేక సందేశాలను పంచుకున్నారు. భారతదేశ సాంస్కృతిక చైతన్యాన్ని స్వామి వివేకానంద పునరుజ్జీవింపజేశారని, కాలాతీతమైన భారతీయ జ్ఞానాన్ని ప్రపంచానికి చాటి చెప్పారని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు. దేశీయ బొమ్మల పరిశ్రమలో విప్లవాత్మక మార్పులు వచ్చాయని, విదేశాల నుంచి బొమ్మల దిగుమతులు భారీగా తగ్గాయని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ఢిల్లీలో 17వ టాయ్ బిజ్ ఇంటర్నేషనల్ B2B ఎక్స్పోను కేంద్ర మంత్రి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రస్తుతం దేశీయ మార్కెట్లో అత్యధిక శాతం మేడ్ ఇన్ ఇండియా బొమ్మలే విక్రయమవుతున్నాయని స్పష్టం చేశారు. ఉగ్రవాద నిరోధక చట్టం UAPA కింద పాకిస్తాన్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న 23 మంది కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఉగ్రవాదులుగా ప్రకటించింది. వీరంతా జైషే మహమ్మద్, లష్కరే తోయిబా వంటి నిషేధిత ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు కలిగి ఉన్నట్టు ఆ శాఖ స్పష్టం చేసింది. వీరు పాకిస్తాన్, పాక్ ఆక్రమిత జమ్మూ కశ్మీర్ల నుంచి భారత్కు వ్యతిరేకంగా ఉగ్ర కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. దేశంలో విమానయాన రంగాన్ని సామాన్యుడికి మరింత చేరువ చేస్తూ ప్రాంతీయ అనుసంధానతను పెంచేందుకు సవరించిన ఉడాన్ పథకం దోహదపడుతుందని పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 28,800

0: 40 కోట్ల రూపాయలకు పైగా భారీ వ్యయంతో ఈ ప్రతిష్టాత్మక పథకాన్ని ప్రారంభించిన నేపథ్యంలో కేంద్ర మంత్రి ఈరోజు సామాజిక మాధ్యమాల్లో ప్రత్యేక సందేశాన్ని పోస్టు చేశారు. భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య 5 T20ల సిరీస్లో భాగంగా 2 క్రికెట్ మ్యాచ్లో భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. మాంచెస్టర్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో భారత్ 17 ఓవర్లు పూర్తయ్యేసరికి 4 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. రాబోయే 4 రోజుల్లో గుజరాత్, హర్యానా, పంజాబ్, పాకిస్తాన్ అంతటా నైరుతి ఋతుపవనాలు పూర్తిగా విస్తరించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని భారత వాతావరణ విభాగం వెల్లడించింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అతిపెద్ద ఇంధన సంక్షోభాన్ని భారత్ సమర్థవంతంగా అధిగమించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఈ నెల 20వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం చిత్రమందిరి సినిమా పాటలు విందాం కార్యక్రమంలో. ముందుగా గుండెజారి గల్లంతయింది చిత్రం కోసం అనూప్ రూపే శర్వాణి బృందం పాడిన పాట విందాం.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

తర్వాత వకీల్ సాబ్ చిత్రం కోసం అర్మన్ మాలిక్, దీపు, తమన్ పాడిన పాట.

ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

0: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం మధుర గీతాలు విందాం. కార్యక్రమంలో ముందుగా బంగారు బాబు చిత్రం కోసం, క్షమించండి, బంగారు పాప చిత్రం కోసం మాధవ పెద్ది పాడిన పాట విందాం.
1: దిని తమాస చూడ వెకీల్ బొమ్మ.

మీరింతవరకు మధురగీతలు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సమయం 10 గంటలు కావస్తుంది. మరి కొద్ది క్షణాల్లో ప్రకటించిన అంశం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే ఉంటారు.